ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:55 దాటి 55 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇంతవరకు ప్రార్థనలో మీనాక్షి పంచరత్నం స్తోత్రం విన్నారు. ఇంతటితో ఇలాంటి ప్రార్థన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గుట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడుంపావుకు అంబటిహాళ్ళ సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన మునగాకు వంటలు ఈ అంశం గురించి ఆహార నిపుణుడు ఏ రాంబాబు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ సామల సదాశివ రచనలు సమగ్ర పరిశీలన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బయ్య నాగరాజుతో ముచ్చటుంటది. 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుంచి ఒక ఖండిక, ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. 8:40 సింగిడిల సినిమా పాటలుంటాయి. 9:50 నుంచి పొద్దుమట్టు 3 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 3:00 పొద్దుమట్టు 5 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పొద్దుమట్టు 5 మాట చెప్పుండ్రి పాట అయినండ్రి ఉంటుంది. 5:30 కతిందమ్ల పిల్లల కోసం ఎన్నో కథలు ప్రసారమవుతాయి. 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డెంసా పాటలు మొదటి భాగం వినవచ్చు. 7:00 ఈలోయసం కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలటి అంశం అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కురటాల మండలం షీర్ల గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం వినవచ్చు. ఇవి ఇయ్యల పొద్దు నిండా ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:45 మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015

0: ఆధ్వర్యంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతి వృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవా పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్ 200, పవర్ లూమ్ 500 యూనిట్లు, ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్ 21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్ లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్ లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈజీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ భారంతో కూడా నీటి కూడా జరిగింది. జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గర ఉన్నప్పటికీ కూడా అంత.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ,
4: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1,000 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది? ఆ రంగంలో ఉన్న వారికి గౌరవాన్ని మరింత ఇవ్వడింపజేయడం కోసం, తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
0: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్మించనున్న 1 లక్ష ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సీఐఏ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సీఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. अद्य राष्ट्रीय हस्ततंतु दिवस उत्साहेन आनंदेन च आचरन्त्विति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना नागरिकाः प्रार्थिताः. एकस्मिन् चलचित्रीय सन्देशे श्रीमोदी अवदत् यत् 25वें वर्षे अगस्त मासस्य 7वें दिनाङ्के भारतस्य स्वातन्त्र्य संघर्षस्य भागरूपेण स्वदेशीय आन्दोलनस्य आरम्भः अभवत्. सर्वक्षेत्राणां जनाश्च एकीभूय ब्रिटिश शासनं विरुध्य ऐतिहासिकं संघर्षं कृतवन्तः. प्रधानमन्त्री स्वहस्तैः वस्त्राणि निर्मातृभ्यः, निर्धनतन्तुवायकुटुम्बेभ्यः, शिल्पिभ्यश्च साहाय्यं कर्तुं प्रोत्साहितवान्.
6: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता, हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें. उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय

0: दुनिया को भी हो।
1: केंद्रीय मंत्रिमंडलेन ह्यः स्वच्छ ऊर्जायाः ग्रामीण अर्थव्यवस्थायाश्च वर्धनार्थं प्रायः पादोन चतुर्विंशति सहस्र कोटि रूप्यकाणां परिव्यय युतां राष्ट्रिय जैव ऊर्जना योजनां गोवर्धनमिति अनुमोदितम्। नवदिल्ल्यां प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् इयं योजना अस्मात् वर्षादारभ्य 35-36 अधिक 2000 वर्षपर्यन्तं प्रवर्तयिष्यते। श्री वैष्णवः अवदत् यत् आर्थिक कार्यस्य मन्त्रिसभा समित्या अपि असमराज्ये राष्ट्रिय राजमार्ग 15 इत्यस्य पार्श्वे गुवाहाटीतः तेजपुरपर्यन्तं पंक्तिचतुष्टययुतस्य राजमार्गस्य निर्माणम् अनुमोदितम्। मन्त्रिमण्डलस्य गोवर्धनयोजनायाः अनुमोदनविषये प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सामाजिक प्रसारमाध्यमे उक्तं यत् स्वच्छ ऊर्जायै ग्रामीण समृद्ध्यै देशस्य सामूहिक स्वप्नस्य स्वावलम्बनाय च अयं निर्णयः महत्वपूर्णः पदक्षेपः अस्तीति। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः उक्तवती यत् सर्वकारस्य महत्वाकांक्षा अस्ति यत् आधुनिक प्रगतिः संस्कृतिः परम्परयोः आधारिता भवेदिति। नवदेहल्यां सीडी देशमुख व्याख्यानं 2026 इति कार्यक्रमं संबोधयन्ती श्रीमती सीतारामनः अवोचत् यत् उपभोक्तावादिनः न भूत्वा समृद्धायाः सम्पन्नायाः च भारतीय सभ्यतायाः अनुरूपं सफलं भवितुं भारतस्य नियतिः भवेदिति। भारतं ओडिशाराज्यस्य चण्डीपुरनगरस्य एकीकृत परीक्षणक्षेत्रात् मध्यम परिधियुक्तस्य अग्निचार इति क्षिपण्याः सफलतया परीक्षणम् अकरोत्। रक्षामन्त्रालयः अवदत् यत् प्रक्षेपणेन क्षिपण्याः सर्वाः प्रचालनात्मकतान्त्रिकमानदण्डाः प्रमाणिताः अभवन्निति। केन्द्रेण गोवा राज्यस्य विधानसभाक्षेत्रेषु अनुसूचितजनजातीनां प्रतिनिधित्वस्य पुनः समायोजनस्य अधिनियमः 2025 इत्यस्य कार्यान्वयनम् अधिसूचितम्। येन गोवाराज्ये अनुसूचित जनजातीनां कृते विधानसभा स्थानानां आरक्षणस्य मार्गः प्रशस्तः अभवत्। भारतीय राजपत्रे प्रकाशितायाः अधिसूचनायाः अनुसारं राज्यस्य जनजातीय समुदायानां दीर्घकालस्य अपेक्षां पूरयन् निर्वाचनक्षेत्रस्य पुनः समायोजनस्य आरक्षणस्य च प्रक्रियां समर्थयन् ह्यः अधिनियमः प्रवृत्तः अभवत्। भारत ऋतुविज्ञान विभागेन अद्य मध्यप्रदेशे राजस्थाने केरलराज्ये माहे प्रदेशे ओडिशा राज्ये तटीय दक्षिणान्तर्गत कर्णाटके च मेघावृष्ट्या प्रचंड बातेन विद्युत प्रभावेन च सह प्रचंडतः अतिप्रचंडायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। अद्य अण्डमान निकोबार द्वीपेषु झारखंड प्रदेशे लक्षद्वीपे पश्चिम बंग प्रदेशे मध्यप्रदेशे तमिलनाडु प्रदेशे पुदुच्चेरी प्रदेशे कारैकलल प्रदेशे उत्तराखंड प्रदेशे च एतादृशी स्थितिः भविष्यति। बैडमिंटन क्रीडायां भारतस्य तन्वी शर्मा अद्य असन नगरे कोरिया मास्टर्स क्रीडायाः महिला सिंगल्स इत्यस्यां प्राग उपान्तचक्रीय क्रीडायां स्वस्याः देशवासिन्या रक्षिता रामराज इत्यनया सह क्रीडति इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम वनपर्ति जिल्ला समाचार लेखविंद अंदिस्तारु जी शांति सुजीत गारु।
3: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆగస్టు 15 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 9 వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు సాంప్రదాయ పంట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నిర్వహించిన గ్రామసభలో చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు సిబ్బంది సలహాలు సూచనల మేరకు వరి పంటకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంటలు వంటి నీటిని ఒడిసిపట్టే పద్ధతుల ద్వారా వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలపై అత్యాచారాలు దౌర్జన్యాలకు సంబంధించి పోలీస్ శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిర్ణీత గడువులోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్

0: రవి సూచించారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరగడంలో పోలీసులు రెవెన్యూ శాఖ అండగా ఉంటారనే భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని మల్లురవి కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో వనపర్తి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మల్లురవి, వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘ పాల్గొన్నారు. 2018 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, ప్రస్తుతం కేసు ఏ స్థాయిలో ఉన్నాయి, బాధితులకు అందిన పరిహారం వంటి అంశాలపై ఎంపీ మల్లురవి సమీక్షించారు. అట్రాసిటీ కేసు నమోదైన వాటిని సమగ్రంగా విచారించి తగిన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడే విధంగా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరు కాకపోవడాన్ని ఎంపీ రవి ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీల భూములు కబ్జా వంటి కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేకూర్చి అండగా నిలవాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి నెల పౌరహక్కుల దినోత్సవం పగడ్బందీగా నిర్వహించి ఎస్సీ ఎస్టీలకు చట్టంపై అవగాహన కల్పించాలని అధికారులకు, కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి మాట్లాడుతూ, వనపర్తి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా తాను సైకిళ్లు, ఇతర సహకారం అందించడం వల్ల వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ఈసారి విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, వారికి అదనంగా వసతి గృహాలు మంజూరయ్యే విధంగా చూడాలని పార్లమెంట్ సభ్యుల్ని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో తప్పు చేసిన వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమం 85.13% కొనసాగుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలోని వనపర్తి, పెబ్బేరు, ఏదుల, పెద్దమందడి, శ్రీరంగాపురం, గోపాల్పేట, అడ్డాకుల, కిల్లా గణపురం, మూసాపేట, రేవల్లి 12 మండలాల్లో 2,75,510 మ్యాపింగ్ అయిన ఓటర్లకు 316 నుండి బీఎల్ఓలతో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, అందులో 2,34,597 న్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయడం పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, వనపర్తి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులలో రాజకీయాలకు తావివ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలు అందేలా చూడాలని స్థానిక శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి, గోపాల్పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాలలో ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు, సాగునీటి శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టని ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఇందిరమ్మ ఇండ్ల శాఖ అధికారులను, మండల పరిషత్ అభివృద్ది అధికారులను ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు.
1: వనపర్తి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవేలత. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ నూతన ఆవిష్కరణలు చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా

0: నేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడి సరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं, 7 अगस्त हैंडलूम डे होता है. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए, हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें, ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్ష కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలిద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
2: ब्रिक्स एक अंतर्राष्ट्रीय समूह है जिसमें 9 देश मिलकर दुनिया के सामने जो चुनौतियां हैं, जो हम सब

0: अपने अपने देशों के आर्थिक और औद्योगिक विकास के लिए और अंतर्राष्ट्रीय स्तर पर किस प्रकार से अच्छी नीतियों के साथ विश्व भर में प्रगति हो सके उसकी चिंता करते हैं।
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబట్యాల సంగతులు. రోజు మీకోసం ఎన్నో ముచ్చట్లను మోసుకొచ్చే అంబటాళ్ళ సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన మునగాకు వంటల గురించి ఆహార నిపుణులు ఏ రాంబాబు ప్రసంగం, డాక్టర్ సామల సదాశివ రచనలు సమగ్ర పరిశీలన, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బయ్య నాగరాజుతో ముచ్చట, కైత శీర్షికన భట్టువార్ అరుణ గారి స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా మీ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా న్యూస్ ఆన్ ఏఐఆర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో మీట నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టిక నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని నొక్కడమే. ఆ తర్వాత ఈ ప్రసారం మీకు వినిపించడం మొదలవుతాయి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వినవచ్చు. అంబటాల సంగతిలో ఇప్పుడు విందాం ఊపిరి, మధురమైన వాద్య సంగీతం కొద్దిసేపు.

నా పేరు డాక్టర్ సురేషు, పశువైద్య సహాయాధికారి ఆదిలాబాదు. ముఖ్యంగా మనకు ఈ పెస్టిసైడ్స్లో చూసుకున్నట్లయితే వాటికి కొన్నిటికి యాంటీడోట్ అనేటువంటిది, విరుగుడు మందు అనేటువంటిది, ఏవైతే డబ్బా ఉంటుందో పెస్టిసైడ్ డబ్బా, దానిపైన రాసి ఉంటుంది విరుగుడు మందు అనేటువంటి. కానీ విరుగుడు మందు కూడా సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే విషం అనేటువంటిది చాలా తొందరగా రక్తంలోకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి పశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ కొద్ది మొత్తంలో విష ప్రభావానికి గురైనప్పుడు మాత్రమే మనం చికిత్స చేయగలుగుతాం. దాన్ని మనం డైల్యూట్ చేయడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి ఇంజెక్షన్ ని మనము ఒక 30 నుంచి 60 ml వరకు నరాలకు ఎక్కించడం, దాన్ని డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ ఎక్కియడము లేకపోతే DNS ఎక్కియడం అనేటువంటి చేయాలి. దీంతో పాటుగా మనకు టాక్సాల్ అనేటువంటి మందుని కూడా మనము నరాల ద్వారా ఒక 60 నుంచి 120 ml వరకు ఇచ్చినట్లయితే ఈ పశువుకు మెల్లమెల్లగా ఆ విషం అనేటువంటిది ఈ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లక్షణాలని బట్టి మనం చికిత్స చేస్తుంటాం. ముఖ్యంగా మనకు ఈ వీటిలలో విరేచనాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి కేవోలిన్ అనేటువంటి ఈ పౌడర్ ని మనం తినిపియడం జరుగుతుంది. కేవోలిన్ కటాచు అనేటువంటిది విరేచనాలు తగ్గడానికి, అదేవిధంగా ఈ సొల్లు తగ్గడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి మందును, టాక్సిన్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం

0: దానికి టాక్జాల్ అనేటువంటి మందుల్ని మనం నరాల ద్వారా ఎక్కించినట్లయితే రోజు మనకు 2 సార్లు ఒక 5 నుంచి 10 రోజుల వరకు ఈ చికిత్స అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా ఆ టాక్సిన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోవడము, లివర్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒక విష ప్రభావము అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ రక్తంలో వెళ్లిన తర్వాత రక్తం నుంచి కొవ్వులోకి వెళ్తుంది. కొవ్వులో నుంచి బయటపడడానికి దాదాపుగా మనకు 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం 4 రోజుల వరకు పశువు మంచిగా ఉంటది అనేటువంటిది మనం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దాదాపుగా 4 రోజుల వరకు మనం చికిత్స చేసుకుంటూ ఉండాలి. ఈ విష ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే కొవ్వు నుంచి మొత్తం విషం బయటకు వస్తుందో 4 రోజుల తర్వాత మాత్రమే దాన్ని పశువు మంచిగా అయింది అని చెప్పగలుగుతాం. కాబట్టి మనం 4 రోజుల వరకు కూడా ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్, ఏదైతే విషాన్ని లివర్ ఏదైతే బయటకు పంపిస్తుందో దానికి సంబంధించినటువంటి లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
1: పశువుల్లో విష ప్రభావం చికిత్స, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ చెప్పిన యోసం సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈరోజు 7వ తేదీ. ఈరోజుకున్న విశేషాల్ని గమనిస్తే, బహుభాషావేత్త స్వాతంత్ర సమర యోధుడు బిజవాడ గోపాలరెడ్డి జయంతి, జన్యుశాస్త్ర నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ జయంతి, అలాగే హాస్యనటుడు సుత్తివేలు జయంతి, జాతీయ చేనేత దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈరోజు ముగింపు కార్యక్రమం. వారోత్సవాల్లో ఈరోజు ముగింపు రోజు. స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషావేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిజవాడ గోపాలరెడ్డి గారి జయంతి రోజు. 11 భాషల్లో పండితులైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేశారు. పరిపాలనా దక్షుడుగా కేంద్ర రాష్ట్రాల్లో మంత్రి పదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక ఉత్తరప్రదేశ్ గవర్నర్గాను, రాజ్యసభ సభ్యుడుగాను కూడా పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గొని చెరసాల్లో సంవత్సరాల తరబడి గడిపారు. 30 సంవత్సరాల నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడే. తిక్కవరపు రామిరెడ్డి గారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవెన్యూ మంత్రిని చేశారు ఈయనను.

0: అంబటేళ్ల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం తిండితో మనం శీర్షికన మునగాకు వంటలు వాటి ఉపయోగాల గురించి ఆహార నిపుణులు ఏ రాంబాబు చెప్తున్న విశేషాలు.
1: రక్తహీనతకు చాలా చక్కటి ఔషధంగా ఉపయోగపడేటువంటిది మునగాకు. ముఖ్యంగా మన పెరట్లో దొరికేదే మునక్కాడలు ఎక్కువగా తింటాం, కానీ మునగాకుని చాలా వరకు పట్టించుకుంటాం. మునగాకు చాలా చాలా మంచిదండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఐరన్ ధాతువు వలన ఎన్నో రకాలైన రుగ్మతలకి, ఎస్పెషల్లీ మన బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధ శక్తిని చాలా బాగా పెంచుతుంది అనమాట. ఈ మునగాకుని మన ఇంట్లో ఖచ్చితంగా మునగ చెట్టును పెట్టుకుని ఆకును సేకరించి మన కూర పప్పులు అన్నిట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మునగాకును ఉపయోగించి ఒక రెండు రకాలైన రొట్టెలను ఎలా తయారు చేయాలో చూద్దాం. మునగాకు రొట్టె, ఒక కప్పు గోధుమ పిండి అండ్ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ, అంటే అరకప్పు గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు రాగి పిండి కానీ అరకప్పు జొన్న పిండి, లేకపోతే మూడు కలిపి కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు తీసుకొని దాంట్లో మనం దానికి కావాల్సిన పదార్థాలు చూసినట్టయితే ఒక కప్పు ఇది మూడు కలిసిన పిండి, లేకపోతే ఒక గోధుమ పిండి అనేది తీసుకోవచ్చు, లేకపోతే మూడు కలిపి తీసుకోవచ్చు. మూడు కలిపితే ఇంకా మంచిది. గోధుమ పిండిలో ఉన్న పోషకాలు, రాగి పిండిలో ఉన్న పోషకాలు, జొన్న పిండిలో ఉన్న పోషకాలు అన్నీ మనకి శరీరానికి అందుతాయి అన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు అన్ని కలిపి చేయటం చాలా మంచిది. దాంట్లో మునగాకు అంటే ఒక కప్పు మునగాకు, ఒక ఉల్లిగడ్డ, ఒక మిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర అంతే, కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక ముక్కుళ్ళు వేసుకొని ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ కావాలని వేసుకోవచ్చు. దీంట్లో అర చెంచా వేసుకొని అంత బాగా బాగా మగ్గనిచ్చి ఉల్లిపాయ కూడా వేసి బాగా వేపి దాంట్లో మునగాకు వేసి కొంచెం వేపి దాన్ని మనం అనుకున్న పిండిలో వేసుకొని మన చపాతీ పిండిలాగా చేసుకొని దాన్ని చపాతీలాగా తయారు చేసి మన తవా మీద పెనం మీద కాల్చుకుంటే, నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, దాంతో మనకి ఐరన్ ధాతు బాగా మన శరీరానికి అంది రక్తహీనత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి రాగి మెంతి రొట్టె, దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు, గ్లాస్ లో హాఫ్ గ్లాస్ అదే హాఫ్ గ్లాస్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, మెంతి ఆకులు ఒక కప్పు, ఉల్లి తరుగు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు చెంచాలు సన్నగా తరుక్కోవాలి, జీలకర్ర ఒక చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు మన ఇష్టం, అల్లం వెల్లుల్లి ఒక అర చెంచా కూడా వేసుకోవచ్చు, కొంచెం పసుపు, ఒక రెండు చెంచాలు వేపి నువ్వులు కూడా వేసుకోవచ్చు. మనకి నెయ్యి కానీ నూనె కానీ ఏది కావుంటది ఈ రొట్టె వేపుకునే దానికి, అది కూడా రెండు మూడు చెంచాలు. వెడల్పాటు పాత్ర తీసుకుని దాంట్లో ఈ రాగి పిండి, గోధుమ పిండి కలుపుకున్నది దాంట్లో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అవన్నీ కొంచెం వేపుకొని పైన పిండిలో వేసుకొని వేపి నువ్వులు కూడా వేసుకొని కొంచెం వేడి నీళ్లు పోసి కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం సాఫ్ట్గా రావాలి, మెత్తగా రావండి, వేసి చపాతి పిండిలాగా బాగా కలుపుకొని దాన్ని రొట్టెలాగా చేసుకొని పెనం మీద కాల్చుకుని తింటే మనకి ఎస్పెషల్లీ మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది, రక్తహీనత కూడా, ఎందుకంటే నువ్వులు చాలా మంచిది, మెంతికూర మంచిది, రాగి పిండి చాలా మంచిది, జొన్న పిండి కూడా కలుపుకోవచ్చు దీంట్లో, కావాలంటే సజ్జ పిండి కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసి రొట్టెలాగా చేసుకొని మనం తింటే, ఎప్పుడు మనం ఈ రోటీస్ పుల్కాస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి వేసుకుంటే పిల్లలకు కావాలంటే దీంట్లో కొంచెం కూరగాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చు, క్యారెట్ తురుము కలుపుకోవచ్చు, బీట్రూట్ తురుము కలుపుకోవచ్చు, అన్ని వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి మంచి పోషకాలు అందించినట్టు అవుతుంది. కాబట్టి ఈ రెండు రొట్టెలు దీంట్లో ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు కూడా ఏం కావాలో ఆకుకూర లాంటి ఇంకా సన్నగా తిరిగి పాలకను కూడా పేస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు దీంట్లో. ఈ రొట్టెలు తయారు చేసి తినండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచిగా కూడా ఉంటాయి. మునగాకుని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, కూరలు వేసుకోవచ్చు, చాలా రకాలు వేసుకోవచ్చు. మనకు ఓన్లీ ములక్కాళ్ళే తింటాం, అలా కాకుండా మునగాకుని కూడా, మునగాకే చాలా మంచిది. దాంట్లో ఒక కూర ఎలా చేద్దాం చూద్దాం, మునగాకు పెసరపప్పు కూర ఎలా చేద్దాం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, మునగాకు కొంచెం అంటే ఒక కప్పు అంత కోస్తే మనకు వచ్చి ఒక కప్పు మునగాకు, పెసరపప్పు ఒక అరకప్పు పెసరపప్పు, పోపు దినుసులు, పోపు దినుసులు తెలుసు కదా మనకి, ఆవాలు, జీలకర్ర, శనగ బేడలు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, అవి నూనె రెండు మూడు చెంచాలు, వెల్లుల్లి, వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు రెబ్బలు దంచి పెట్టుకోవాలి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి, కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురుముకొని వేసుకోవచ్చు, అది మన ఇష్టం, కొబ్బరి మన ఆప్షన్ అనమాట. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే మునగాకుని బాగా శుభ్రం చేసి పెట్టుకొని, పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పుని ఉడకబెట్టుకొని పొడి పొడిగా అంటే మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణల్లో ఒక రెండు చెంచాలు నూనె తీసుకొని ఈ పోపు దినుసులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ ఇవన్నీ పోపు పెట్టి దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా దంచేసి, అప్పుడు పచ్చిమిర్చి తరుగుకున్న పచ్చిమిర్చి తరిగిన ఒక ఉల్లిపాయ సరిపోతుంది వేసి బాగా వేగిన తర్వాత దాంట్లో మునగాకు వేసేసారు. మునగాకు కూడా బాగా వాడిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం దాంట్లో ఇంకా రుచిగా కావాలి అంటే పచ్చి కొబ్బరి కూర కూడా పైన చల్లుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పొడి కూడా. అది కూడా వద్దనుకుంటే మనం ఉప్పు చూసుకొని దించుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచిది. నూనె 2 చెంచాలు ఎక్కువ లేదు, ఎందుకంటే మునగాకు చాలా మంచిది. పెసరపప్పు బాగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే మెయిన్ మన ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రక్తం పట్టేదానికి ఐరన్ ధాతు ఎక్కువ ఉన్న ఈ మునగాకుని మనం ఎలా తీసుకోవాలి అంటే ఈ విధంగా కూరల్లో తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకో వంట చూద్దాం, జొన్న రవ్వ. మన జొన్న రవ్వ మనకి ఇంట్లో పెట్టుకో ఉంటాం ఇప్పుడు కూడా. ఆ జొన్న రవ్వని మనం ఈ విధంగానే సేమ్ కొంచెం వేపి కొంచెం 1 to 2.5 or 3 glasses నీళ్ళు వేసుకొని కొంచెం జావలాగా గంజిలాగా కాసుకోవాలి. ఆ తర్వాత ఒక మూకుడులో కొంచెం వెన్న గాని నెయ్యి కానీ తీసుకుని దాంట్లో జీలకర్ర వేసి కొంచెం పోపు పెట్టి కరివేపాకు వేసి కొంచెం ఉడకబెట్టిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. అన్ని కూరగాయలు మీకంటే పచ్చి బఠానీ కానీ ఆకుకూరలు అంటే మునగాకు వేస్తే చాలా మంచిది. దాంతోటి కొంచెం పాలకూర కూడా వేసి తిరగమాత వేసుకుని ఉల్లిపాయ కావాలని కూడా వేసుకోవచ్చు. ఇంకా రుచి కావాలంటే ఉల్లిపాయను సన్నగా తరిగి ఈ వెన్నలో కానీ నెయ్యిలో కానీ కొంచెం తిరగమాత బాగా పెట్టి మనం కాసు పక్కన పెట్టుకున్న ఈ జొన్న గింజలో వేసి కొంచెం ఉప్పు పైన మిరియాల పొడి వేసుకుని ప్రతిరోజు పొద్దున జావలాగా తీసుకోగలిగితే చాలా మంచిది. మనకి ఎన్నో రకాలుగా ఓన్లీ రక్తహీనతకే కాదు, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎస్పెషల్లీ మధుమేహం వచ్చిన వాళ్ళకి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అనమాట మనకి. ఎందుకంటే ఈ జొన్నలు కానీ రాగులు కానీ వీటన్నింటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తినంగానే ఉన్న పళంగా అది షుగర్ కింద కన్వర్ట్ అవ్వకుండా చాలా స్లోగా జీర్ణం అవుతా కొంచెం కొంచెంగా మన రక్తంలోకి షుగర్ రిలీజ్ అవుతా ఉంటుంది. చాలా తక్కువ తక్కువగా చాలా సేపటికి ఆ విధంగా షుగర్ మన శరీరంలోకి రిలీజ్ అవుతుంటే దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండదని అర్థం అనమాట. పాలిష్ చేసినటువంటి ఈ యొక్క బియ్యం కానీ ఈ పాలిష్ చేసిన మైదా ఇలాంటివి తీసుకుంటే ఉన్న పళంగా అది షుగర్ కింద కన్వర్ట్ అయిపోద్ది, అది డయాబెటిక్ వాళ్ళకి చాలా ప్రాబ్లం. కాబట్టి ఆ విధంగా జొన్న రవ్వ బదులు సజ్జ రవ్వ కూడా తీసుకోవచ్చు. సజ్జ రవ్వ కానీ జొన్న రవ్వ కానీ ఫస్ట్ వేపుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాం, గంజిలాగా అంటే మన ఉప్మాలాగా కాకుండా ఇంకొంచెం బాగా నీళ్ళ నీళ్ళగా చేసుకుని ఉప్పు వేసి పక్కన పెట్టుకుని ఈ విధంగా పోపు పెట్టుకోవటం అంటే కొంచెం వెన్నగా నెయ్యి వేసుకుంటే మంచిది. ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. దాంట్లో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, కూరగాయ ముక్కలన్నీ కూడా మీకు ఏమైనా అంటే పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. పాలకూర వేసుకోవచ్చు, మునగాకు వేసుకోవచ్చు. మునగాకు మటుకు ఖచ్చితంగా వాడటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి రక్తం బాగా పట్టేదానికి మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనమాట వ్యాధి నిరోధక శక్తి పెరిగేదానికి ఇవి చాలా దోహదపడుతుంది, మునగాకు కానీ చింతాకు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. ఖచ్చితంగా ఇవి ప్రయత్నించండి, మనకి ఆరోగ్యానికి అరగు రుచిగా కూడా ఉంటాయి.
0: ఇంతవరకు తిండితో మనం శీర్షికన మునగాకు వంటల గురించి ఆహార నిపుణులు ఏ రాంబాబు చెప్పిన విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు జన్యు శాస్త్ర నిపుణులు ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధి చెందారిన ఈ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జన్యు శాస్త్రవేత్త దేశంలో ఆహార భద్రతను సాధించడంలో ఇంకా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1925 ఆగస్టు 7 తమిళనాడులోని కుంభకోణంలో ఈయన జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి జన్యు శాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేశారు. 1943 బెంగాల్ కరువును చూసి చలించిపోయారు. ఆ తర్వాత వైద్య వృత్తిని విడనాడి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR ఈ సంస్థకు డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇంకా చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. పద్మవిభూషణ్, రామన్ మెగసెసే అవార్డు మరియు ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా అందుకున్నారు స్వామినాథన్. మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా ఈయనకు లభించింది. అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ సామల సదాశివ రచనలు సమగ్ర పరిశీలన. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బయ్య నాగరాజుతో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు దుర్వ భూమన్న.
1: భయ్య నాగరాజు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు ఆదిలాబాద్ ఎలా రావడం జరిగింది, మీ నేపథ్యం గురించి చెప్తారా?
2: మాది ఆరగూడెం గ్రామం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని. పరిశోధనలో భాగంగా సామల సదాశివ సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశం పైన పుస్తకాల సేకరణ కోసం ఆదిలాబాద్ రావడం జరిగింది.
1: సామల సదాశివ మాస్టర్ గురించి మీరు ఎన్నుకున్నారు కదా?
2: అవునండి.
1: ఎన్నుకోవటానికి గల కారణం?
2: కారణం ఏంటంటే, నేను 2011-13 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఆ టైంలో సామల సదాశివ గారు వారి యొక్క రచనలు చాలా బాగున్నాయండి. అతని ఇన్స్పిరేషను, తర్వాత అతను చనిపోవడం జరిగింది. అతని గురించి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప విధంగా రాయడం వల్ల, సరే నేను కూడా అతని గురించి తెలుసుకోవాలనే కోరిక నాలో ఉండే సార్. తర్వాత నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత నేను ఒకవేళ పిహెచ్డి చేస్తే మాత్రం ఖచ్చితంగా సదాశివ గురించే చేయాలనుకున్నా.
1: సదాశివ మాస్టర్ మరి ఇక్కడ వచ్చారు, ఇది మొదటిసారి వచ్చారనుకుంటాను.
2: ఇది మొదటిసారి
1: అయితే మీకు ఎలా అనిపించింది?
2: ఇక్కడ కొంచెం మరాఠీ కల్చరు అనుసరిస్తున్న విధంగా నాకు అనిపిస్తుంది. తెలుగు కల్చర్ కన్నా మరాఠీ కల్చరు అనిపిస్తున్నది.
1: ఇప్పుడు మీరు రావడమే ఎవరిని కలిశారు?
2: సామల సదాశివ మాస్టర్ యొక్క రెండో కుమారుడైన రాజవర్ధన్ సార్ గారిని కలవడం
1: కలిశారు.
2: అవును.
1: అయితే ఇక్కడ మీరు పరిశోధన చేయటానికి మీరు ఎన్నుకున్న అంశాల గురించి, సదాశివ మాస్టర్ గురించి మీరు చెప్పారు. మీరు ఎన్నుకున్న అంశాలు ఉన్నాయి కదా, మరి ఏ అంశం గురించి మీరు పరిశోధన చేయాలని అనుకున్నారు?
2: సామల సదాశివ మాస్టర్ యొక్క సాహిత్యం పైన సమగ్ర పరిశీలన చేసి వారి యొక్క సేవలను నా శక్తి మేరకు అందరికీ అందించాలని నా కోరిక సార్. పరిశోధన చేసి ఇంకా విస్తృతంగా అతని గురించి ఏమైనా తెలియని అంశాలున్నా, రాయని అంశాలున్నా నేను రాసి జనాల్లోకి తీసుకెళ్లాలనేది నా బలమైన కోరిక.
1: మీరు ఇంతవరకు తెలుసుకున్న సేకరించినవి ఏమేమి ఉన్నాయి?
2: జయంతి పబ్లికేషన్స్ వారు పాలపిట్ట అనే సంచిక, తర్వాత యాది, కొన్ని పుస్తకాలు ఉన్నాయి సార్, వాటిని సేకరించిన. తర్వాత అతను ఒక మాట అంటాడు సార్, నా మనసంతా యాది అనే నవల మీదనే ఉన్నది. స్వరలయాలకు వచ్చినది కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అసలు నాకు యాదికి వస్తే ఇంకెక్కువ సంతోషించేవాడిని అని ఒక మాట అంటాడు సార్. ఎందుకంటే యాది అనేది అతని యొక్క ఇష్టపూర్వకంగా రాసిన యొక్క నవల. అంటే ఇవన్నీ ఇష్టం లేకుంటాను కాదు, కానీ మనకు ముగ్గురు కొడుకులున్నా కూడా ఒకరి మీద అయితే ఎలాగైతే ఇష్టం ఉంటుందో, ఇతని నవలన్నింటిలో కూడా అతని యొక్క వ్యక్తిత్వం, ప్రతిబింబించే విధంగా ఉందని అతను చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాతోటి ఈ విషయం చెప్పారు.
1: వీటితో పాటు ఇంకా ఏ అంశాలు మీరు తెలుసుకున్నారు, సేకరించారు?
2: సేకరించడం అంటే సార్కి భాష పైన ఉన్న అభిమానం, ఈ భాషకు ఏదన్నా ఒక చేయాలనే దృఢ సంకల్పం, అతని యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలితత్వం, ఒక చిత్రకారుడు, సంగీతకారుడు, తర్వాత ఒక రచయిత, అతను ఉర్దూ వాటిని కానీ, తర్వాత అమ్జద్ రూబాయిలు, గాలిబ్ గీతాలు ఇవన్నీ తెలుగులోకి అనువదించిండు. అతను స్వయంగా ఒక భాషను నేర్చుకొని, అంటే వేరే వాళ్ళని ట్రాన్స్లేట్ చేయకుండా తనే స్వయంగా నేర్చుకొని అనువాదించడం అనేది ఒక గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కవులల్లో ఎక్కువ మరాఠా ప్రభావం ఉంటుంది సార్. మరాఠా నేపథ్యం నుంచి వచ్చి కూడా తెలుగు భాషకు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను చాలా స్ఫూర్తి పొందిన సార్.
1: సంగీత కళాకారులు, సంగీత విద్వాంసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బడే గులాం అలీ ఖాన్ ఉన్నారు, అన్నపూర్ణ ఉన్నారు, వీళ్ళ గురించి కూడా ఆయన బాగా వ్యాసాలు రాసేవారని తెలిసింది.
2: అవును సార్, రాసిన.
1: అవి ఎలా ఉంటాయి?
2: అవి ఎలా అంటే నేను ఇంకా వాటిని సేకరించలేదు, చదవలేదు సార్.
1: అయితే ఆదిలాబాదు, తర్వాత వరంగలు, హైదరాబాదు ఇవి ఉన్నాయి కదా ప్రాంతాలు, అక్కడ ఉన్న కవులు ఉన్నారు. కాళోజి నారాయణరావు వరంగల్
2: ఉన్నారండి,
1: శ్రీనారాయణ రెడ్డి హైదరాబాద్, పివి నరసింహారావు, వీళ్ళందరి గురించి వీళ్ళు బాగా కూసుండి,
2: వీళ్ళు
1: నలుగురు బహుముఖ ప్రజ్ఞాశాలి గల రచయితలు. వీళ్ళు ఒకసారి ఒకే చోట కూర్చొని ఏమో చర్చించేవారట కదా.
2: ఎక్కువ సాహిత్యం గురించే చర్చించేవారు సార్, సాహిత్యం, సమాలోచనలు.
1: ఇక ముందు మీరు మీ పరిశోధన ఎలా చేయాలనుకుంటున్నారు?
2: ఎలా అంటే ఇప్పుడు ఇంత మునుపు చెప్పిన విధంగా సార్, ఇంత మునుపు ఏవైతే అంశాలు ప్రస్తావించలేదు, అందులో ఏమైనా తప్పులు పోయినా కూడా వాటిని సరిదిద్ది వారి యొక్క కుమారులని దగ్గర నుంచి కనుక్కొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఏవైతే కొన్ని తప్పులు దొర్లినాయో వాటన్నిటిని సరిచేసి ఒక సమగ్రమైన గ్రంథాన్ని అందించాలనే లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చిన సార్. అది పూర్తి చేస్తా సార్.
1: అది పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు.
2: అవును సార్.
1: అయితే మీరు అక్కడ కలిసినప్పుడు సదాశివ మాస్టర్ వారి పిల్లల ఇల్లు, సదాశివ మాస్టర్ ఇల్లు అంటే వాళ్ళ పిల్లల ఇల్లు, మీరు చూసినప్పుడు ఎలా అనుభవించారు?
2: నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను గ్రంథాలయానికి వెళ్తే ఎట్లయితే ఫీలింగ్ కలిగిందో, నాకు సదాశివ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళగానే నాకు చాలా వరకు అల్మారాలలో అతను సేకరించిన పుస్తకాలు నాకు కనిపించినాయి. చూడగానే నాకు సార్కి భాష పైన ఇంత మమకారం ఉన్నదని. అందులో తెలుసుకున్నది ఏంటంటే సదాశివ సార్ గారి కన్నా వాళ్ళ కుమారుడు రాజవర్ధన్ సార్ గారు సేకరించినవే ఎక్కువ ఉన్నాయి సార్.
1: అందులో ఎక్కువ
2: ఎక్కువ ఉన్నాయి. సామల రాజవర్ధన్ సార్ గారు కూడా ఒక కవినే సార్, వ్యాసాలు రాస్తాడు. అతను కూడా భాష పైన చాలా అవగాహన ఉంది. అతను ఒక మేధావి చిత్రకారుడు. అతను కూడా తండ్రి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నాడని నా అభిప్రాయం.
1: అయితే పాఠశాల పుస్తకాలలో, పిల్లలు చదువుకునే పుస్తకాలలో కూడా పాఠ్యాంశాలు కూడా ఉన్నాయని అంటారు, నిజమేనా?
2: అవును సార్, 5వ తరగతిలో 7వ తరగతిలో ఉండే సార్.
1: ఇప్పుడు ఉన్నాయా?
2: ఇప్పుడు 9వ తరగతిలో వేసినారు సార్.
1: మీరు అవి చదువుకున్నారా?
2: అంటే ఈ పరిశోధనకు సంబంధించిన వాటిని మాత్రమే ఇప్పుడు చూస్తున్నా సార్. అవి ఎట్లాగా ఉన్నాయి కదా సార్, ఉన్న వాటిని కాకుండా లేని వాటిని ఏమన్నా కొత్త వాటిని తీసుకురావాలని గ్రంథంగా చేసి అందించాలనే కోరిక సార్ నాది.
1: అయితే మీరు పరిశోధన చేస్తున్నారు కదా?
2: అవును.
1: పరిశోధన అంశాలలో మీరు చేస్తున్న పరిశోధన లయాలు ఎలా ఉన్నాయి?
2: మా యొక్క గైడు డాక్టర్ చెప్పిల అరుణాథ శర్మ సార్ గజ్వెల్ డిఎల్ గా రిటైర్ అయినాడు. అతను చాలా సహకరిస్తున్నాడు సార్. అతను ఎంతసేపు ఉన్నా కూడా స్టూడెంట్ పక్షపాతి, నిరంతరం స్టూడెంట్స్ బాగుపడాలి, స్టూడెంట్స్ కోసం చేస్తే అతనికి కూడా పేరు వస్తుంది, వాళ్ళు వృద్ధిలోకి వస్తే నాకు చాలా సంతోషం అని చాలా సార్లు మాకు చెప్పిండు. ఎంతసేపు ఉన్నా మీరు పిహెచ్డిని తొందరగా కంప్లీట్ చేసుకుని మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కావాలని మా యొక్క బాగుని కోరుకునే వ్యక్తి సార్. చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అతని గైడ్ గా దొరకడం మా అదృష్టం లెక్క భావిస్తున్నాను సార్.
1: అయితే సదాశివ మాస్టర్ గురించి మీరు సేకరించిన అంశాలను వారికి తెలియజేశారా?
2: తెలియజేసినాం సార్. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అతను ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు, వారి గురించి ఎంత తెలుసుకున్నా నీకు తక్కువనే అనిపిస్తుంది, కానీ నీకు సాధ్యమైనంత వరకు కృషి వంచన లేకుండా సేకరించు, నీకు ఎప్పుడు నేను సహకరిస్తానని చెప్తుండేది.
1: ఇంకా సేకరించవలసిన అంశాలు
2: ఉన్నాయి సార్. నేను ఫస్ట్ టైమే వచ్చిన సార్, మళ్ళీ వస్తూనే ఉంటాను సార్. ఎందుకంటే నాకేమన్నా నేను రాసిన అంశాల పైన చర్చించడానికి రాజవర్ధన్ సార్ గారికి కానీ వాళ్ళ అన్నగారి దగ్గరికి కానీ వచ్చి తర్వాత మీ యొక్క ఆకాశవాణిలో ఇంటర్వ్యూ ఇచ్చినారు కదా సార్, దాని గురించి కానీ తీసుకొని వాళ్ళ యొక్క భాషా విధానం కానీ అందులో ఏమన్నా నా పరిశోధనకు ఏమైనా ఉపయోగపడే అంశాలను కానీ నేను సేకరించి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి గ్రంథాన్ని క్లుప్తంగా అందరికి అర్థమయ్యే విధంగా నేను రాసి ఇస్తానని అనుకుంటున్నారు.
1: ఇక ముందు ఇక్కడ మీరు ఈరోజు పరిశోధన కోసం వచ్చారు, తెలుసుకున్నారు, రాజవర్ధన్ ను కలుసుకున్నారు కూడా, మరి పోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళిన తర్వాత ఏ అంశాలను మీరు లోతుగా వెళ్ళాలని అనుకుంటున్నారు?
2: ఫస్ట్ వారి యొక్క అన్ని నవలలను కానీ అతను రాసిన విధానాన్ని అర్థం చేసుకుంటా సార్. ఏ నవలనైనా ఒకసారి చదివితే అర్థం కాదు, ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదివి అందులో ఏ అంశాలని స్పృశించిండు, అతని యొక్క భావజాలం ఎలా ఉంది, మనం అతని నుండి ఏం సేకరించాలని తెలుసుకొని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక గ్రంథంగా రాయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అయినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్.
1: అయితే ఆదిలాబాద్ భాషలోనే ఎక్కువగా రాస్తారు సదాశివ మాస్టారు, యాది అనే గ్రంథంలో కూడా అవే పదాలు ఎక్కువగా వాడారని అంటూ ఉంటారు కదా.
2: అవును సార్, ఇప్పుడు మన మాతృభాష ఏంది, నేను నల్గొండ ఉన్నా సార్, మా తల్లిదండ్రులు ఏవైతే మాట్లాడతారో నేను కూడా అదే మాట్లాడతా సార్. ఇక్కడి భాష మనకేందంటే తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు మన పైన మీరు మాట్లాడే భాష ఇది కాదు అది కాదు అని మనల్ని కొంచెం కించపరిచినట్టుగా మన భాషకు సరైన గుర్తింపు లేదు సార్, లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్లోనే ఆ అనే పదం ఎక్కువ ఉపయోగిస్తారు, అచ్చిండు అద్దు. అదే నల్గొండ విషయానికి వస్తే గిట్ల గట్ల గా అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. దీనికి తేడా ఏంటంటే మన తెలంగాణ భాషనే ఒకవైపు ఏమో ఆ ఉపయోగిస్తారు, ఒకసారి ఏమో అచ్చిండు పోయిండు అట్లా ఇట్లా అనేవి పదాలు మన దగ్గర ఏమో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చేవారు కలనేమో వచ్చారా వెళ్ళారా రా అనే పదం ఎక్కువ యూజ్ చేస్తారు. మన భాషనేమో మనకు మంచి అనిపిస్తుంది, ఎందుకంటే మన తల్లిదండ్రులు మాట్లాడే భాష, మన స్నేహితులు మాట్లాడే భాష పైన మనకు మంచి గౌరవం ఉంటుంది, మనకు తల్లిపాలలాగా అనిపిస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టుగా వాళ్ళ చేతిలో అధికారం ఉండబట్టి మాదే అనే అహంకార ధోరణి వాళ్ళు ప్రదర్శించారు. సదాశివ గారు ఏం చేసిండే, అదే నల్గొండలో ఉంటే నల్గొండలో పుట్టుంటే నల్గొండ స్లాంగే రాసేవారు. ఒక కవి ఏం చేస్తాడంటే తన యొక్క భావాల్ని ఉన్నది ఉన్నట్టుగా రాస్తాడు, అందులో తప్పేమున్నది సార్?
1: అయితే సదాశివ మాస్టర్ రాసిన ఆదిలాబాద్లో ఉన్న భాషనే అయినా అందరి మెప్పు పొందారట కదా, ఎవరినటువంటి తెలంగాణ ఆంధ్ర భాషలు అందరితోని మెప్పు పొందారని అంటారు కదా.
2: అందరితో మెప్పు పొందారంటే ఆయన రాసే భాష ముఖ్యం కాదు సార్, భావం ముఖ్యం. ఆయన భావం అనేది అందరికీ నచ్చింది, అందరికీ గుండెల్ని తాకే విధంగా హత్తుకున్న విధంగా ఉన్నది కాబట్టి అందరికీ నచ్చిండు సార్. ఇందులో భాష అనేది విషయం కాదు సార్, భావం ముఖ్యం.
1: అన్ని భావాలను అందరికీ హత్తుకునే విధంగా ఆయన భావాలను
2: వ్యక్తపరిచిండు సార్.
1: చాలా మంచిదండి, మీ పరిశోధన ఇక ముందు కొనసాగాలని, మీరు కొనసాగిస్తూ ఈ ఆదిలాబాద్ భాష మీద చేస్తున్నారు కనుక సదాశివ మాస్టారు గురించి మీరు బాగా తెలుసుకున్నారు, ఇక ముందు కూడా తెలుసుకుంటూ ఉండాలని మా కోరిక. సెలవు తీసుకుంటున్నాం, నమస్కారం.
2: నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: ఇంతవరకు డాక్టర్ సామల సదాశివ రచనలు సమగ్ర పరిశీలన. ఈ అంశం గురించి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బి నాగరాజుతో ముచ్చటిన్నారు, వారితో ముచ్చటబెట్టినరు దుర్వభూమన్న. శ్రోతలారా, ఈ కార్యక్రమం కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు. మా ఛానల్ పేరు మీకు తెలుసు, అయినా ఒకసారి చెప్తున్నాను, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అందులో మేము ఉంచిన కార్యక్రమాలని వింటూ ఉండండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేస్తూ ఉండండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కైత. ఇయలటి కైతలో మనం విందాం భట్టు వార్ అరుణ గారి స్వీయ కవితలు.
3: కవిత శీర్షిక మేఘమా నీ రాకకై. గగనాన కొలువైన ఓ నీలి మేఘమా, గగనాన కొలువైన ఓ నీలి మేఘమా, నీ పొట్ట నిండా మాత్రం నీటిని నింపుకుంటావు, కాని మమ్మల్ని మాత్రం ఖాళీ కడుపులుగా మిగుల్చుతావు. ఏంటో మాపై ఎలకనా, నినుగానక మేముండగలమా? నీ చినుకు సవ్వడి వినరాక మా మది మూగబోయే, ఏరువాక పౌర్ణమి వచ్చే ఏది నీ జాడ కానరాదాయే. వలయాకారంగా మా చుట్టూ అలుముకున్న అంధకారం, ప్రతి మా నడకలో, నిరంతర జీవన గమనంలో అన్నీ శంకలే, అంతులేని యాత్రాలే. మా కనుపాపలు నెర్రలుబారి రక్తమూడుతున్న మా కన్నీటి రుద్రబిందువులు ఎర్రసంద్రమై పారగా, కలతతో హృదిని ఆవేదన అనే గుణపాలు గుచ్చగా, అసహాయపు నిట్టూర్పులతో నిలువెల్లా వణికిపోతున్నాం. మా హృదిలోన కదలాడే చింతాక్రాంతులన్నీ తొలగించలేవా? మా జీవన సహచరివి నీవే కదా, జీవిత గమనానివి నీవే కదా. మా జీవన సహచరివి నీవే కదా, జీవిత గమనానివి నీవే కదా. మా ప్రథమ నిరీక్షనే మోమున ప్రమోద హేతువై, అలసిన వేళ్ళ అహల్లాద వేచికలై, మా వదనాలు దరహాస చంద్రికల్లా హృదిని వికసింపచేయలేవా? విషాదరేఖలై అలుముకున్న మా రైతాంగ జీవితాన్ని చల్లని నీ చినుకుల సవ్వడులతో పులకరింపచేయలేవా? మము కనుకరించరావా? ఓ నీలిమేఘమా, ప్రణమిల్లి ప్రార్థిస్తాను అంగీకరిస్తావా? ఓ నీలిమేఘమా, ప్రణమిల్లి ప్రార్థిస్తాను అంగీకరిస్తావా? మరో శీర్షిక, ద్వాంశమా నీకు దండమా. ఓ ద్వాంశమా, అసమానతలకు అతీతులై సంఘీభావం, సేవాతత్పరత, అన్యోన్యం ఐక్యతకు ఆదర్శం నీవు. అన్యోన్యం ఐక్యతకు ఆదర్శం నీవు. సమయపాలనకు నీకు సాటి ఎవరు? సూర్యాస్తమయం ఉర్తెరిగి సమయానికి గూటికి ఎగిరే సులక్షణ జీవివి నీవు. ఎంతటి సలక్షణమే నీది! సంధ్యా సమయం అనంతరం ఆహారం ముట్టని సద్గుణమే నీది. నీ అరుపులోనే, అలజడితోనే బంధువుల రాకను బహుచక్కగా తెలుపుతావు. గ్రహణాలు విడిచాక స్నానమాచరిస్తావని కవులు వర్ణించారు నిన్ను కాలజ్ఞానివని. ప్రకృతి వైపరీత్యాలు తెలుసు, భూ ప్రకంపనలు తెలుసు. ప్రమాదాల్ని పసిగట్టి బంధుమిత్ర వర్గాలతో రెక్కల రెపరెపలు చేసి మాకెచ్చరికలు చేస్తావు, మాకు హెచ్చరికలు చేస్తావు. జీవ పరిణామమందున ఎన్ని పక్షిజాతులున్నా కాకిలా కలకాలం జీవించమన్నారే. మునుపటి రోజున భోజన సమయాన గూడగూటిని నీకు మొదలుపెట్టాకే, ముద్ద తరువాత జనం నోట్లో ముద్ద. వెంగిలి చేతితో కాకిని కొట్టరని దాన ధర్మమందున నీ పేరే ముందుగా. మరి మానవ అంతిమ పయనం దేహ దహనం. ముచ్చటగా మూడో రోజు నీ కొరకై కైముడుపులు. నువ్వు తాకినాకే కదా నరుని ఆత్మశాంతి. అందుకే ద్వాంశమా నీకు దండమా. మరో శీర్షిక, కవులు కలం. యుగయుగాల చరితచూడు, తరతరాల రచనలు పరికించునేడు. మానవజాతి మనుగడకు మార్గదర్శి కవుల కలం. ఉద్యమాలకు ఊపిరికలం, ఉత్తరాలకు ఊరట కలం. విప్లవ శంకారావాన్ని కదిలించుకలం, అన్యాయపు ఆగడాలను ఎదిరించుకలం. కావ్యరచనకు శ్రీకారం కవుల కలం. రామదాసు రచన కలం, గద్దర్ గాంభీర్యగలం కలం. సరోజనీయాలాపన కలం, చాకలి ఐలమ్మ ఎదురీత కలం. వేమన భావం కలం, త్యాగయ్య జీవన కలం. పోతన మందార మకరందం కలం, నన్నయ నవనీత రచన కలం. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా కాలం విలువ మారనట్లే కలం విలువ మారదులే. చరిత్ర పుటలయందు అక్షరశిరులే అమృతజరులై నిలవాలంటే కవులు కలం పట్టాల్సిందే, కవిత్వీకరణకు శ్రీకారం చుట్టాల్సిందే, కాలం పోకడలను తెలపాల్సిందే. తరాలు మారినా యుగాలు గడిచినా నిత్య నూతనం కవుల కలం అనేది అక్షర సత్యం. కలం ఆపన్నహస్తమై కవుల మదిని కుదుపు అనునిత్యం. కవులు కలం పట్టి కలం ముందుకు కొదిపితే అక్షర తుఠాలు అటంబాంబులై పేలు, జీవనదులై శాశ్వతమై నిలుచు. జయహో కవుల కళాలకు. మరో కవిత, శీర్షిక అన్నీ నేను. తరువును నేను, పరుల కొరకై జీవించే పరోపకారిణి నేను. పరుల కొరకై జీవించే పరోపకారిని నేను. కొమ్మను నేను, రెమ్మను నేను, కోటి వరాలిచ్చే అమ్మను నేను, కోటి వరాలిచ్చే అమ్మను నేను. కవితలల్లే కలం నేను, పొలం దున్నే హలం నేను, ఊగే ఊయల నేను, ఊదే రాగాల వేణువు నేను. దహించే మంట నేను, దయచూపే వంట చెరుకు నేను, పసిపాపల పలక నేను, బుజ్జాయి చేతి గిలక నేను, కావడికుండలక ఆధారం నేను, సమస్త మానవాళి జీవనాధారం నేను. ఎడ్లబండి నేను, ఎండుగడ్డి నేను, పండుటాకు నేను, పంట చేలు నేను, ప్రకృతి అందాన్ని నేను, ప్రకృతి అందాన్ని నేను. ఊగే ఊయల నేను, ఊడలమ్మర్రిని నేను, ఇంటి గడప నేను, పరుండే పడక నేను, పందిరి తడక నేను. అవని అంత అలుముకున్న ఆకుపచ్చదనం నేను, అవని అంత అలుముకున్న ఆకుపచ్చదనం నేను. పశువుల మేత నేను, పక్షజాతి నివాసం నేను, విచ్చుకున్న విరితోట నేను, వింజామరణు నేను. ముక్కనాటు ముక్కనాటు, ఎందుకు నీకిక ఏమరపాటు, ఏన్లు నీకు తోడిండి, వరాలిచ్చే దేవతను నేను. మరో కవిత శీర్షిక ఓపెన్ స్కూల్స్. అందరికీ విద్యాసూత్రాన్ని అనుసరిస్తూ అభ్యసనలో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ అభ్యాసకులకు సంపూర్ణ హక్కునిస్తూ చదువు జిజ్ఞాసను పెంపొందిస్తూ తగిన సౌకర్యాలు కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని ఉన్నతీకరించడానికి ఉజ్వల భవిష్యత్తుకి మార్గనిర్దేశం కల్పిస్తూ అందరికీ విద్యను ఆకాంక్షిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న అతి చక్కని అవకాశం తెలంగాణ ఓపెన్ స్కూల్స్. అభ్యాసకులకు నిత్య జీవితంలో విద్యా సంబంధ మరియు వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ పొందేలా, శిక్షణలో తీర్చిదిద్దుతూ ఉన్నతికి దోహదపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆశయ సాధనలో అడుగుముందు వేయుటకు ఆశాజనకం ఓపెన్ స్కూల్స్. ఆశాజనకం ఓపెన్ స్కూల్స్ డ్రాపౌట్స్ అయినా, గ్రామీణ యువత అయినా, పనిచేయు స్త్రీ పురుషులైనా, దివ్యాంగులైనా, అందరి ఆశయాలకు ఉజ్వల భవిష్యత్తుకు ఉద్దీపన తెలంగాణ ఓపెన్ స్కూల్స్. ఉజ్వల భవిష్యత్తుకు ఉద్దీపన తెలంగాణ ఓపెన్ స్కూల్స్. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ ఏ భాషల వారికైనా, ఏ కులాల వారికైనా మేమున్నామనే చేయుత తెలంగాణ ఓపెన్ స్కూల్స్. మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకైనా, దివ్యాంగులకైనా సంబంధిత డాక్యుమెంట్లు పరీక్షించి అడ్మిషన్ ఫీజులలో రాయితీ ఓపెన్ స్కూల్స్ ఆనవాయితీ. ఓపెన్ స్కూల్స్ ఆనవాయితీ. ఏది ఏమైనా చదువుకోవాలనే ఆశయ సిద్ధికి అతి చక్కటి మార్గం ఓపెన్ స్కూల్స్, మన తెలంగాణ ఓపెన్ స్కూల్స్. ఓపెన్ స్కూల్స్, మన తెలంగాణ ఓపెన్ స్కూల్స్. మరో కవిత అతివా అన్నింటా నీవే. ఆధునికతను అంతు చిక్కించుకొని అజ్ఞాన తిమిరాన్ని తొలగించే విశాల విజ్ఞాన జ్యోతివి నీవు. గోటిపై గోవర్ధనగిరి నెత్తినట్టు కుటుంబ శ్రేయస్సుకై అంతరంగమందు అలదడులెన్నిరేగినా మమతల గొడుగునెత్తి ఇంటికయ్యే రక్షణ కవచం నీవు. ఇంటికయ్యే రక్షణ కవచం నీవు. కుటుంబ ఆంతరంగిక భావాల ఆంతర్యమిరిగి కన్నీటి సాంద్రతను వడకట్టి వెలుగుజిమ్మే విమల చరిత నీవు. చెడుకు చరమగీతం పాడే చదువరివి నీవు. సప్తవర్ణాల కలవోతల సంసారానావకు చక్కని దిక్సూచివి నీవు. వేడి నిట్టూర్పుల వేదనలో తల్లడిల్లే హృదయాలకు ఔషధ లేపనానివి నీవు. తల్లడిల్లే హృదయాలకు ఔషధ లేపనానివి నీవు. శీతల హృదయ అనురాగ స్వరానివి నీవు. నేటి మూసాల చిదపురుగు జీవన సరళిని సరిదిద్ది భవ్యపథంలో సవ్యంగా నడిపించే కాంతిరేఖ నీవు. లలనా నీవు లేనిదిక్కడ ఆ జాలిచూపుల నీ బేలాతనంలోనే కన్నెర్ర చేసే రౌద్రానివి నీవు. విద్య ఉద్యోగమందున విజయబాహుటా నీవు. విద్య ఉద్యోగమందున విజయబాహుటా నీవు. పరిశోధనా రంగమందున ప్రగతిశీల మార్గదర్శివి నీవు. కలం పట్టి కవితలల్లే కళాభినేత్రివి నీవు. రాజకీయ ఆర్థిక వ్యాపారమందున విభిన్న అంశాల కలబోత నీవు. ప్రేమ మధువనిలో వసంతంలా సుమ సౌరభ సుగంధాలు వెదజల్లే సురుచిరవు నీవు.
0: ఇంతవరకు కవిత శీర్షికన భట్టువార్ అరుణగారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఎల్లటి అంబటార్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. आकाशवाणी आदिलाबाद
4: रह गया कि वो रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है।
0: हिंदी वार्ता आ तरवा आंग्लन वार्ता प्रसारण होता
4: है। ऊपर वाले की दया है मतलब सोलर पैनल की, मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा।
5: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर।
6: हर घर सूर्य घर।
7: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 1441
8: नहीं आ रहा, याद रखें, समाधान आपके पास है।
7: टेलीमानस के निशुल्क है, यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, आपके साथ एक कॉल दी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है।
9: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा। मुख्य समाचार। केंद्र सरकार ने गोवा में अनुसूचित जनजाति समुदाय को राजनीतिक आरक्षण देने से जुड़े अधिनियम की अधिसूचना जारी की। लोकसभा ने यूपीआई लेन देन पर बैंकों को शुल्क लगाने की अनुमति देने के। मोदी ने आज राष्ट्रीय हथकरघा दिवस पर देशवासियों से हथकरघा उत्पादों को बढ़ावा देने का आह्वान किया। झारखंड में विरोध प्रदर्शन कर रहे विद्यार्थियों ने राज्य सरकार से बातचीत के लिए 11 सदस्यीय प्रतिनिधिमंडल का गठन किया। अमरीका के राष्ट्रपति के लिए 11 सदस्यीय प्रतिनिधिमंडल का गठन किया। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने जन्म आधारित नागरिकता पर अंकुश लगाने के उद्देश्य से बैडमिंटन की महिला सिंगल्स क्वार्टर फाइनल में आज तन्वी शर्मा का मुकाबला भारत की रक्षिता की महिला सिंगल्स क्वार्टर फाइनल में आज तन्वी शर्मा का मुकाबला भारत की रक्षिता रामराज से। अब समाचार विस्तार से। केंद्र सरकार ने गोवा के विधानसभा क्षेत्रों में अनुसूचित जनजातियों के प्रतिनिधित्व के पुनः समायोजन अधिनियम 2025 लागू करने की अधिसूचना जारी कर दी है। हमारे संवाददाता ने बताया है कि इससे गोवा में अनुसूचित जनजातियों के लिए विधानसभा सीटों का आरक्षण सुनिश्चित हो गया है।
10: भारत के राजपत्र में प्रकाशित अधिसूचना के अनुसार यह अधिनियम 6 अगस्त 2026 से प्रभावी हो गया है। इससे राज्य की अनुसूचित जनजाति समुदायों की लंबे समय से प्रलंबित मांग पूरी हुई है और विधानसभा निर्वाचन क्षेत्रों के पुनर्समायोजन तथा सीटों के आरक्षण की प्रक्रिया आगे बढ़ सकेगी। गोवा के मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कहा कि यह अधिनियम अनुसूचित जनजाति समुदायों को लंबे समय से अपेक्षित न्याय और राजनीतिक प्रतिनिधित्व सुनिश्चित करने की दिशा में एक महत्वपूर्ण कदम है। डॉ. सावंत ने इस कानून को साकार करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी और केंद्रीय गृह मंत्री अमित शाह का आभार व्यक्त करते हुए कहा कि यह सबका साथ सबका विकास की भावना को प्रतिबिंबित करता है। महेश सोप्रेक, आकाशवाणी समाचार, पणजी।
9: लोकसभा ने भुगतान और निपटान प्रणाली अधिनियम 2007 में संशोधन करने वाला विधेयक पारित कर दिया है। इसके अंतर्गत सरकार को बैंकों और अन्य सेवा प्रदाताओं को एकीकृत भुगतान इंटरफेस यूपीआई और अन्य अधिसूचित इलेक्ट्रॉनिक भुगतान साधनों के माध्यम से किए गए भुगतानों पर शुल्क लगाने की अनुमति दी गई है।
11: सरकार का उद्देश्य उपभोक्ताओं और छोटे व्यवसायों के लिए डिजिटल भुगतान सेवाओं पर मामूली शुल्क लगाना है,
12: करने वाली भुगतान और संरचना फर्मों के लिए एक स्थायी राजस्व मॉडल सुनिश्चित करना है। सदन द्वारा पारित संशोधन में उस मौजूदा कानून प्रावधान को हटाने का प्रयास किया गया है जो बैंकों और भुगतान सेवा प्रदाताओं को अधिसूचित इलेक्ट्रॉनिक भुगतान माध्यमों पर
11: व्यापारी छूट दर MDR वसूलने से रोकता है। वहीं रियल टाइम ग्रॉस सेटलमेंट RTGS और नेशनल इलेक्ट्रॉनिक फंड्स ट्रांसफर NEFT के माध्यम से किए गए रियल टाइम भुगतानों पर पहले से ही ऐसा शुल्क लगता है। UPI लेन देन अब तक ऐसे शुल्कों से मुक्त रहे हैं। भुगतान तथा निपटान प्रणाली अधिनियम में प्रस्तावित परिवर्तन कराधान पर व्यापक कानून का हिस्सा है जिसे मंगलवार को सदन में पेश किया गया। सदन की कार्यवाही के पहले स्थगन के बाद दोपहर 2 बजे फिर शुरू होने पर लोकसभा में विधेयक पारित किया गया। समाचार कक्ष से शक्ति सिंह।
9: पत्तन पोत और जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ने देश की समुद्री सुरक्षा व्यवस्था में प्रौद्योगिकी आधारित परिवर्तन का आह्वान किया है। नई दिल्ली में दूसरे राष्ट्रीय बंदरगाह सुरक्षा सम्मेलन में उन्होंने कहा कि देश के बढ़ते बंदरगाह नेटवर्क और वैश्विक व्यापार में बढ़ती भूमिका के लिए ऐसे सुरक्षा तंत्रों की आवश्यकता है जो लचीले, एकीकृत और उभरते साइबर तथा भू राजनीतिक खतरों का मुकाबला करने में सक्षम हों। उन्होंने कहा कि सुरक्षा को ध्यान में रखकर सरकार कई अहम कदम उठा रही है।
13: देश की सुरक्षा सर्वोपरि है और उसी के आधारित अगले दिनों पर हम ऐसा एक कॉम्प्रिहेंसिव नेशनल ब्यूरो ऑफ नेशनल पोर्ट सिक्योरिटी गठन करेंगे, जिससे जनता की अपेक्षा के मुताबिक हम अपने कर्तव्य को निष्ठापूर्वक निभा पाए। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पिछले 12 साल में हम जो तरक्की की है आज दुनिया ने देखी है। पोर्ट्स इंडस्ट्री मैरिटाइम एक्सपर्ट टुगेदर ऑन वन प्लेटफॉर्म।
9: देश ने उड़ीसा के चांदीपुर में एकीकृत परीक्षण रेंज से मध्यम दूरी की बैलिस्टिक मिसाइल अग्नि 4 का सफल परीक्षण किया है। रक्षा मंत्रालय ने बताया है कि इस परीक्षण से मिसाइल के सभी परिचालन और तकनीकी मापदंडों की पुष्टि हुई है। ये परीक्षण सामरिक बल कमान के तत्वावधान में किया गया। रक्षा मंत्री राजनाथ सिंह ने सामरिक बल कमान और रक्षा अनुसंधान और विकास संगठन को इस सफल मिशन पर बधाई दी है। झारखंड में नौकरियों की भर्ती परीक्षाओं में कथित अनियमितताओं के विरुद्ध रांची में विरोध प्रदर्शन का आज 14वां दिन है। प्रदर्शनकारी विद्यार्थियों ने इस मुद्दे को सुलझाने में राज्य सरकार से बातचीत करने के लिए 11 सदस्यीय दल का गठन किया है। हमारी संवाददाता ने बताया है कि जेपीएससी और जेएसएससी भर्ती परीक्षाओं में कथित अनियमितताओं को लेकर रांची में चल रहा आंदोलन एक महत्वपूर्ण चरण में प्रवेश कर चुका है।
14: झारखंड में भर्ती परीक्षाओं में कथित अनियमितताओं के विरोध में छात्रों का आंदोलन आज 14वें दिन भी जारी है। राजधानी रांची में 6 छात्र भूख हड़ताल पर बैठे हैं। कल शाम आंदोलनरत छात्रों ने जयपाल सिंह मुंडा स्टेडियम से फ्लैशलाइट मार्च निकालकर अपना विरोध दर्ज कराया। इसके बाद रांची सदर के SDM रजत कुमार और ADM धनंजय कुमार ने धरना स्थल पहुंचकर छात्रों से मुलाकात की। छात्र नेताओं का कहना है कि कल शाम तक राज्य सरकार की ओर से वार्ता का कोई औपचारिक निमंत्रण नहीं मिला था। हालांकि मुख्यमंत्री हेमंत सोरेन की बातचीत के लिए दरवाजे खुलने के बयान के बाद छात्रों ने सरकार से वार्ता के लिए 11 सदस्यीय प्रतिनिधि मंडल का गठन किया है। इस मुद्दे को लेकर विधानसभा के मानसून सत्र के पहले दिन विपक्षी NDA विधायकों ने विधानसभा परिसर में प्रदर्शन कर CBI जांच की मांग की। भाजपा सांसद निशिकांत दुबे ने कहा कि यदि 13 अगस्त तक राज्य सरकार कोई निर्णय नहीं लेती है तो वो भी छात्रों की भूख हड़ताल में शामिल होंगे। महविश रहमान, आकाशवाणी समाचार, रांची।
9: ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताज़ा समाचार जानने के लिए आप हमारे न्यूज़ ऑन AIR मोबाइल ऐप और सोशल मीडिया हैंडल @AIR न्यूज़ हिंदी को फॉलो कर सकते हैं। समाचार प्रभात में आपका फिर स्वागत है। आज राष्ट्रीय हथकरघा दिवस है। इस अवसर पर वस्त्र मंत्रालय आज राष्ट्रपति भवन सांस्कृतिक केंद्र में राष्ट्रीय कार्यक्रम आयोजित कर रहा है। इस कार्यक्रम में राष्ट्रपति द्रौपदी मुर्मू मुख्य अतिथि के रूप में शामिल होंगी। केंद्रीय वस्त्र मंत्री गिरिराज सिंह और राज्य मंत्री पवित्र मार्गरेटा भी कार्यक्रम में उपस्थित रहेंगे। एक रिपोर्ट।
15: इस समारोह का मुख्य आकर्षण वर्ष 2025 के लिए संत कबीर हथकरघा पुरस्कार और राष्ट्रीय हथकरघा पुरस्कार होगा। कुल 22 बुनकरों को उनकी शिल्प कला, नवाचार और भारत की हथकरघा परंपराओं को संरक्षित करने में योगदान के लिए पुरस्कार प्रदान किए जाएंगे। इस अवसर पर देश की समृद्ध और विविध हथकरघा बुनाई परंपरा पर आधारित 4 स्मारक डाक टिकट जारी किए जाएंगे। 2 प्रकाशन अर्थ और रूट तथा मध्य भारत में ऑल डाई से रंगे जाने वाले हथकरघा थ्रेड वस्त्रों और हथकरघा पुरस्कार पुस्तक 2025 का भी अनावरण किया जाएगा। इस अवसर पर पारंपरिक कानी बुनाई और वॉल हैंगिंग बुनाई की प्रक्रिया देखने को मिलेगी। राष्ट्रीय हथकरघा दिवस 7 अगस्त 1905 को शुरू हुए स्वदेशी आंदोलन की स्मृति में प्रत्येक वर्ष मनाया जाता है। 2015 में इसकी शुरुआत के बाद से शिल्पकला, कौशल और देश के हथकरघा बुनकरों के समर्पण का उत्सव मनाने के लिए इसका आयोजन किया जाता है। समाचार कक्ष से मैं जया भारती।
9: प्रधानमंत्री नरेंद्र मोदी ने सभी नागरिकों से उत्साह और प्रसन्नता के साथ आज राष्ट्रीय हथकरघा दिवस मनाने का आग्रह किया है। एक वीडियो संदेश साझा करते हुए श्री मोदी ने लोगों को बुनकर परिवारों को समर्थन देने के लिए प्रेरित किया। श्री मोदी ने देशवासियों से कम एक हथकरघा उत्पाद खरीदने और इससे संबंधित एक वीडियो बनाकर साझा करने का आग्रह किया।
16: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता, हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है। हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना। आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे, उसका एक वीडियो बनाए और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें, ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो।
9: अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने जन्मजात नागरिकता को सीमित करने और केवल बच्चे को जन्म देने के उद्देश्य से अमेरिका जाने वाले पर्यटकों पर अंकुश लगाने के उद्देश्य से दो कार्यकारी आदेशों पर हस्ताक्षर किए हैं। उन्होंने कहा कि उनका प्रशासन अमेरिकी आव्रजन प्रणाली के दुरुपयोगों पर कड़ी कार्रवाई कर रहा है। एक रिपोर्ट।
17: व्हाइट हाउस के अनुसार आदेश में विदेशी नागरिकों के उन बच्चों की श्रेणियों की पहचान की गई है जो अमरीकी सर्वोच्च न्यायालय द्वारा मान्यता प्राप्त ऐतिहासिक अपवादों के तहत जन्मजात नागरिकता के पात्र नहीं होंगे, जबकि दूसरा आदेश देश और गृह सुरक्षा विभागों को जन्म पर्यटन को समाप्त करने का निर्देश देता है, जिसमें विदेशी नागरिक मुख्य रूप से अपने बच्चों के लिए नागरिकता प्राप्त करने के उद्देश्य से अमरीका की यात्रा करते हैं। समाचार कक्ष से मैं मनोज।
9: मौसम विभाग ने आज तटीय कर्नाटक, पूर्वी मध्य प्रदेश, राजस्थान, केरलम, माहे, उड़ीसा और दक्षिण आंतरिक कर्नाटक के कुछ हिस्सों में तेज वर्षा का अनुमान व्यक्त किया है। पूर्वोत्तर क्षेत्रों, दिल्ली, हरियाणा, चंडीगढ़, पश्चिम बंगाल के गांगेय क्षेत्र, कर्नाटक और मध्य प्रदेश के कुछ हिस्सों में भी दिन के दौरान तेज वर्षा हो सकती है। असम में इस साल बाढ़ से मरने वालों की संख्या बढ़कर 97 हो गई है। ब्यौरा हमारे संवाददाता से।
18: असम राज्य आपदा प्रबंधन प्राधिकरण के अनुसार करगोलाघाट और उदालगुरी जिलों में बाढ़ से एक एक व्यक्ति की मृत्यु हुई। राज्य में अब तक 480 से अधिक गांव बाढ़ की चपेट में हैं, जबकि हजारों लोग राहत शिविरों में रह रहे हैं। शिवसागर, गोलाघाट, चोरहाट और सरायदेव जैसे सर्वाधिक प्रभावित जिलों में बाढ़ की स्थिति में काफी सुधार हुआ है। बाढ़ के बाद की स्थिति से निपटने के लिए सरकार ने प्रभावित इलाकों में स्वास्थ्य शिविरों और चिकित्सा सेवाओं को तेज कर दिया है। जल जनित बीमारियों की रोकथाम और प्रभावित लोगों को स्वास्थ्य सेवाएं उपलब्ध कराने पर विशेष ध्यान दिया जा रहा है। राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी।
9: कोरिया मास्टर्स बैडमिंटन के महिला सिंगल्स क्वार्टर फाइनल में आज तन्वी शर्मा का मुकाबला भारत की ही रक्षिता रामराज से

0: Emergency Operation Center. He directed officials to prioritize the reopening of blocked roads, ensure adequate machinery is repositioned in landslide-prone areas, and instructed district magistrates to conduct regular field inspections and closely monitor relief and rescue operations. Sakshi Singh, Akashwani News, Dehradun.
1: India Meteorological Department has predicted heavy rainfall across Kerala. We have more from a correspondent.
2: The red alert that was in force overnight in Pathanamthitta, Kottayam and Idukki districts in Kerala has been downgraded to orange alert today. Orange alert indicating the possibility of isolated very heavy rainfall is also in force in five other districts. The remaining six districts in Kerala under yellow alert indicating the possibility of isolated heavy rainfall. Smithy M. Palluruthi, Akashwani News, Thiruvananthapuram.
1: The overall death toll due to floods in Assam this year has risen to 97. According to latest report, more than 1.68 lakh people remain affected across 15 districts of the state. The affected districts include Golaghat, Shivsagar, Udalguri, Kamrup Metro, Nogaon, Kamrup and Dhemaji. We have more from a correspondent.
3: The Assam State Disaster Management Authority said one flood-related death each was reported from Golaghat and Udalguri district yesterday. The flood situation has improved considerably in the worst-affected districts of Shivsagar, Golaghat, Jorhat and Soraideo, with flood waters receding from most areas. As part of the post-flood response, the government has intensified health camps and medical outreach services in the affected areas to prevent the outbreak of waterborne and vector-borne diseases and to ensure access to health care for affected residents. Meanwhile, the Dhansiri River at Numaligarh continues to flow above the danger level, although no river in the state is currently flowing above the highest flood level. Rakesh Dole, Akashwani News, Guwahati.
1: U.S. President Donald Trump has signed two executive orders aimed at restricting birthright citizenship and curbing birth tourism. Speaking at the Oval Office, Trump expressed disappointment over the Supreme Court ruling, calling it an unfortunate decision. He added his administration was cracking down very big on what he called abuses of the U.S. immigration system.
4: We had a very unfortunate decision in the Supreme Court concerning birthright. It was close, but a very, very unfortunate decision. So we're making adjustments because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves.
1: In badminton, India's Tanvi Sharma will face her compatriot Rakshita Ramraj in the women's singles quarterfinal of the Korea Masters in Assen today. Tanvi progressed to the quarterfinals after defeating fellow Indian Shriyanshi Valishetty in the pre-quarterfinals, while Rakshita advanced to the quarterfinals after beating Japan's Manami Suizu. Meanwhile, Ashmita Chaliha will take on top seed Hina Akechi of Japan in another women's singles quarterfinal. Ashmita progressed to the last eight with a dominant win over South Korea's Kim Min-ji. In the men's doubles quarterfinals, the Indian duo Prithvi Krishnamurthy Roy and Krishna Prasad Garaga will face Malaysia's Man Wei Chong and So Woo Ik for a place in the semifinals. India will face arch rival Pakistan in the marquee match of the 2026 Women's Asia Cup at the Dubai International Cricket Stadium on September 5th. The Asian Cricket Council, ACC, yesterday announced the schedule for the Women's T20 Asia Cup 2026 set to be held in Dubai from August 28 with Thailand facing Hong Kong. The final will be played on September 13th. This will be the sixth edition of the Women's Asia Cup to be played in the T20 format. The West Bengal government is set to officially participate in the center's Har Ghar Tiranga campaign for the first time. Chief Minister Subhendu Adhikari yesterday announced a series of programs to mark Independence Day, including the distribution of 70 lakh national flags across the state. He said the state government is joining the center's initiative with the ideals of nation first and patriotism at its core. The Chief Minister said the distribution of national flags began on the 5th of August. General public have been urged to actively participate in the campaign. The Chief Minister informed necessary guidelines have already been sent to all the district subdivisions, blocks, municipal corporations and municipalities across the state in this regard. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
5: Thank you, Abhishek. RSS Chief Mohan Bhagwat's take on Gen Z is prominently noticed by the dailies. The Indian Express quotes RSS Chief as saying, Gen Z grievances real, protest way of dialogue. Lok Sabha passes bill that clears way for UPI payment fees, headlines the Statesman. The Asian Age in editorial piece, Government opposition must allow parliament to function, writes that the continued disruption of parliamentary proceedings that has translated into passage of bills with no debate in the monsoon session presents a no-win situation not only for the opposition and the government, but more importantly for the country as a whole. Prime Minister Modi, Netanyahu review India-Israel strategic ties, discuss West Asia developments, reports the Statesman. Alternative fuel passenger vehicles fast catching up with petrol ones, states the Times of India. And finally, in football news, the Pioneer informs that Gianni Infantino gets support at crisis meeting to remain FIFA president. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Centre notifies Act paving way for reservation for ST community in Goa Assembly. Lok Sabha passes bill to authorize government to permit banks to levy charges on UPI transactions. Prime Minister Narendra Modi calls upon people to celebrate National Handloom Day today, showcasing India's rich and diverse handloom heritage and promote handloom products. Protesting Jharkhand students form 11-member team to hold talks with state government. US President Donald Trump signs two executive orders aimed at restricting birthright citizenship and curbing birth tourism. And in badminton, Tanvi Sharma to face compatriot Rakshita Ramraj in the women's singles quarterfinal of Korea Masters in Assam today. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోల సమయం 8:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు బాస రుచులు తెలుగు సాహిత్యంలోని వచన రచనల్ని కవితా పంక్తుల్ని వినిపించే కార్యక్రమం. ఇల్లటి బాస రుచులు కార్యక్రమంలో విందాం ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుంచి ఒక ఖండిక, అలాగే ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు. వీటిని మనకు వినిపిస్తున్నారు సామల రాజవర్ధన్.
7: ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి. ఇల్లెందుల సరస్వతీదేవి 1919 ఆంధ్ర ప్రాంతంలో పుట్టినప్పటికీ ఖమ్మం జిల్లా వాసుడైన ఇల్లెందుల సీతారామారావుతో పెళ్ళైనందున ఆమె మెట్టినిల్లు తెలంగాణ అయింది. కార్యభూమి తెలంగాణనే. భర్త ప్రోత్సాహంతో ఆమె రచనలు సాగించింది. సరస్వతీదేవి ఆంధ్ర మహాసభలో భాగమైన ఆంధ్ర మహిళా సభల్లో పాల్గొనేది. ఇల్లెందుల సరస్వతీదేవి దిట్టకవి సుగుణమణి, బూర్గుల అనంతలక్ష్మి, రంగమ్మ ఓబుల్రెడ్డి, ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి మొదలైన రచయిత్రులు కలిసి 1935 నుండి ఆంధ్ర యువతీ మండలి అనే ఒక సంస్థ పేరుతో ఇప్పటి నారాయణగూడ వైఎంసీఏకు ఎదురుగా ఉన్న సుగుణమణి గారింట్లో కలుసుకునేవారు. ఇల్లెందుల సరస్వతీదేవి 1948 పూర్వం నుంచే రచనలు చేస్తున్నది. వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, జీవిత చరిత్రలు, నవలలు, కథలు రచించింది. ఆమె కథలు, వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి, రేడియోలో ప్రసారమైనాయి. ఆ తర్వాత ఆమె తన కథలను 2 సంపుటాలుగా అచ్చువేసింది, స్వర్ణ కమలాలు, తులసీ దళాలు. స్వర్ణ కమలాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. ఇల్లెందుల సరస్వతీదేవి కథానిక నుండి ఇప్పుడు ఒక ఖండిక. ఫాతిమా బీబీ 2 చేతులతో తలపట్టుకుని పెరట్లో చెట్టు కింద కూర్చుంది. కనుబొమ్మలు కలుసుకుంటున్నాయి, వెంటనే విడిపోతున్నాయి. ఆమె కడుపులో నుంచి అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది ఉద్రేకం. కుమిలి కుమిలిపోతున్నదా ఉద్రేకానికి దేహం. కానీ కంటికి నీరు లేదు. కొంతసేపటికి మోకాళ్ల మీద 2 చేతుల మధ్య తలదాచుకున్నది. చల్లటి గాలి వీస్తున్నది. కటిక చీకటిలో మనిషి కంటికి కనబడకుండా చెట్టుచాటుకు కూర్చున్న ఫాతిమా దగ్గరికి తనలో తానే కుమిలిపోతున్న ఆమెను పిల్లగాలులు పలకరించిపోతున్నాయి. ఆమె ఆలోచనలకు దరీ దాపు కనబడటం లేదు. జబ్బమీద చెయ్యిబడి అదుముతున్నట్లనిపించి తుల్లిపడ్డది. భయపడకు, నేను కాసింను ఆమె పక్కన

చోటు చేసుకుని కూర్చున్నాడు. ఇంకా నిద్రపోలేదు? ఫాతిమ గొనిగినట్టుగా అడిగింది. నీవు నిద్రపోలేదు? అతడు అడిగాడు జవాబుగా. ఒకరినొకరు పలకరించుకోవడానికే ఆ మాటలు కాని అతడికి తెలుసు ఆమె తిండి తిప్పలు లేకుండా ఆ చెట్టు వెనుక కూర్చొని కుమిలిపోతున్నదని. ఆమెకు తెలుసు అతడు ఆ సాయంత్రం నుంచి పిచ్చెక్కినట్లు తిరుగుతున్నాడని. ఒక పనికి బదులు మరొక పని చేసి యజమాని చేత చీవాట్లు తింటున్నాడా నేను? తీసుకురమ్మన్న వస్తువు వెంటనే చేతికందివ్వలేదని దొరచేత చెంపపెట్టు తిన్నాడు. కాశీంకు తల పండిపోయింది. మోకాళ్ళు వంగిపోయాయి. ఒక కన్ను లేదు. దేహమంతా ముడతలు ముడతలుగా మెరుస్తూ ఉంటుంది. ఫాతిమా కూడా ఇంచుమించు ఆయేడుదే. ఆమెకు పుట్టుకతోనే ఒక కాలు సొట్టబోయింది. లావుగా ఉండటం వల్ల మరింత కుంటుతూ నడుస్తుంది. పండిన కేశజాలాన్ని ముడివేసుకుని తలమీదుగా కొంగు కప్పుకుంటుంది. చేతులకు రెండు వెండి మురుగులు తిరగకుండా బిగుసుకొని ఉంటాయి. చెవులకు 7-8 బొడిపెలు వంటి బంగారు పోగులు కింది నుంచి పై వరకు ఉన్నాయి. వీళ్ళిద్దరూ పెళ్లి కాగానే ఈ పాయిగా నవాబు అబ్దుల్ రెహమాన్ ఇంట్లో ఉండిపోయారు. కాసీం ఇంట్లో చిల్లర పనులన్నీ చేస్తాడు. ఫాతిమా పిల్లల పెంపకం చూస్తుంది. ఆమె ఆ మహల్లో అడుగు పెట్టిన తర్వాతనే నవాబుకు 2 కొడుకులు 2 కూతుర్లు పుట్టారు. ఆమె చేతుల మీదుగానే పెరిగింది నవాబు గారి సంతానం. ఆఖరి పిల్ల నసీం అంటే ఫాతిమాకు ప్రాణం. ఫాతిమాకు పిల్లల్లేరు. నవాబు గారి పిల్లలు కూడా అందరూ పెద్దవాళ్ళయ్యారు. ఫాతిమా ఇప్పుడు ఆడపిల్లల పనులు చేస్తూ ఉంటుంది. నసీం ఖాళీగా ఉన్నప్పుడు ఫాతిమా ఏవేవో కబుర్లు చెప్తుంది. రాత్రిళ్ళు ఆమె పడుకునే వరకు కథలు చెప్తూ ఉంటుంది. ఆమె పడి పడి నవ్వుతుంది. ఇటువంటివి ఎప్పుడైనా జరుగుతాయా? నసీం పలువరస కనబడి కనబడకుండా నవ్వుతూ అడుగుతుంది. ఎందుకు జరగవు? జరిగే ఉంటాయి అంటుంది ఫాతిమా, కండ్లు గుండ్రంగా తిప్పుతూ. పోపో, నీ మాటలెవరు నమ్ముతారు? ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు. పిచ్చోడా, ఉద్యమాన్ని చులకన చేయకు. చాప కింది నీరే కావచ్చు, చలిపిడుగై మీద పడవచ్చు. ఉద్యమ ఉద్ధృతిని హెలికాప్టర్లోంచి అంచనా వేయకు. నెట్టుకొని చూడు, ఉత్తుంగ తరంగాల్ని పట్టుకొని చూడు, విద్యుత్ భుజంగాల్ని. ఉద్యమం పరమ ప్రశాంతంగా ఉంది. అలసిన పోలీసన్నలు హాయిగా కొనుక్కు తీస్తున్నారు. ఒక్కసారిగా ఎందుకో వాతావరణ శాఖ ఉలిక్కిపడింది. ఉద్యమం ఏనాడూ చల్లారదు, దాన్ని కాపాడేది మా ప్రాణహస్తాలు. ఉద్యమం ఏనాడూ మొక్కవోదు, అది మా కరుకెక్కిన కన్నీటి ఖడ్గం. అసలు ఉద్యమమంటే ఏమిటో తెలుసా? గుండె నుంచి గుండెకు చప్పుడు కాకుండా పాకే సంక్షిప్త సందేశం. అసలు ఉద్యమమంటే ఏమిటో తెలుసా? విత్తనంలోంచి మహావృక్షం విస్ఫోటించటం. అసలు ఉద్యమమంటే ఏమిటో తెలుసా? విముక్తాత్మలు పలవరించే సామూహిక స్వప్నం. నింగికెగిసిన మట్టి వినిపిస్తున్న ధిక్కార స్వరం ఉద్యమం. అన్నా, ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? అది కాలం ఆవిష్కరించిన త్యాగ పుస్తకం. ఉద్యమమంటే చీకటి శిశిరం పల్లవించిన వెలుగు వసంతం. ఉద్యమం ఏనాడూ తన ఉనికిని కోల్పోదు, అది చరిత్రపుటల్లో కూచుంటుంది. కసితీరా కాటేయడానికి మీకోసమే కాచుంటుంది. చరిత్రల్లోంచి ఉద్యమాలు రావటం, ఉద్యమాలే చరిత్ర కావటం మీ తరమైతే ఉద్యమాల్ని నిరోధించాలి, లేదా చరిత్రల్నే నిషేధించాలి. ఎవరో కూచొని తాపీగా రాసేది కాదు చరిత్ర. పౌరుష ఢమరుకాల అపౌరుషేయనాదమే చరిత్ర. నది చీలిన పాయలు పదిలంగా కలిసే చోటు అది సముద్రమవుతుంది, అదే ఉద్యమమవుతుంది. జెండాలెన్నున్నా ఉద్యమ ఎజెండా ఒకటే. ఏ కొమ్మకు పూసినా గులాబీ గుబాలింపులొకటే. ఉద్యమమంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అనేక బాణాలతో ఛేదింపబడే ఒకే లక్ష్యం. ఆ పర్వతాన్ని చూడు, ఎంత అమాయకంగా ఉందో, కానీ అందులో సలసల సుళ్ళు తిరిగేది ఉద్యమం. ఆ గరుడ పక్షిని చూడు, భయంతో ఎలా ఎగిరిపోతుందో. పడగ విప్పి వెలిగక్కే పాము ఆత్మవిశ్వాసం ఉద్యమం. అదిగో ఆ ఆధిపత్య టైటానిక్ ముక్కలై మునిగిపోతున్నది చూడు. ఢీకొట్టిన స్వాభిమానపు మంచు శకలమే ఉద్యమం. అక్కడ అక్కడ అక్కడ చూడు, నిజాయితీగా నిర్భయంగా చలిచీమలు కలిసి చేసే లాంగ్ మార్చే ఉద్యమం. కైరోలో ముబారక్, లిబియాలో గడాఫీ ఉద్యమాలు వేరైనా ఊపిరి మాత్రం ఒకటే.
పరిస్థితిని బట్టి మారేదే అసలైన ఉద్యమం.

స్వరూపం. అనుక్షణం రగిలి రగిలించడం అచ్చమైన దాని స్వభావం. కనబడనంత మాత్రాన ఆగిపోదురా ఉద్యమం. కనిపెట్టాలంటే దాని జాళ నిత్యం వెంటాడే నీ వెనుక నీడ. ఉద్యమం లేదనుకోవడం ఒక పెద్ద ఉన్మత్త భ్రమ. ఉద్యమాన్ని ఆర్పాలనుకోవడం వట్టి నిరర్థక శ్రమ. ప్రతి ఉద్యమానికి ప్రత్యేక ప్రణాళిక. ఉద్యమం అంటేనే అది కలకత్తా కాళిక నాలిక. ఉద్యమం తనకు తానై ఉద్భవమవుతుంది. ఉద్యమం తనకు తానే ఉత్తేజితమవుతుంది. తప్పకుండా తెలుసు ఉద్యమానికి తాను పన్నాల్సిన వ్యూహం. ప్రస్తుతానికి సైనిక శిబిరంలో సమాయత్త విరామం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ గడియారాల్లో కాలాన్ని కదిపే గంటల ముల్లేరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ ఊపిరిలో నిండి మిమ్మల్ని కుదిపేసే భయమేరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మిమ్మల్ని ప్రశాంతంగా పండనీయక మీ కనుపాపల్లో తిష్టవేసిన కైజారురా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ దోసిటి మెతుకుల్లో మెరిసే రక్తారుణిమరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ ఆధిపత్యం కొసల కంటుకున్న ఆత్మాభిమానమే ఉద్యమం. పర్వాలేదు, ఉద్యమం లేదనుకొని పొంగు పొంగు ఎగురు ఎగురు, నీ రెండు రెక్కలు ఖండించే వజ్రాయుధమై వచ్చేదాకా.

ఇంతవరకు ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచన నుంచి ఒక ఖండిక, ఆ తర్వాత ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు కొన్ని విన్నారు. వాటిని మనకు వినిపించారు సామల రాజవర్ధన్. ఇంతటితో ఇలటి బాసరుచులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. స్టూడియోలో సమయం 8:40 దాటి 35 సెకండ్లు.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. సంగీతం అంటేనే ఊపిరి. ఎన్నో బాధల్ని మన మనసు నుంచి దూరం చేయించేదే సంగీతం. మనసు బాగలేనప్పుడు సంగీతం వినాలి, మనసు బాగున్నప్పుడు కూడా సంతోషం వినాలి. సంతోషంలోనే, సంతోషంలో సంగీతం, బాధలో సంగీతం, విరహంలో సంగీతం, ఎక్కడైనా సంగీతమే. ఎక్కడైనా అమరుతుంది మంచి సంగీతం. అలాంటి మంచి సంగీతాన్ని వినిపించే కార్యక్రమం సింగిడికి స్వాగతం. అయితే సింగిడిలో మీరు పాటలు వినడమే కాదు, మంచి మంచి మాటలు శ్రోతలందరితో పంచుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన పాటల్ని కూడా అడగవచ్చు నాకు ఫోన్ చేసి. మా నంబర్లు 2300815051. ఈ నంబర్లకు దేనికైనా ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి.

ఇది మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలరా, మీకు రెండు నంబర్లు చెప్పాను, వీలుంటే వాటికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలను అడగవచ్చు, లేదా మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు అని కూడా చెప్పాను. అదే పని చేయొచ్చు మీరు 2300081 లేదా 2950081, ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి.

0: ఓకే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ సినిమాలోని పాట. అది శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు. ఒక శ్రోత అద్భుతంగా మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి, విందాం ఎవరో. హలో,
1: ఆకాశవాణి, ఈ శుభోదయం.
0: శుభోదయం అండి. మీ గురించి తెలుసుకోవచ్చా మేము?
1: తప్పకుండా. నా పేరు ఆచిరేణి గోపాల్, నేను ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను.
0: సంతోషం అండి. ఇక్కడే ఆదిలాబాద్లోనే.
1: ఆదిలాబాద్లోనే.
0: తెలుగు ఉపాధ్యాయులు అంటే చాలా సంతోషం అవుతుంది మాకు తెలుగు. హలో, చెప్పండి చెప్పండి సార్. వేణుగోపాల్ సార్, చెప్పండి. తప్పకుండా సార్. తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను.

0: ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
1: పాట మన జీవితంలో ఒక భాగం అన్నమాట. అంటే జననం నుంచి మరణం వరకు మనకు తోడుండేటటువంటిది పాట. పాట ద్వారా మనము మన యొక్క భావాలను స్పష్టంగా స్ఫూర్తిగా తెలియజేయగలుగుతాం. అలాగే పాట మన లోపల ఉండేటటువంటి ఏ అనుభూతినైనా మరింత ఆడకూర్చడానికి దుఃఖంలో ఉన్నామనుకోండి, ఆ దుఃఖం నుంచి బయటపడేయడానికి, ఆవేశంలో ఉన్నామనుకోండి, ఆ ఆవేశాన్ని మన లోపల ఆవేశాన్ని తగ్గించుకోవడానికి,
0: అవునవును,
1: సంతోషంగా ఉన్నామనుకోండి ఆ సంతోషాన్ని మరింత
0: చేసుకోవడానికి,
1: పాపాయి దగ్గర నుంచి పండుగ వరకు చెప్పారు జనానికి మరణం వరకు మనకు ఇప్పుడు తోడేటటువంటి పాట. ఆ పాటకు చక్కటి సాహిత్యం గాని, చక్కటి సంగీతం గాని, అలాగే నటీ నటుల చక్కటి అభినయం గాని, ఇవన్నీ తోడైతే ఆ అనుభూతి అనేటటువంటి మనందు ఎప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది అన్నమాట.
0: అవునవును, అవునండి.
1: మరి ఆధునిక కాలంలో చూస్తే పాటలు వస్తున్నాయి, ఇవాళ్ళు వస్తే రేపు తెరమరుగైపోతున్నాయి, కానీ కొన్ని పాటలు మనకు మనం వింటే నిరంతరం ప్రయాణం చేస్తుంటాయన్నట్టు, ఇట్లా శ్వాస ఎట్లా ఉంటుందో పాట అట్లా కొన్ని పాటలు మన మనసుకు హత్తుకొని మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాంటి పాటలలో కేజే యేసుదాస్ గారి స్వరంలోంచి వచ్చినటువంటి ఈ పాట భార్య యొక్క గొప్పదనాన్ని, అలాగే ఆ భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని చాలా చక్కగా తెలియ, అలాగే గారు కూడా తన యొక్క కళానికి మరింత రంగులది మరింత ఆనందం కలిగించారని చెప్పొచ్చు.
0: నిజంగా చాలా చక్కటి సాహిత్యం ఉంది, మంచి సంగీతము. కేజేదాస్ గారి గొంతు గురించి అయితే చెప్పనక్కర్లేదు, తప్పకుండా ఆ పాట విందామండి, శ్రోతలందరితో కూడా కలిసి విందాం మనం. ధన్యవాదాలండి, నమస్కారం.
1: ధన్యవాదాలు, శుభదినం.

0: பச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
4: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు ఊరు చెప్తారా ముందు?
1: సార్, నా పేరు విశ్వేశ్వర్. సార్,
0: విశ్వేశ్వర్ గారు ఎక్కడి నుంచి?
1: ఈదిలా సవర్గం.
0: మన దగ్గర రెండు సవర్గాములు ఉన్నాయి కదా, భట్టి సవర్గం, ఈదుల్లా సవర్గం. మీ ఊర్లో ఈదుల్లా అని ఎందుకు అంటారు? అందుకే ఈదుళ్ళు. అవునవును. అయితే నాకు ఒక ఈదుళ్ళు అంటే ఒక చిన్న ఆసక్తి గుర్తొస్తుంది. ఎక్కడున్నారా బావా అంటే, ఉంటే ఈదుళ్ళల్లో ఉంటాడు, లేకపోతే తాళ్ళల్లో ఉంటాడు అంటాడు. ఈదుళ్ళల్లో అంటే ఈత కళ్ళ తాగుతూ ఈత చెట్ల మధ్య ఉంటాడు, లేదా తాళ్ళల్లో అంటే తాటి చెట్ల మధ్య తాటి కళ్ళు తాగుతూ ఉంటాడు. అరే బావ ఎక్కడ ఉంటారు రా భయ్, ఉంటే ఈదుళ్ళల్లో ఉంటాడు, లేకుంటే తాళ్ళల్లో ఉంటాడు అని. సో ఈదుళ్ళ సవర్గం. ఈత చెట్లు ఉన్నాయా మరి ఇప్పటికీ మీ ఊర్లో? బాగుంది. చెరువు కూడా ఉంటుంది కదా మీ ఊరు పక్కన? చెరువు చెరువు చెరువు చెరువు ఉంటది కదా మీ ఊరు పక్కన?
1: చెరువు మళ్ళీ.
0: ఓకే, మీరు ఏం చేస్తుంటారు విశ్వేశ్వర్? బాగుంది. అయితే మధ్య మధ్యలో ప్రిపేర్ అవుతూ రిలాక్స్ అవుతున్నారు అనమాట మ్యూజిక్ వింటూ. పాటలు వినడం ఇష్టమా మీకు? పాటలు వినడం ఇష్టమా బాగా? మరి ఏదన్నా కొంచెం పాడి వినిపిస్తారా మా కోసం? నా వీలుంటే పాడండి, లేదా మీరు అడగండి పాట, ఏ పాట వినాలనుకుంటున్నారో అదే అడగండి. ఆపద్ బాంధవుడు కదా, ఆపద్ బాంధవుడు సినిమా. అందులో రెండు పాటలు ఉన్నాయి, బాలసుబ్రహ్మణ్యం గారిది ఒకటి, చిత్రమ్మ వాడింది ఒకటి. మీకు ఏది కావాలి? తప్పకుండా ఆ పాట వినిపిస్తాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? రైట్, మరి విందామా మరి పాట? రైట్ అండి, నమస్తే.
1: థ్యాంక్ యూ.

ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈరోజు తల్లిపాల గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఈరోజు చివరి రోజు కాబట్టి తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి, అమృతంతో సమానం. సకల పోషకాలు మిళితమై ఈ తల్లిపాలలో ఉంటాయి. డబ్బా పాలు అసలే వద్దు చిన్నపిల్లలకు. ముఖ్యంగా బాలారిష్టాల నుంచి రక్షించడంలో తల్లిపాలే తోడ్పడతాయన్నమాట. బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ తల్లిపాల వారోత్సవాల్ని జరుపుకుంటూ ఉంటారు. ఏ వయసు వారైనా సరే ఆహార పదార్థాలు ఎంత తాజాగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అది పసిపిల్లలకు కూడా వర్తిస్తుందన్నమాట. తల్లిపాలు బిడ్డకు ఎప్పటికప్పుడు తాజాగా వారికి కావాల్సిన ఉష్ణోగ్రత వద్ద లభిస్తాయి. అవి తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 4-5 రోజుల వరకు తల్లి వక్షోజాల్లో ఉత్పత్తి అయ్యే పాలను మొర్రు పాలు అంటారు. ఇవి పాపాయికి ఎలాంటి అలర్జీలు, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. ఒక రక్షణ కవచంలాగా ఉంటాయన్నమాట. అలాగే ఈ పాలు బిడ్డ జీర్ణ వ్యవస్థను పటిష్టపరచడంలో కూడా తోడ్పడతాయి. పాపాయికి ఈ పాలు పట్టించడం వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ సింగిడిలో మీకు ఇష్టమైన పాటల్ని అడగాలంటే 2300081 లేదా 2950081 అనే నంబర్లకు ఫోన్ చేసి నాతో మాట్లాడి మీ పాటలు వినవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. ఎవరో చూద్దాం. హలో హలో, శుభోదయం అండి.
1: నేను నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్.
0: రాజ్ కుమార్ గారు నమస్కారం, స్వాగతం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ కు.
1: ఈరోజు చేనేత కార్మికుల దినోత్సవం సార్.
0: అవునండి.
1: చేనేత కార్మికులు చాలా కష్టపడి మనకు వస్త్రధారణ నేర్పించి
0: అవునండి
1: మంచి ముందతనాన్ని కల్పిస్తారు సార్ వాళ్ళు.
0: శుభాకాంక్షలు. అవునండి, మీ తరపున ఆకాశవాణి తరపున కూడా శుభాకాంక్షలు నేత కార్మికులకు.
1: అవును సార్, వాళ్ళు ఉండబట్టే మనం అంత నాగరికత నేర్చుకున్నాం సార్.
0: అవునండి.

0: సో మీరు ఏం చేస్తుంటారు?
1: నేను రెడీమేడ్ గార్మెంట్ లో వర్క్ చేస్తాను సార్, ఎందుకంటే వాళ్ళకి మనకి మాకి అవినాభావ
0: సంబంధాలు,
1: వాళ్ళు బట్ట నేయాలి, బట్ట మిల్లులో తయారు చేయాలి, మాకు అప్పగించాలి, మేము దాన్ని డ్రెస్సులుగా కుట్టి జనాలకు అందించాలి సార్. అది మా అవినాభావ సంబంధం.
0: బాగుంది బాగుంది, సరేనండి. మరి ఈరోజు ఏదైనా పాట వాళ్ళ కోసం స్పెషల్ గా ఏదైనా పాట అడగాలనుకుంటున్నారా చేనేత కార్మికుల కోసం?
1: పల్లకిలో పెళ్లి కూతురు సినిమా నుంచి చీరలోని గొప్పతనం తెలుసుకో, దేశ విదేశాలలో కూడా పాటించారు.
0: అవును,
1: మన చీరలు,
0: చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం చాటుకో. అవును, బహుశా చంద్రబోస్ గారు అనుకుంటా ఈ పాట రాసింది.
1: అవును
0: అవునండి,
1: అబ్బాయి గౌతమ్ గారు యాక్ట్ చేశారు.
0: అవునవునవునవును,
1: చాలా సూపర్ ఉండే. మళ్ళీ ఇటువంటి పాటలు మళ్ళీ రావట్లేదు సార్.
0: అవునవును, వస్తా, రావాలని ఆశిద్దాం మనం.
1: తప్పకుండా సార్,
0: విందామా మరి పాట?
1: ఓకే, తప్పకుండా విన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: నమస్తే అండి, నమస్తే, థ్యాంక్ యూ.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఒక ఫోన్ వచ్చింది, కానీ పాట విన్న తర్వాత ఫోన్ లైన్ తీసుకుందాము. ఆ లోపల అన్నమయ్య సినిమా నుంచి ఈ అందమైన పాట విందాం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 మనస్సు నిండా.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఊరు చెప్పండి. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్తారా? ద్రుపద గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఫోన్ లైన్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి ఇప్పుడు. మీ అమ్మగారు చనిపోయిన రోజా ఈరోజు? ఎన్నేళ్ళు అయిందండి అది జరిగి? 10 ఏళ్ళు అయిందా? ఇది ఆగస్ట్ 7వ తేదీనే పోయారు. గుర్తు చేసుకుంటున్నారు మీ అమ్మగారిని? సరేనండి. మీ మాటలు నాకు సరిగా వినిపించట్లేదు, శ్రోతలకు కూడా సరిగా వినిపించట్లేదు అనుకుంటాను. ఏదైనా పాట అడగాలనుకుంటే అడగండి, వినిపిస్తాను నేను. అమ్మ పాట తప్పకుండా అండి, ఆ పాట వినిపిస్తాను మీకోసం. విందాం విందాం.

ఇంతటితో ఎలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటల్ని పొద్దమ్మట 5 గుట్టంగా మాట చెప్పునరి పాట ఇన్నుల పొద్దుకి 8 గుట్టంగా హుషారుల 10:30కు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

మైలార్ దేవుపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. గోదావరి కృష్ణా నదుల వరద ముందస్తు అంచనాలకు ఏఐ ఆధారిత నమూనాలను వాడుతున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణ రైతుల కోసం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి నిర్వహణను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని డేటాను విశ్లేషించి సాఫ్ట్వేర్ను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. జెన్జీ ఆందోళనలో నిజాయితీ ఉందని, సంస్కరణల కోసం ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐఐఎంయుఎన్ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన, యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని భగవత్ తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే తన 4 క్లౌడ్ రీజియన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ముంబై, పూణే, చెన్నైల తర్వాత ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రంతో దేశీయ కంపెనీలకు క్లౌడ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్, బర్త్ టూరిజంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలస విధానాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని, విదేశీయులు కేవలం పౌరసత్వం కోసం అమెరికా వచ్చే విధానానికి దీనితో చెక్ పడుతుందని శ్వేత సౌధం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు కూడా నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ పాట.

0: వస్తానంటే నీ వద్దంటా అన్న సినిమా నుంచి టిప్పు పాడిన పాట అది. సిరివేనెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ విజయ్ కుమార్ హనుమంతరావు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కలేజ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్ నయీముద్దీన్, కీసర రామలింగేశ్వర కాలనీ నుంచి మానసా మాధురి, బండిరావిరాల గ్రామం నుంచి లక్ష్మీ వరలక్ష్మి. రామజోగేశ్వర శాస్త్రి రచనలో రంజిత్ పాడిన పాట అది. మణిశర్మ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఇప్పుడు వేదం సినిమా నుంచి రంజిత్, దీపు, గీతా మాధురి, చైత్ర పాడిన పాట, సీతారామ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు పెద్దపల్లి కమాన్పూర్ నుంచి గట్ల వెంకటేష్, స్వరూప, రంగారెడ్డి శంకరంపల్లి నుంచి మూర్తి కృష్ణ సంతోష, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రవి ఉమాదేవి. 1, 2, 3.

0: మీరు విన్న ఆ పాట ఆర్యా 2 సినిమా నుంచి రంజిత్ పాడింది. చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి లావణ్యరాజు, బేగంపేట నుంచి విష్ణు యాదవ్, వరంగల్ కాసిబుగ్గ నుంచి నల్లసుదర్శన్ సరిత.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం.

0: ప్రేరణదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
0: మీట్ ద స్టార్.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. రాజన్న సిరిసిల్ల ఇలంతకుంట నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, ఇంకా గీతానగర్ నుంచి చోడర్పు నాగేశ్వర రమాదేవి వీళ్ల కోసం అదుస సినిమా నుంచి పాట అడుగుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది, చంద్రబోస్ రచన.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: బొమ్మరిలు సినిమా నుంచి పాట నడుతున్నారు అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ వినయ్ విజయ, ఇంకా కామారెడ్డి భవానీపేట నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా వీళ్ల కోసం ఈ పాట. సిద్ధార్థ్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

పోక్రి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. వరంగల్ నుంచి రామ్, రజిత, దివ్య, ఇంకా నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత. నవీన్ పాడారి పాటని భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హీట్స్. మా ఫోన్ నెంబర్ 0402324-0852. రాఖీ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. రాపూరి నుంచి సీను, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, శంకర్ మహాదేవన్ గోపికా పూర్ణిమ పాడారి పాటని చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కంత్రి సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ కవిత, పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి. రాహుల్ నంబియార్ జై పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ రచన, మణిశర్మ సంగీతం అందించారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: కిక్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు. జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్, నంద్యాల నుంచి రాజేష్, నిజామాబాద్ గుమస్తకాలి నుంచి సంఘవి శ్రీనివాస్, రవితేజ, అలీ, రంజిత్, రాహుల్, నంబియార్, నవీన్, మాధవ్ పాడిన పాటది. సిరివెన్నెల రచన, తమన్ సంగీతం.
2: మ్యాటర్ కొంచెం హట్ర వెళ్ళి, డోంట్ డిస్టర్బ్ హి కూ.
3: అచ్చే, ఎత్తు పైకి ఎత్తి పాడు. నీ అయ్యా ఎంతసేపు రా, మ్యాటర్ దగ్గర
4: బస్, మనకి మెమరీ లాస్.
3: అది కోరస్.

0: కాబట్టి కాట్రవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం మగధీర సినిమా నుంచి దళేర్ మహేంది గీతా మాదిరి పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు జనగాం నుంచి దివ్యశ్రీ, విజయనగర్ కాల్ నుంచి మడుపు రవీందారు, ఎద్దుమాల నుంచి బాలకృష్ణ శ్రీనిధి, గజ్వేల్ నుంచి శైల వెంకటేశ్వరుగుణ, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీరమణ, న్యావనంది నుంచి శ్రీరామ్, నరేందర్, కమలా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11 గంటలు వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సేవా సంస్థలు స్వల్ప రుసుములు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో చైతన్యాన్ని రగిలించారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు సహా అన్ని రోడ్ల నెట్వర్క్, భూసేకరణ నిర్వహణలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లోపాల వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్ప కళాత్మక వారసత్వానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమం, ఉపాధి, అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఎల్లవేళల్లా అండగా నిలుస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు దేశంలోని, ప్రత్యేకంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకునే ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టోర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ టోర్నమెంట్ ఛాంపియన్గా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. పెనాల్టిమెంట్ రౌండ్లో జవోఖిర్ సిందరోవుతో జరిగిన గేమ్ను డ్రా చేసుకుని టైటిల్ను ఖరారు చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ 102.8 ఎఫ్ఎం లో. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

మైఖేల్ మాదన కామరాజు మూవీ నుంచి పాట విన్నారు. సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.8.

0: ఎనిమిది వివిధ భారతి
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 11 గంటలు దాటి 11 నిమిషాలు 25 సెకండ్లు అలా కంటిన్యూ అవుతోంది. టైం మన కోసం ఆగదు కదా, కానీ టైం మన కోసం ఆగదు కానీ అలా టైంతో పాటు మనము పరిగెడితే, పోనీ టైం ని దాటి పరిగెడితే ఈ ఆలోచన వెరైటీగా ఉంటుంది కదా. అంటే ఐ మీన్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, నాకే గనక ఛాన్స్ వస్తే, నేనే గనక అలా ఫ్లాష్ బ్యాక్ లోకి లేదా ఫ్యూచర్ లోకి వెళ్ళగలిగితే, ఊహ మాత్రం భలే ఉంది. కలలో కూడా నిజం కాని ఊహ అది కదా. కానీ ఇలాంటి కథాంశంతో తెరకెక్కి వండర్ ని క్రియేట్ చేసిన సినిమా గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. నో అంటే ఇక ఆ డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే, ఇందాక పాట ప్లే చేశాను మీకు, డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేయొచ్చు, మరి ఆ సినిమాకి కూడా ఈ డైరెక్టరే అనమాట డైరెక్షన్ చేసింది. ఇక ఈ డైరెక్టర్ సినిమాలన్నీ కూడా చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాలే ఉంటాయి. అసలు ఎవరికి రావేమో, అసలు ఇలాంటి ఐడియాలు ఈయనకే ఎలా వస్తాయి అని అనిపిస్తాయి అనమాట. సో ఎంతలా ఉంటున్నా అంటే ఆ డైరెక్టర్ ఐడియాస్ ఎలా ఉంటాయి అంటే, ఒక్కో సినిమాని గనక మనం కూర్చొని డిస్కస్ చేస్తే టాలీవుడ్ కి ఆ డిస్కషన్ అంతా కలిపితే ఒక పెద్ద బాలశిక్ష అవుతుందన్నమాట. సో అంత వండర్ఫుల్ గా ఉంటాయి ఆయన సినిమాలు, అంత ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ గా ఉంటాయి ఆయన సినిమాలు. చాలా క్లూ ఇచ్చేసాను కదా, మరి ఇంతకీ నేను ఏ సినిమా గురించి మాట్లాడబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. సరే ఇంకొక విషయం చెప్తాను, రీసెంట్ గా ఈ సినిమా 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 35 ఏళ్లు దాటినా కూడా ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడినా చూసినా వింతగానే అనిపిస్తుంది మనకి. ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఇలా పాట మధ్యలో ఆగిపోతే ఏమంటాం మనం కూడా? గోవింద గోవింద
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. బాలకృష్ణ అనగానే మనకు ఒక మాస్ ఇమేజ్ గుర్తొస్తుంది కదా. సో మాస్ ఇమేజ్ గుర్తొచ్చే ప్రేక్షకుల్ని అలా ఒక్కసారిగా మెస్మరైజ్ చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు. ప్రయోగం చేయాలి అంటే గట్స్ ఉండాలి అంటారు, కానీ సంగీతం శ్రీనివాసరావు గారి ప్రతి సినిమా ఒక ప్రయోగమే. విచిత్ర సోదరులు ఎంత అద్భుతంగా ఉంటుంది సినిమా. అలాంటి ఒక ఆలోచన రావడమే నిజంగా అంటే అప్పట్లో చాలా విచిత్రం అది నిజంగా. ఇక ఆ తర్వాత పుష్పక విమానం ఎవరు చూస్తారు అసలు, పాటలు మాటలు లేని సినిమా, బట్ అయినా కూడా అది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక మయూరి ఒక అంటే అంగవైకల్యం ఉన్న ఒక నాట్యకారిణి జీవితాన్ని తెర మీదకెక్కించడం అంటే కూడా నిజంగా ఎక్స్పెరిమెంటే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రయోగమే. రీసెంట్ గా కూడా ఒక సినిమా వచ్చింది మీ అందరికీ తెలుసు, రైట్? ఇక మన సంగీతం శ్రీనివాసరావు గారికి ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అంటే ఇంగ్లీష్ నావెల్స్ ఎక్కువగా చదివేవారట కాలేజ్ రోజుల్లో. అందులో హెచ్జి జువెల్స్ రాసిన టైమ్ మిషన్ అనే ఒక నావెల్ బాగా నచ్చిందట ఆయనకి. అప్పుడే అనుకున్నారట, అంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు, అప్పుడు అనుకున్నారంట ఇఫ్ నేను సినిమాల్లోకి వెళ్తే ఈ కథ చెయ్యాలి డెఫినెట్ గా అని అనుకున్నారట. సో అలా అప్పుడు అనుకున్న ఆ ఐడియాని మొత్తానికైతే సినిమాగా వచ్చింది. మొత్తానికి సంగీతం గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుకోగానే ఏది అవ్వదు కదా. ఈ సినిమా ఎప్పుడు చేశారో తెలుసా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో.

మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజన్. నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఆదిత్య 369 మూవీ గురించి. యూనో జులై 18th నా ఈ సినిమాకి 35 పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాని ఫస్ట్ విన్నది ఎవరు అని అంటే మన బాలు గారట. అయితే ఇలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇది ఎక్స్పెరిమెంట్ కదా, సో మన తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారో లేదోనన్న ఆలోచన అయితే సంగీతం శ్రీనివాసరావు గారికి ఉండింది. ఒకరోజు ఫ్లైట్ లో బాలు గారితో జర్నీ చేస్తూ ఆ టైంలో ఈ కథను చెప్పారట. అంతే, ఆయన సినిమా కథ చాలా అంటే చాలా బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పేసి ఆ కథని కొందరు నిర్మాతలకి చెప్పడం, వాళ్ళేమో ఏంటో కథ ముందుకు వెళ్లడం వెనక్కి రావడం, అంటే పాత సినిమా యమగోళ ఉంటుంది కదా, సో యమగోళ సినిమాలాగా ఉంటుందేమో అని చాలా మంది చూద్దాంలే అన్నట్టుగా చెప్పారట. కానీ ఫైనల్లీ శివలింక ప్రసాద్ గారు ఓకే అన్నారు. అయితే బాలకృష్ణ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయాయి. యూనో బాలకృష్ణ గారిని సజెస్ట్ చేసింది కూడా మన బాలు గారేట. కాకపోతే ఈ సినిమాని సంగీతం శ్రీనివాసరావు గారు మాత్రం మల్టీ స్టారర్ మూవీగా తీయాలి అని అనుకున్నారట. మరి ఎవరెవరితో తీయాలి అనుకున్నారు తెలుసుకోవాలనుందా? అంటే లైక్ బాలకృష్ణ ఇందులో డబుల్ యాక్షన్ లో కనిపిస్తారు కదా, డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు మనకి. అయితే ఒక రోల్ బాలకృష్ణ చేత, ఇంకొక రోల్ ఇంకొకరి చేత అని అనుకున్నారు. కానీ కుదరలేదు. మరి ఎవరి చేత అనుకున్నారు? ఒకవేళ అలా అనుకుంటే శ్రీకృష్ణదేవరాయలు బాలకృష్ణ గారు అయ్యుండి మామూలు యంగ్స్టర్, యంగ్ సైంటిస్ట్, సో ఆ పాత్రలో ఇంకెవరు ఉంటుండేవాళ్ళు? గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324082. తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 102.8 FM. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: was the night? Go retro with Akashwani Telugu.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మనం మాట్లాడుకున్నాం ఈ రోజు ఆదిత్య 369 సినిమా గురించి. నిజంగా ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు కొంచెం సినిమాలోని కొన్ని కొన్ని సీన్స్ మనం గెస్ చేయగలమేమో సినిమా చూస్తున్నప్పుడు, కానీ ఆ జనరేషన్ కి మాత్రం ఇట్స్ కంప్లీట్ ఏమంటారంటే ఒక మ్యాజిక్ ఆ సినిమా. నిజమే కదా, ఇప్పటికే ఆ సినిమా చూస్తుంటే మనకి అలాగే అనిపిస్తుంది. కొంచెం ఎంత టెక్నాలజీ పెరిగినా అలా ఫ్యూచర్ లోకి వెళ్లడం, మళ్లీ బ్యాక్ టు పాస్ట్ లోకి రావడం, ప్రజెంట్ లో ఉంటూ ఇవన్నీ చూడడం అనేది మాత్రం నిజంగా వింతే. ఇదో మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ సినిమాలో మల్టీ స్టారర్ తో తీయాలి అని అనుకున్నారు మన సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఎవరెవరిని అనుకున్నారు అంటే, ఈ సినిమాలో కృష్ణకుమార్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే శ్రీకృష్ణదేవరాయలు కాకుండా, రైట్? సో కృష్ణకుమార్ క్యారెక్టర్ కి కమల్ హాసన్ ని, ఆయన అలాగే కమల్ హాసన్ కి జోడీగా విజయ్ శాంతిని అనుకున్నారట. కాకపోతే ఇక కృష్ణదేవరాయలు క్యారెక్టర్ కైతే దెర్ ఇస్ నో ఆప్షన్, ఇక బాలకృష్ణ గారే అనుకున్న తర్వాత, అప్పటికే కమల్ హాసన్ గారు అండ్ అలాగే విజయ్ శాంతి ఇద్దరు బిజీగా ఉండడంతో బాలయ్యే డ్యూయల్ రోల్ చేసేశారు. అప్పుడే సినిమాలోకి వస్తున్న మోహిని హీరోయిన్. సో నిజానికి ఆ అమ్మాయికి ఆదిత్య 369 అనేది ఫస్ట్ సినిమా అనుకుంటా, డెబ్యూ మూవీ. అండ్ ఇక ప్రొఫెసర్ పాత్రకి ఫస్ట్ అంటే టిన్ను ఆనంద్, అప్పటికే ట్రెండింగ్ లో విలన్ గా ఉన్న అమ్రేష్ పూరి, ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్, మొత్తానికైతే కాస్టింగ్ ఓకే చేసేశారు. మరి కథ ఏంటి? పాస్ట్ లోకి వెళ్ళాలి అంటే మనకి బోల్డ్ అంత చరిత్ర ఉంది కదా. సో పాస్ట్ లో మనం ఇప్పటికీ మాట్లాడుకుంటాం, మా అమ్మమ్మ వాళ్ళు అలా చేశారు, మా తాతయ్యలు ఇలా చేశారు అని. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్? అసలు ఫ్యూచర్ ని ఎలా ఆలోచించి ఉంటారు? నిజంగా సింగీతం శ్రీనివాసరావు గారికి ఎంత రుణపడి ఉంటామో. నిజంగా ఆయన బ్రెయిన్ కాదే మైంది, సంథింగ్ ఎల్స్, ఇంకేదో ఉండుంటుంది అంటారు కదా. ఎవరైనా మన ఫ్రెండ్ లిస్ట్ లో లేకపోతే మన ఫ్రెండ్ గ్యాంగ్ లో చాలా ఎక్కువగా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తే నీ బ్రెయిన్ ని తీసుకెళ్లి మ్యూజియం లో పెట్టాలి అని. అలా సింగీతం శ్రీనివాసరావు గారి బ్రెయిన్ కూడా అంతే. అంటే పాస్ట్ ఏదైనా చెప్పొచ్చు మనం, గత చరిత్ర, కానీ ఫ్యూచర్ ని ఎలా ఎలా ఊహించారు, ఎలా తీశారు, మరి దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. వింటూనే ఉంటుంది, గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

ఎస్పీ బాలు గారు అండ్ జికి గారు అండ్ శైలజ గారు పాడిన పాట విన్నారు. 11:44 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇందాకే మనం కమల్ హాసన్ ఆయన లాగే విజయ్ శాంతి జోడీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ పాటను వినేద్దాం. వింటూనే ఉండండి FM 102.8.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు 11:49 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి. మనం మాట్లాడుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సినిమా, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అండ్ ఎవర్ గ్రీన్ హిట్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే ఆ సినిమా గురించి. ఎందుకంటే అసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని కనెక్ట్ చేస్తూ ఒక సినిమా అంటేనే నిజంగా కంప్లీట్ డిఫరెంట్ కథాంశం కదా. అయితే ఈ సినిమా కథ కోసం సంగీతం గారు చాలా పుస్తకాలు చదివారట. చాలా గ్లోబల్ వార్మింగ్, రేడియేషన్, అంటే ప్రస్తుతం అండ్ అలాగే మనం ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే విషయాలన్నింటినీ ఒక సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా తీశారు. చూసారా, ఆయన ఎప్పుడో చెప్పారు గ్లోబల్ వార్మింగ్ అవన్నీ వస్తాయని. అయినా మనం వింటామా, ప్లాస్టిక్ వాడతాం, అన్ని వాడతాం, సో అది వేరే విషయం. ఇక మొత్తానికైతే సంగీతం శ్రీనివాసరావు గారు అలా ఇప్పటి ఫ్యూచర్ని అండ్ కమింగ్ ఫ్యూచర్ని ఉద్దేశించి అప్పుడే సినిమా తీశారు. అన్నపూర్ణ స్టూడియోలో కృష్ణదేవరాయల సెట్ అండ్ వాహిని స్టూడియోలో టైమ్ మిషన్ సెట్, ఇలా క్లైమాక్స్ మాత్రం తలకోనలో షూట్ చేశారట. యూనో ఆ టైమ్ మిషన్ ని లారీలో తీసుకెళ్లారట తలకోన అడవికి. ఇందులో ప్రొఫెసర్ పాత్రకి బాలు గారు అండ్ అలాగే మోహిని పాత్రకి శైలజ గారు డబ్బింగ్ చెప్పారు. ఇక వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆ పాటలు విన్నా కూడా అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఇందాక విన్న జానవులే పాట. ఇక ఈ సినిమాకి సంబంధించి అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ స్టోరీ ఓకే అనుకోవడం ఈజీ, కానీ ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటికే ఫామ్ లో ఉన్న బిజియెస్ట్ డైలాగ్ రైటర్ ఎవరు అంటే జంధ్యాల గారు. సో జంధ్యాల గారిని అడిగారట. అప్పుడు జంధ్యాల గారు చెప్పారట, ఆ డైమండ్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఆ డైమండ్ కాన్సెప్ట్ కి కనెక్ట్ చెయ్యండి అని. ఎంత గొప్ప మేధస్సు నిజంగా వాళ్ళందరిది. సో అలా రాయల కాలం నాటి వజ్రం ప్రజెంట్ మ్యూజియంలో పెట్టడం, ఇక అదే ఫ్యూచర్ లో మన రేడియేషన్ ని కాపాడడానికి అవసరమై రావడం, అందుకే అంటారండి వాళ్ళని మహానుభావులని. ఎంతలా ఆలోచించారు, ఎలా కనెక్ట్ చేశారు ఆ సినిమాని, అండ్ రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. రైట్, మరి ఇంకా బోల్టని కబుర్ల కోసం వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు 11:55 అని స్టూడియో క్లాక్. అసలు ఈ సినిమా గురించి మాట్లాడడం అంటే ఒక గంటలో అయిపోదు కదా, చాలా అంటే చాలా డిస్కస్ చేయొచ్చు ఈ ఒక్క సినిమా గురించి. అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్. అంటే యూనో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లాగా ఈ సినిమాకు కూడా 3 కెమెరామెన్లు వర్క్ చేశారు. సో ప్రజెంట్ వచ్చేసి పీసీ శ్రీరామ్ గారు, అంటే పాస్ట్ టెన్స్ వచ్చేసి బీసీఆర్ స్వామి గారు, ఫ్యూచర్ వచ్చేసి కబీర్ లాల్ గారు, ఈ 3 కలిసి సినిమాని తీశారనమాట. అండ్ ఇక ఈ సినిమా కోసం పబ్లిసిటీ ఎవరు చేశారో తెలుసా? పబ్లిసిటీ అండ్ ట్రైలర్ డిజైన్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన అలాగే విజయశాంతి ఇద్దరు కలిసి ట్రైలర్ ని కూడా మన డీడీలో రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే అంటే ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో ఇంత పెద్ద స్థాయిలో సెట్లు, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అంతేకాదు 3 కాలాలకి 3 రకాల లుక్ ఇవ్వడం, విజయనగర సామ్రాజ్యాన్ని తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కూడా టెక్నికల్ గా ఏమంటారు అప్పట్లో చేయడం అనేది చాలా గ్రేట్. అందుకే ఆర్ట్ డైరెక్షన్ అండ్ అలాగే కాస్ట్యూమ్ డిజైన్ కి నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి. ఇక మన అంటే ఈ 3 కాలాలని ఇంత సహజంగా తీయడం అనేది సంగీతం గారి ప్రత్యేకత. అంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అంతగా అందుబాటులో లేనప్పుడు కూడా ఇంత పెద్ద స్కేల్లో సైన్స్ ఫిక్షన్ చేయడం అనేది గొప్ప సాహసం. ఆ సాహసంలో ఆయన సక్సెస్ అయ్యారు. అంటే లైక్ భవిష్యత్తులో ఉన్న రేడియేషన్, ఎప్పటికీ మనం ఇప్పుడు 2026లో ఉన్నామా, 2026లో ఉన్నాం రైట్? ఆయన తీసిన సినిమా ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళిందంటే 2504 అక్కడి వరకు ఆలోచించారు. అంటే ఎంత లోతుగా ఆలోచించారో ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఇక జంధ్యాల మాటలు సినిమాకి ప్రాణం పోసాయని చెప్పొచ్చు. అంటే హాస్యం, తాత్వికత, భావోద్వేగం, సైన్స్, ఈ 4 బ్యాలెన్స్ చేసిన సినిమా ఆదిత్య 369. మరి ఏమో ఇప్పుడు తీస్తే పాన్ ఇండియా సినిమాగా మారు మోగిపోయేదేమో. ఏది ఏమైనా ఒక అంటే కాలాన్ని మించిన క్లాసిక్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అంతేకాదు కాలంతో పాటు మనల్ని ప్రయాణం చేసేలా చేసిన సినిమా ఆదిత్య 369. ఇది వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఎఫ్ఎం 102.8.
2: మనస్సు మాది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తే పెద్దవాళ్ళందరూ అంటారు, అబ్బబ్బబ్బబ్బా మా తరమే బాగుంది, అసలు మా తరంలో ఇలా లేదు అని. సో ఈ జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీ అందరికీ తెలుసు కదా, జెన్జీ అంటున్నారు. మరి జెన్జీ బిహేవియర్కి ఏమన్నా తలలు పట్టుకుంటే, సో కమింగ్ వచ్చేది ఏంటంటే జెన్ ఆల్ఫా కదా. సో యూనో ఈ జెన్జీ పిల్లలు ఏంటంటే అంత తొందరగా రిలేషన్స్ లో కలవరు, అండ్ ఎప్పుడు ఏమైనా ఏమంటారు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ వెంట పరిగెత్తడమే వాళ్ల పనిలాగా ఉంటున్నారు ఇప్పటి జెన్జీ పిల్లలు అనమాట. నో మొన్న మధ్య ఒక ప్రొటెస్ట్ జరిగితే అందరూ మాట్లాడుకున్నారు ఈ జెన్జీ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టమని. యూనో మీకు చెప్పిన తర్వాత వచ్చే జెన్ ఆల్ఫా గురించి తెలుసుకుంటే అసలు మనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అంటే ప్రస్తుతం ఉన్న 7 ఏళ్ల నుంచి

15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్ని జన ఆల్ఫా అని పిలుస్తారు. సో మనకేంటంటే స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఏమంటారు అవసరం కదా. సో కానీ నెక్స్ట్ జనరేషన్ కి స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఏమంటారు పరికరం కాదు, వాళ్ళకి అదే ప్రపంచం అనమాట. సో మనకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనేవి వేరువేరు ప్రపంచాలుగా ఉంటాయి, కానీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కి అలా ఉండబోదట. సో అందుకే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి కదా. మాట్లాడుకుందాం జనాల్ఫా గురించి. వెతనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అంటూ మొత్తానికి అంటే నిన్నటి వరకు పెద్దలు చెప్పిన మాటలకి పిల్లలు ఓకే చెప్పడమే తెలుసు మనకి. కానీ నెక్స్ట్ కమింగ్ జన్ ఆల్ఫా మాత్రం, సో 7 ఏళ్ల పిల్లాడు కూడా నాకు కాస్త స్పేస్ కావాలి అంటూ బౌండరీస్ పెట్టేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా చోట్ల పెట్టేసే ఉంటారు. ఇక చాట్ జీపీటీని చదివేస్తారు, ఏఐని ఏలేస్తాడు, యుద్ధాలు కాదు మాకు ఉత్తేజం కావాలి అంటాడు, ఆకాశాన్ని అందుకోవాలి అని అనుకుంటాడు. మొత్తానికి ఏంటంటే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 200 కోట్లకు పైగా ఈ జన ఆల్ఫా పిల్లలున్నారట. సో మరి వీళ్ళని అదుపు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే అది 100 కి 200% పేరెంట్స్దే. ఎందుకంటే నాకు కాస్త ప్రైవసీ కావాలి అనే మాట ఈ రోజుల్లో పేరెంట్స్ కి రెగ్యులర్ గా వినిపిస్తున్న మాట. అంటే వాళ్ళు రూట్ గా బిహేవ్ చేయట్లేదు, అలా అని చెప్పేసి మళ్ళీ మీతో మాట్లాడడానికి, కాస్త ప్రశాంతంగా ఉండడానికి టైం కావాలి అని అడుగుతున్నారు. సో జన్ ఆల్ఫా పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే పేరెంట్స్ గా మనం మారాల్సిన బాధ్యత చాలా చాలా చాలా ఉందన్నమాట. అంటే వాళ్ళని మనం అర్థం చేసుకుని, అంటే ఏంటి నాతో మాట్లాడడానికి టైం లేదా ఇలా కాకుండా, సరే కాస్త టైం ఇచ్చి తర్వాత మాట్లాడడానికి ఆ స్పేస్, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ స్పేస్ ని ఇవ్వాలి అన్నమాట. యూనో డిజిటల్ టెక్నాలజీ అంటే చిన్నతనం నుండి, అంటే చైల్డ్హుడ్ నుంచే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోతుంది, రైట్? సో స్కూల్లో కూడా మనం ఇవ్వాల్సిన అవసరం వస్తోంది. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ల్యాక్ చేయరు, నేను చేస్తానంటే చేస్తాను, చెయ్యను అంటే చెయ్యను, అంతే ఉంటారనమాట. సో కమ్యూనికేషన్ పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. కానీ అది మనకి, అంటే ఐ మీన్ పేరెంట్స్ కి మాత్రం కాస్త రూట్ గా అనిపిస్తుంది. సో అది రూట్నెస్ కాదు, వాళ్ళకున్న క్లారిటీ అని మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా బోల్డని కబుర్లు మాట్లాడుకుందాం జన ఆల్ఫా గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో

అన్నిటిని కూడా చాలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే తనకి నచ్చిన విషయాలు చెప్తారు, అట్ ద సేమ్ టైం నచ్చిన విషయాలను కూడా అంతే మొహమాటం లేకుండా చెప్తారు. వాళ్ళనే జనరేషన్ ఆల్ఫా అంటారనమాట. ఇకపోతే వీళ్ళు జెన్జీ అంటే 1997-2012 మధ్య పుట్టిన ఈ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతూ ఉంటారు. సో ఏంటి, ఏం జరుగుతుంది అని అంటే, సో మునుపటిలో లాగా అంటే పాత తరంలో లాగా మొహమాటలకు పోకుండా చిన్న వయసులోనే నాకు వచ్చే స్పేస్ కావాలి, కొన్ని బౌండరీస్ పెడతారు, ట్రిగర్డ్ గా ఉంటారు, పాజిటివ్, మేనిఫెస్టేషన్ లాంటి పదాలని చాలా ఈజీగా వాడుతూ ఉంటారు. సో వీళ్లకు కోరుకునే ఆ పాజిటివ్ స్పేస్ ఏదైతే ఉందో, బౌండరీ, అది పేరెంట్స్ ఇవ్వాలి. అంటే అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఏ నేను చెప్పాను చేయి నువ్వు అంటే అంతే, ఏం మాట్లాడకుండా చేసేవాళ్ళం మనం కదా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను అనేవాళ్ళు కానీ చేయకుండా ఉండేవాళ్ళు కాదు. కానీ తర్వాతి జనరేషన్ నేను చేస్తే చేస్తాను లేకపోతే లేదు అంటారు. సో అసలు ఎదురు ప్రశ్న అనేది అప్పట్లో లేదు. కానీ ఇప్పుడు మిలీనియల్స్ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం ప్రతి విషయానికి ఒక బౌండరీని వాళ్ళు కోరుకుంటారు. అంటే హోంవర్క్ ఇప్పుడే ఎందుకు చేయాలి, నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చూడకూడదు, ఇలాంటి మాటలతో పేరెంట్స్ ని లాక్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి రీజన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా కావాలి. అంతేగాని మనం ఇలా ఫోన్లు చూస్తూ మనం చేసే పనులు మనం చేస్తూ వాళ్ళని మాత్రం నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అంటే అస్సలు విననే వినరు. కాబట్టి కమింగ్ జనరేషన్తో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంటే మనం కూడా కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, తప్పదు మరి. ఏమంటారు, అవుననే అంటారు కదా, ఇవన్నీ చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇలాగే అని అనిపిస్తూ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జనరేషన్ అలాంటిది. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి చైతన్య స్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో.

0: ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.

0: और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है। मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें, आप सदन नहीं चलाना चाहते, ये विहार आचरण आपका उचित नहीं है।
1: అనంతరం సభ మహాత్మాగాంధీకి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమాపేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ, పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ, ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
2: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ, నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానమూ అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమాపేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. ఆగస్టు 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్దంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజం ను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరో 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్త కళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 1241 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం మాట్లాడుకుందాం జెన్ ఆల్ఫా క్యారెక్టర్స్ అంటే ఐ మీన్ లక్షణాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 12:46 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం జెన్ ఆల్ఫా గురించి, జెన్ ఆల్ఫాని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు టైం అడుగుతారు, అంటే మనకు అనిపిస్తుంది అప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నన్ను దూరం పెడుతున్నారు, నా మాట కాదంటున్నారు, నన్ను ధిక్కరిస్తున్నారు, సో నానా ఊహించేసుకుంటాం. కానీ ఇది దూరం పెట్టడం కాదు, అంటే వాళ్ళకి వాళ్ళు మానసికంగా మెంటల్లీ వాళ్ళని వాళ్ళు స్థిమితపరచుకొని ప్రశాంతంగా మాట్లాడడానికి ఒక చిన్న టైం అడుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు జనరల్ గా మనం ఏదన్నా కొంచెం చెప్పిన పనినే మళ్లీ మళ్లీ చేసేదాకా చెప్తూ ఉంటే చాలా ఓవర్వెల్మ్డ్ గా ఫీల్ అవుతున్నాను నేను, నాకు స్ట్రెస్ ఎక్కువబోతుంది అని అంటూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, అరే ఇంత చిన్న విషయానికే ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు ఏంటి వీడు, వీడికి ఏదో అయిపోయింది అని చెప్పేసి మనం లేనిపోని ఆలోచనలు పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా దాని అర్థం ఏంటి అంటే ఒకేసారి

మరి ఎక్కువ పనులు, ఎక్కువ విషయాలను వాళ్ళు వాళ్ళకి స్ట్రెస్ లాగా అనిపిస్తాయి సో కమింగ్ జనరేషన్కి. కాబట్టి దాన్ని కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఇకపోతే క్వశ్చన్ చేయడం అన్నమాట, నేను ఎందుకు చేయాలా పని, అసలు ఇది ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా పెడుతున్నారు, ఇలాంటి అంటే మనకేమనిపిస్తుంది, అబ్బా నన్నే ఎదురిస్తోంది, నా మాటకే ఎదురు తిరుగుతోంది, నన్ను క్వశ్చన్ చేస్తోంది, అసలు మేము ఇలా ఉండేవాళ్ళమా, నానా మాట్లాడేసుకుంటాం మనమే. అంటే అర్థం ఏంటంటే ఈ టెక్నాలజీ ప్రపంచంలో పెరుగుతున్న ఈ పిల్లలు ఏ పనిని అంత ఈజీగా చేయడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళకి కావాల్సిందేంటి, ఒక రీజనింగ్ కావాలి, దాన్ని అర్థం అయితేనే చేస్తారు అని అర్థం. అంతే తప్ప మనకి ఎదురు తిరగడం, క్వశ్చన్ చేయడం కానే కాదు. ఇది ఈ జెన్సీ పిల్లల్ని, జెన్ ఆల్ఫా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన తీరనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:55 కావస్తోంది. స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకున్నాం కమింగ్ జనరేషన్ ఆల్ఫా జెన్ గురించి. సో ఇలాంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాకులుగా, అంటే ఏదో సాకు చెప్తున్నారు లేదా నాకు రివర్స్ ఆన్సర్ చెప్తున్నారు అని కొట్టి పారేయకుండా వాళ్ళ మాటలు వినకుండా అసలు, అంటే మానసిక అవసరం అంటారు దీన్ని. సో వాటిని అర్థం చేసుకోవడమే దీనికి పరిష్కారం. అంతేకాని ఓ నా కొడుకు నా చేయి దాటిపోయాడు, నా కూతురు నా మాట వినట్లేదని మనం గగ్గోలు పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆలోచన తీరైతే మారదు కాక మారదు. బట్ ఒక విషయంలో వీళ్ళని మెచ్చుకోవచ్చు ఏంటంటే, జనాల్ఫా పిల్లలు, సో డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీటిని యూజ్ చేసి, అంటే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సంపాదన మార్గాలని బాగా వెతుకుతారట. అంటే కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, లైక్ ఏంటంటే వాళ్ళ పాకెట్ మనీని వాళ్ళే సంపాదించుకోవడానికి ట్రై చేయడం. అండ్ అంతేకాదు 31% పిల్లలు పాకెట్ మనీని సేవ్ కూడా చేస్తారట. లైక్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, గేమింగ్, డిజిటల్ స్కిల్ ద్వారా డబ్బుని ఎర్న్ చేసే వేస్ వెతుకుతూ ఉంటారట. ఇకపోతే అలా అని చెప్పేసి మొత్తం జనాల్ఫా పిల్లలందరూ మాట వినకుండా ఉండరు. బట్ 25% పిల్లలు మాత్రం ఏదైనా కొనే ముందు, ఏదైనా కొత్త క్రియేటివిటీ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి చెప్తారు. అండ్ 17% మాత్రం కొంచెం చేయి దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు విపరీతంగా ఫోన్కి అడిక్ట్ అయితే మాత్రం, సో ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ 14% వచ్చేసి వీడియో గేమ్స్, ఇన్హాప్ ఫీచర్స్ అండ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళే పేరెంట్స్కి సలహాలు కూడా ఇస్తారట. కమింగ్ జనరేషన్ బానే ఉంది, కాకపోతే ఇది పేరెంట్స్కి టీచర్స్కి మాత్రం ఒక ఛాలెంజింగ్ జనరేషన్ అనే చెప్పాలి. ఎలా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం అంటే ఎంత దాటి ఒక నిమిషం అలా క్రాస్ అయిపోతుంది. టైం అసలు మన కోసం ఆగదు కదా. అలాగే ఈ పిల్లలు, పిల్లల బిహేవియర్ కానీ అండ్ ఈ జనరేషన్ ని ఆపడం కూడా మన వల్ల కాని పని. సో కమింగ్ జనరేషన్ జన్ ఆల్ఫా గురించి మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే స్వాతి, రైట్? అయితే ఈ జనరేషన్ ని నిజం చెప్పాలంటే పేరెంట్స్ కి, టీచర్స్ కి గొప్ప ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతారు అండ్ టెక్నాలజీని వాడడం

లో జెన్ ఆల్ఫా పిల్లలు తెలివైన వాళ్లే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెంటల్లీ ఫిజికల్లీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అదేదో పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అయిపోయి ఇక అది వాళ్ళకి కష్టమేమో అన్న ఆలోచన తీరుని పెంచుకుంటారనమాట. లైక్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, 6 ఏళ్ల పిల్లల నుంచి సొంతంగా గేమ్స్ ఆడడం ఇవన్నీ స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ మనకే చెప్తూ ఉంటారు పేరెంట్స్. అబ్బా పేరెంట్స్ మురిసిపోతారు, అసలు మా వాడు నాకు తెలియదు, మా వాడు బుక్ చేశాడు, మా వాడు పెట్టాడు అని. సి అది అప్పటి వరకు సంతోషానికి బాగానే ఉంటుంది, కానీ అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీ పట్ల ఎలా ఉండాలి అంటే సామాజిక నైపుణ్యాలు అంటే ఈ స్కిల్స్ అనేవి అండ్ అలాగే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే ఈ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళలో కంప్లీట్గా ఏమంటారు మర్చిపోతారనమాట. అండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సొంతంగా ఆలోచించే తీరు తగ్గిపోతుంది. యూనో ఇప్పటికీ కూడా చాలా మందికి ఏదైనా స్పెల్లింగ్ అడిగితే రాదు. వై? బికాస్ ఎందుకంటే మన ఫోన్లలో ఆటో కరెక్టర్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి స్పెల్లింగ్లు కూడా సొంతంగా రాయరు. టైప్ చేస్తుంటే అదే కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చేస్తుంది కాబట్టి టైప్ చేస్తారు, కానీ తర్వాత పక్కన రాయమంటే అసలు రాయనే రాయరనమాట. మండే అంటే MANDAY రాసే టైప్ అనమాట. సో అలా ఉంటుంది అంటే కంప్లీట్గా డిజిటల్ వర్డింగ్కి అలవాటు పడిపోతారు కాబట్టి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా చాలా చాలా చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో చూసే ఆ లగ్జరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా కావాలని ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతారు. సో ఏం చేయాలి అంటే పేరెంట్స్ మితిమీరిన జోక్యం చేసుకోకుండా వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా ఇంకా చెప్పాలి అంటే జన ఆల్ఫా 200 కోట్లకి పైగా కమింగ్ జనరేషన్ వచ్చే జనరేషన్ అనమాట అది. సో వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అంటే కంప్లీట్గా పేరెంట్స్ ఆ తరాన్ని అర్థం చేసుకునే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా చాలా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్? ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రంగస్థలం మూవీ నుంచి ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. ఈయన ఇప్పటి వరకు మనం జన ఆల్ఫా గురించి మాట్లాడుకున్నాం కదా. నేను కూడా అంతే చిన్నప్పటి నుంచి ఏదైనా ఏదైనా పండగ చేసినా ఏదైనా ఇంట్లో ఏం జరిగినా కూడా ఇది ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయాలి, పెద్దవాళ్ళు ఎందుకు చేయాలి, పిల్లలు ఎందుకు చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగేదాన్ని అనమాట. సో అంటే నేను కూడా జన ఆల్ఫానేమో తొందరపడి ముందు పుట్టేశాను, ఏం చేస్తాం, నన్ను కూడా అలా జెన్జీలోకి కలిపేశారు. రైట్, స్టూడియో క్లాక్ లో సమయం 1:39:10 అలా కొనసాగుతోంది. 1:10 మీరు వింటారు ప్రాంతీయ వార్తలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన చేయమని, రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణితో కలిసి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని, 108 దివ్య దేశాలను దర్శించుకున్న ఆయనకు చిన్నజీయర్ స్వామి వేదాశీర్వచనాలు అందించి రామానుజుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. 1000 క్రితమే సమానత్వ సందేశాన్ని చాటిన రామానుజుల బోధనలు నేటికీ ఆదర్శనీయమని కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీర నేసి రికార్డు సృష్టించిన సిరిసిల్ల కళాకారులు వెల్ది హరిప్రసాద్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వం అని పేర్కొంటూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేనేత వస్త్రాలు ధరించి

తనల జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కళ మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని చాటే గొప్ప వారసత్వమని కొనియాడారు. నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ ప్రజాప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత వస్త్ర పరిశ్రమ కీలకమని కొనియాడారు. 5F విజన్, పీఎం మిత్ర పార్కులు, పీఎల్ఐ పథకం ద్వారా నేతన్నల అభివృద్దికి కేంద్రం కృషి చేస్తోందని, 2030 నాటికి వస్త్ర ఎగుమతులను 9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి చేనేత రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, వ్యవసాయం తర్వాత దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఓకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతున్నారని వివరించారు. స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని వారు కోరారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సమైక్య పాలనలో వలస వెళ్లిన నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలతో ఆదుకుందని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్దికి, నేతన్నల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగానికి, కార్మికుల సంక్షేమానికి, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ అండగా నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పొన్నం ప్రభాకర్ చేనేత మన సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. నేతన్నలకు చేతి నిండా పని కల్పించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి నేతన్న విగ్రహానికి పూలమేళ వేసి నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో, కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యకుడు చెన్నూరి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలు మాట్లాడుతూ కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులకు ఈనాడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలార్దేవపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెడుతూనే బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, నాయకులంతా భేదాభిప్రాయాలు వీడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రగతి సమీక్షలో 9 రకాల ప్రామాణికాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటుతో పాటు కీలక పోర్టళ్లను సమర్థంగా వినియోగించి తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబర్చారు. రాష్ట పోలీసుల కృషిని పీఎంఓ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్లకు సంబంధించిన భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో పాటు అన్ని విషయాలని ఈ సిస్టంలోకి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ పర్యవేక్షణ నిరంతరం జరగాలని, అన్ని రకాల రోడ్డు నెట్వర్క్లను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ను December 9లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆకాష్ పాద తేదీన వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థానం

0: స్థలవర్చకులు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అడ్డగోలు దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎల్లుండి మహేశ్వరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం కారణంగానే మూసీ ప్రాజెక్టును కేటీఆర్ హరీష్ రావుల ఆప్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. విద్యాశాఖలో యంగ్ ఇండియా స్కూళ్ల పేరిట సింగరేణి సివిల్ సప్లైస్ 22A భూముల వ్యవహారాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ది ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రాష్టంలో అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
1: పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువన పేదింటి ఆడబిడ్డ తినాలని తెలంగాణ రాష్ట్రంలో మనం సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. అర్హులైన ప్రతి వాళ్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరెందుకున్న ఈ ప్రభుత్వానిది.
0: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 6 రోజులుగా అనేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను స్థానికంగా వివరించామని హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అంగన్వాడీ కేంద్ర టీచర్ మాధవి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, పిల్లలు ఎదగాలంటే సమతుల ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నప్రాసనలు, ఈసీసీ డే కార్యక్రమాలు జరిపించడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనకపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వరూపారాణి, వార్డు కౌన్సిలర్ వినోద్తో కలిసి హాజరయ్యారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్లో సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన పంటల సాగు అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు 1 లక్షకు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యకుడు గణేష్ కుండే వెల్లడించారు. విశేషాలు మరొకసారి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు కూడా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 1 గంట దాటి 21 నిమిషాలకు వస్తోంది. షో టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి షో టైమ్ లో నేను అడిగే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లెట్ స్టార్ట్ అవర్ షో టైమ్. మరి షో టైమ్ లో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, చిరంజీవి ఆయన అలాగే శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా. అంటే అట్ ఫస్ట్ శోభన్ బాబు గారు చేశారు ఒక టైటిల్ తో ఒక సినిమాని, అది హిట్ అయింది. సేమ్ టైటిల్ ని చిరంజీవి గారు కూడా చేశారనమాట. అఫ్ కోర్స్ అది కూడా హిట్ అయింది. ఇంతకీ మరి చిరు ఆయన శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఇంతే ఇంతే జోరుగా ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. నాకు తెలిసి చాలా మంది పంపించే ఉంటారు, ఎందుకంటే శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవరై ఉండరు, వాళ్ళ మెగాస్టార్ కి ఫ్యాన్ ఎవరు ఉండరు కదా. సో వాళ్ళ సినిమాల గురించి తెలియకుండా ఉంటుందా. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అంటే, గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పాష గార్ల కిష్టాపురం అండ్ అలాగే జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడా నిర్మల్ జిల్లా ఎడ్బిట్ సాయిలు అండ్ ఆల్సో ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ కొడుమూరు కర్నూలు జిల్లా నుంచి, జయరామ్ రాధ, సరోజా విద్యా సరోజా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి బలరామ్, ఓకే బలరామ్ అండ్ సరోజ, అందుకే తెలుగులో కామాలు పెట్టాలండి లేకపోతే తప్పులు జరిగిపోతాయి ఇలాగే. ఓకే సంధ్య ఫ్రమ్ కుబేర్ అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, చూడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, పద్మావతి ఫ్రమ్ కిస్టంపూర్, శివనగర్ వరంగల్ నుంచి.

మ్యాక్సిమం ఐడు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 1:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ రోజు అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు ఏంటి అంటే జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే అన్నమాట. అంటే మన జాతి అంటే మన చేతి వృత్తుల కళాకారులు కావచ్చు, మన చేనేత రంగంలో విశిష్టంగా సేవల్ని అలాగే కొత్త కొత్త ప్రయోగాల్ని చేసిన వారందరినీ అంటే మన పాత తరం నుంచి ఆ కళని అలా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళందరినీ గుర్తించి మనం అందరం వాళ్ళని ప్రోత్సహించే రోజు అన్నమాట నేషనల్ హ్యాండ్లూమ్ డే, రైట్? మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారని నాకు తెలుసు, రైట్? ఏంటంటే చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇస్తూ ఉంటారు కదా, ఖేల్ రత్న అని అంటే స్పోర్ట్స్ లో అయితే అలాగా. మరి చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1:04 2324 0852 0402 2324 0852 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 141 on Studio Clock. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే జ్వాతితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఏంటి అని అడిగాను. అయితే నేను నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా అడిగాను. ఓకే, రైట్, స్టేట్ పరంగా కూడా పెట్టారు మన వాళ్ళు. సో గ్రేట్, అందుకే మా లిజినెస్ సో స్మార్ట్ అంటాను ఎప్పుడు కూడా. రైట్, శ్రీ కేవీ రావు అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, ఆడపి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణా రామ్ ప్రసాద్ అండ్ ఆల్సో నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ బుధాన్ పోచంపల్లి నుంచి బొక్క మార్కండయ్య అండ్ అలాగే అనిత మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూర్. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి అండ్ ఆల్సో మాధవి ఆంజనేయులు ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి, కృష్ణవేణి ఫ్రమ్ పార్వతాపూర్ అండ్ అప్పలరాజు ఫ్రమ్ పెడన, చింతల్ నుంచి సుశీల్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పోలపల్లి శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజన్నపేట, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి హూయిస్తే సన్ నేదునూరి కళ్యాణాచారి గారు, ఓకే అండ్ ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ అండ్ అలాగే సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, కుషాయిగూడ నుంచి వెంకటేష్ అండ్ అలాగే మౌనిక అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ పద్మశాలి అని కూడా పంపించారు. ఓకే, మీకు కూడా మీకు స్పెషల్గా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి అండ్ అలాగే గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుపతయ్య, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపుల్ల, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెట, నిఖిల సంతోష ఫ్రమ్ పొతంగల్ నిజామాబాద్ నుంచి, ఆయన పుట్టపాక నుంచి భవానీ వెంకట్, ఎం నరేష్, రోజా ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ నుంచి, పెడనా నుంచి కనకారావు గారు అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్, పున్నా వెంకటేశం, హేమలత ఫ్రమ్ నిమ్మాని, బిఎన్ రెడ్డి నగర్ నుంచి, మౌనిక బాలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మునహరి యశోద, జానకీరాజ్ గారు కాకతీయ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఓకే రైట్, సివి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ పొద్దుటూరు అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ భాస్కర్ ఫ్రమ్ పెడనా అండ్ ఇంకా చాలా మంది పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి సుమలత అండ్ అలాగే సంతోష్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, నంద్యాల జిల్లా ఆర్మూర్ నుండి రాధ, సిహెచ్ విజయ్ కుమార్ గారు ఫ్రమ్ చందానగర్ అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే, ఓకే ఇంకా చాలా మంది పంపించారు, ఆర్మూర్ నుంచి రాధ అండ్ వెల్లుల్ల నుంచి జాప భూమేశ్వర్ గారు అండ్ అలాగే చిలక నారాయణ, యమున అనసూయ ఫ్రమ్ జనకంపేట నిజామాబాద్. అయితే ఇక్కడ నేషనల్ వైడ్ గా అయితే సంత్ కబీర్ అవార్డుని ఇస్తారు అండ్ తెలంగాణలో అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ పేర ఈ చేనేత కళాకారులకి అవార్డులను ఇస్తారు. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లా వల్లకాటి అశ్విని, అంటే వల్లకాటి అశ్విని అండ్ అలాగే వల్లకాటి హనుమంతులకు ఇచ్చారు. కారణం ఏంటంటే రామప్ప స్తూపం నంది డిజైన్లు గొల్లభామల చీరలని నేసినందుకను అండ్ అలాగే నల్గొండ జిల్లా పోచంపల్లి ఇక్కత చీరల విభాగం నుంచి చేపూరి ధనంజయ, నరహరి కొంగరి అండ్ అలాగే వరియాల యాదయ్య, చిట్టిపోలు నరసింహ వీళ్ళు ఎంపికయ్యారనమాట. ఇక యాదాద్రి నుండి డిజైనర్ మరియు వీవర్ విభాగాల నుంచి సీత సుధాకర్, గుర్రం బాలరాజు, సంగిశెట్టి పద్మ వీళ్లు ఈ రోజు, అంటే ఐ మీన్ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారాలని అందుకోబోతున్నారు. నిజంగా కదా, అంటే చేనేత కళాకారులకి వాళ్ళు చేసేది, అంటే ఒకరు బ్రష్లతో బొమ్మలేస్తారు, ఇంకొకరు ఉలితో శిల్పాలు చెక్కుతారు. కానీ వీళ్ళు మాత్రం చీర, అది చీర అనిపించుకోదు. అంటే భారతీయ సంస్కృతిని మగ్గంపై ఆవిష్కరించడం అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే ప్రతి ఒక్క పోగుని ఎంత ప్రేమగా వాళ్ళు దాంట్లో అమర్చి ఒక అద్భుతమైన, ఈరోజు అంటే భారతీయ సంస్కృతి అంటే చీర అని చెప్పుకునేంత గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే కారణం చేనేత కళాకారులే. మరి వాళ్ళందరికీ మరోసారి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట వాళ్ళ కోసం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 150 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక చాలా మంది రియాక్ట్ అయ్యారు జాతీయ చేనేత దినోత్సవం అనగానే. రైతన్న దేశానికి అన్నం పెడితే నేతన్న మానవాళి ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నాడు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, ఐ అగ్రి విత్ యూ. సో మీ స్టేట్మెంట్ తో నేను అగ్రి అవుతున్నాను. నిజంగా నిజం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి ఒక కారణం నేతన్న. సో వాళ్ళందరికీ కూడా అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఒక డే అంతా నాకు తెలిసి ఒక శారీ నేయడానికి వాళ్ళకి 6 అవర్స్ పైన పడుతుందేమో, ఇంకెక్కువే పట్టచ్చు. అంటే రకరకాల డిజైన్స్ అవన్నీ మనం మాత్రం చీరకొండానికి వెళ్ళినప్పుడు నానబేరాలాడుతుంటాం రకరకాలుగా, కానీ వాళ్ళు మాత్రం అంత అద్భుతమైన క్రియేటివిటీ. అసలు ఒక్కొక్క చీరను చూస్తుంటే ఆడవాళ్ళైతే ఇంకా అసలు మర్చిపోతారు, లైక్ చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తుంటారు నచ్చిన చీరలు కనిపించినప్పుడు, రైట్? అవునా? సో మరి అలాంటి ఒక క్రియేటివిటీ వాళ్ళు ఒక చోట కూర్చొని అసలు అంతంత సేపు కూర్చొని ఒక చీరని క్రియేట్ చేయాలి, డిజైన్ ని క్రియేట్ చేయాలి, ఒక్క పోగు కూడా బయటకి రాకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి మరొకసారి హ్యాట్స్ ఆఫ్. రైట్, మరి మనం ఉన్నాం ఇప్పుడు షో టైమ్ లో. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ రోజు మనం 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని ఆదిత్య 369 గురించి మాట్లాడుకున్నాం కదా గుర్తుకొస్తున్నాయి లో. ఓకే, ఆదిత్య అంటే ఓకే ఆ టైమ్ మిషన్ పేరు అనుకుందాం. వై 369 ని ఏమంటారు? ఆదిత్య 369 లో 369 ని ఏమని పిలుస్తారు? గెస్ చేయండి, చాలా చాలా ఈజీ. వాట్సాప్ చేయండి 0402324082 0423024285 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఉదయం కోడేజ్ సినిమా నుంచి రఘు కొంచే అండ్ అలాగే కోడేజ్ పాడిన పాటి ఉన్నారు 155 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆదిత్య 369 లో 369 ని ఏమంటారు అని అడిగాను. సో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారు అని చెప్పేసి పంపించారనమాట. ఓ బాబోయ్ ఎంత ఎంత క్రియేటివిటీ అసలు మా లిజినర్స్ కి చెప్తాను వినండి. మా లిజినర్స్ క్రియేటివిటీ 3 అంటే మార్పు, 6 అంటే ఆరంభం, 9 అంటే విస్తరించడం. వాక్యాబాతే భూమిదేని లక్ష్మీనారాయణ గారు నిజంగా చాలా బాగుందనమాట. నేను ఎక్కడైనా ఎప్పుడైనా వాడేస్తాను దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరైనా పంపించారా అంటే యా పంపించారు. కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు పంపించారు. సూపర్ అండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా పంపించారా చూద్దాం చూద్దాం. యా ఇంకా అందరూ టైం మిషన్ నంబరు ఆరోహణ క్రమం ఏదేదో పంపించారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే సో టైం మిషన్ పేరు ఆదిత్య, మరి 369 అని ఎందుకు పెట్టారు? ఓకే, టైం మిషన్ తయారు చేసినప్పుడు సీరియల్ నెంబర్ 369 అందుకే పెట్టారు. ఓకే అవునా, ఓకే నాకు తెలీదు. ఓకే ఏంటి అంటే దీన్ని యూనివర్సల్ కోడ్ అంటారు. 369 ని యూనివర్సల్ కోడ్ అంటారు. మీ దగ్గర పెన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, నేను ఒక చిన్న అది చెప్తాను. ఏంటంటే ఈ యూనివర్సల్ కోడ్ ని నికోలస్ టెస్లా అనే అతను కనిపెట్టాడు అనమాట. 1, 2 అంటే 1, 2, 4, 5, 7, 8. సో వీటిలో ఏ నంబర్ ని మళ్ళీ ఆ నంబర్ కి యాడ్ చేసినా కూడా డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8+8=16, 2+2=4, 1+1=2. కానీ అదే 3 తీసుకున్నాం అనుకోండి, 3+3=6 అవుతుంది, అండ్ 6+6=12 అవుతుంది. అండ్ ఆ 12 ని మళ్ళీ మనం డివైడ్ చేస్తే 1+2 అయితే 3 అవుతుంది అనమాట. అంటే మళ్ళీ 3నే వస్తుంది. అలాగే సేమ్ 9 కూడా, సేమ్ 6 కూడా. సో దిస్ ఈజ్ స్పెషల్ నంబర్ అనమాట 369 అనేది. అంటే ఏ రకంగా డబుల్ చేసి మళ్ళీ దాన్ని డివైడ్ చేసినా అదే నంబర్ వస్తుంది. కాబట్టి దీన్ని యూనివర్సల్ కోడ్ అంటారు. దిస్ ఈజ్ సో స్పెషల్ అనమాట. అందుకనే అప్పుడు ఆలోచించి ఆ పేరుని అంటే ఐ మీన్ ఆ నంబర్ ని దానికి పెట్టారట సింగీతం శ్రీనివాసరావు గారు. రైట్, మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. మనం ఇందాక జాతీయ చేనేత దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి అప్పట్లోనే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఆవిడ చాలా ఫైట్ చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం 2:15 కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: जरूरत पड़ने पर लोगों को सुरक्षित स्थानों पर पहुंचाने के लिए तैयार है। इस बीच आईएमडी ने अगले 5 दिनों तक पूरे उड़ीसा में व्यापक बारिश, आंधी और बिजली गिरने का अनुमान लगाया है। मयूरभंज के लिए ऑरेंज वार्निंग और कई अन्य जिलों के लिए येलो वार्निंग जारी की गई है। राज्य सरकार ने बाढ़ से प्रभावित 22 जिलों के लिए शुरुआती सहायता के तौर पर 110 करोड़ रुपए जारी कर दिए हैं। प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर।
1: भारतीय ग्रैंड मास्टर आर प्रज्ञानानंद ने अमेरिका में आयोजित ग्रैंड चेस टूर सेंट लुइस रैपिड और ब्लिट्ज का खिताब जीत लिया है। प्रज्ञानानंद ने उज्बेकिस्तान के ग्रैंड मास्टर जावोखिर सिंदारोव के साथ ड्रॉ खेला। उन्होंने टूर्नामेंट में 35 में से 23 अंक हासिल किए। बैडमिंटन में भारत की रक्षिता रामराज और अश्मिता चालिहा ने दक्षिण कोरिया के आसन में कोरिया मास्टर्स के महिला सिंगल सेमीफाइनल में प्रवेश कर लिया है। क्वार्टर फाइनल में रक्षिता ने अपने ही देश की तन्वी शर्मा को और अश्मिता ने जापान के हिना अकेची को हराया। अंत में मुख्य समाचार एक बार फिर। संसद ने सूक्ष्म लघु और मध्यम उद्यम विकास संशोधन विधेयक 2026 पारित किया। विपक्ष के हंगामे के कारण दोनों सदनों की कार्यवाही सोमवार तक के लिए स्थगित। प्रधानमंत्री नरेंद्र मोदी ने एनडीए में नए शामिल हुए सांसदों से मुलाकात की। संसद में बार बार व्यवधान पर चिंता व्यक्त की। भारत और चीन ने वास्तविक नियंत्रण रेखा की स्थिति पर चर्चा की। राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपति भवन में राष्ट्रीय हथकरघा पुरस्कार 2025 प्रदान किए। देश के कई उत्तर हिस्सों में मूसलाधार बारिश। और रक्षिता रामराज तथा अश्मिता चालिहा ने कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल्स के सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: विविध भारती आकाशवाणी तेलुगु तरतराल तरगनी आनंदम अलरिंचे संपूर्ण विनोदम 2:30 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు శక్తిశీలిలో స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందిన ఆ మహిళ గురించి. అంతేకాదు, అంటే ఆవిడ్ని గాంధీజీ గారు ఒక పేరుతో పిలిచారు, ఆవిడకు ఒక బిరుదుని ఇచ్చారు. ఏంటి అదంతా మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. దువ్వూరి సుబ్బమ్మ గారు ఆవిడ పేరు. 1880 నవంబర్ 15th తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో పుట్టింది ఆవిడ. అయితే అప్పటి సాంప్రదాయం ప్రకారం ఏంటి అని అంటే, అంటే అప్పటి ఏంటంటే చిన్న ఏజ్ లో పెళ్లి చేసేవాళ్ళు కదా, సో అలా చిన్న ఏజ్ లోనే పెళ్లైపోయింది. భర్త పేరు దువ్వూరి వెంకట సుబ్బయ్య. అయితే వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. చిన్న ఏజ్ లోనే భర్త కూడా చనిపోవడంతో సుబ్బమ్మ చాలా కుంగిపోయింది. ఇక తర్వాత తను ఆలోచించిన విషయం ఏంటంటే, పిల్లలు లేరు, భర్త లేరు, ప్రజలే బిడ్డలుగా దేశ సేవే తన కర్తవ్యంగా తన ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంది ఆవిడ. అప్పటికీ తనకి పెద్దగా అక్షర జ్ఞానం కూడా లేదు, పెద్దగా చదువుకోలేదు, చిన్నప్పుడు పెళ్లి చేశారు కాబట్టి. అయినా కూడా కడియంకి వెళ్లి మహాకవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి దగ్గర శిష్యురాలిగా చేరింది. చాలా పట్టుదలతో సాహిత్యం నేర్చుకుని సంస్కృత తెలుగు భాషల్లో పట్టు సాధించింది ఆవిడ. అదే ఆ పట్టు ఏదైతే తను నేర్చుకోవాలన్న ఆ సంకల్పం ఏదైతే ఉందో అది తనకి తర్వాతి కాలంలో ఉద్యమంలో వక్తృత్వ శక్తిని, అంటే మాట్లాడే ఆ శక్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, స్ఫూర్తిని రగిలించే ఆ వాక్ సిద్ధిని కలిగించింది దువ్వూరి సుబ్బమ్మ గారికి. మరి ఇంతకీ గాంధీజీ గారు దువ్వూరి సుబ్బమ్మ గారిని ఏమని పిలిచేవారు? మరి ఆ తర్వాత తను స్వాతంత్రోద్యమంలో ఎలా పాల్గొంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు నాకు నచ్చో సినిమా నుంచి కుమార్ చాను అండ్ అలాగే చిత్రవాడిని పాట విన్నారు. 2:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

239 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు శక్తిశీలిని ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం నాటి స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. చదువు రాకపోయినా కూడా పట్టుబట్టి సంస్కృతం తెలుగు అంటే సాహిత్యం నేర్చుకుని పట్టు సాధించింది. సో అంటే 1921లో కాకినాడలో జరిగిన రాజకీయ సభలో సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం అనే తీర్మానాన్ని బలపరుస్తూ అనర్కలంగా మాట్లాడగలిగింది సుబ్బమ్మ. నిజానికి ఆ టైంలో ఆ సభకి టంగుటూరి ప్రకాశం అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె ఉపన్యాసం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అసలు ఏమీ చదువుకోని ఒక సాధారణ మహిళ అంత అనర్గలంగా స్వాతంత్రం గురించి మాట్లాడటం అనేది అప్పట్లో నిజంగా అందరూ సర్ప్రైజ్ అయ్యారన్నమాట. అప్పటి నుంచి ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్రగా మారింది. తన మేనమామైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక పద్యాన్ని రాశారు, భరతఖండంబు చక్కని పాడియావు అని. ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ జనంలో స్వాతంత్ర జ్వాలను రగిలించేది. ఎంతగా అంటే ఆమె కంఠం కంచులా మారుమ్రోగేది. మైకు లేని రోజుల్లో ఆమె ఉపన్యాసం చాలా దూరం వినిపించేదట. నిజానికి సుబ్బమ్మ ఉపన్యాసం ఉంది అంటే ఆ రోజుల్లో జనమంతా కూడా వీధుల్లో గుమికూడిపోయేవారట సుబ్బమ్మ ఆ సభకి వస్తుందని తెలుసుకొని. అంతలా పట్టుబట్టి తెలుగు సంస్కృతం నేర్చుకుని స్వాతంత్ర ఉద్యమమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశ బాంధవి అని పిలుస్తారు. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మాలిక ఇందల్లాగ సునీత పాడిన పాట విన్నారు. 2:46 ఇన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు శక్తిశీలిలో దేశ బాంధవిగా పిలువబడిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. నిజంగా ఆమె ఉపన్యాసం ఉంది అంటే జనం విపరీతంగా వచ్చేవారట. సో బ్రిటిష్ పోలీసులు ఆమె మాటల్ని ప్రజల వరకు రీచ్ అవ్వకుండా డబ్బాలు ఏమంటారు వాయించేవాళ్ళనమాట, అంటే అడ్డుకునేవాళ్ళు. అయినా కూడా ఆ పోలీసులను కూడా తన సింహ గర్జన లాంటి స్వరంతో మాట్లాడి భయపెట్టేసేదట. అంటే నేను గంగా భగీరథి సమానురాలను, నేను తలుచుకుంటే మిమ్మల్ని గంగలో కలిపేయగలను, కానీ గాంధీజీ ఆజ్ఞానుసారం అహింసా వ్రతాన్ని పూనాను, నా దగ్గర మీ కుప్పి గంతులు, జాగ్రత్త అంటూ హెచ్చరించేదట. ఆవిడ నోరు తెరిచి ఆ మాటల్ని అంటే చాలు, ఆ గర్జనని వినగానే అక్కడి నుంచి ఆ పోలీసులు సైతం నెమ్మదిగా తప్పుకునేవారట. సుబ్బమ్మ మాట తీరు కూడా, అంటే ఆమె మాట తీరు కూడా బేసిక్ గానే ముక్కుసూటిగా కరుగ్గా ఉండేది. ఓసారి కొందరు మహిళలందరూ కలిసి కద్దరు చీరలు బరువు మోయలేకపోతున్నామని సుబ్బమ్మతో మొరపెట్టుకున్నారట. అంతే, గుండెత్తులు బరువున్న భర్తలను మోస్తున్నారు కదా, ఉద్యమం కోసం ఈ మాత్రం కోక బరువును మోయలేరా అని సుబ్బమ్మ వాళ్ళని నిలదీసిందట. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో కలిసి పాల్గొని చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారావిడ. ఒకసారి స్వాతంత్ర్యోద్యమం కోసం ర్యాలీ జరుపుతున్న సమయం అది. అప్పుడు సుబ్బమ్మని పోలీసులు నిర్బంధించి ఒక మాట అడిగారు. కాని ఆవిడ ససేమీరా అంది. మరింతకీ పోలీసులు ఏమడిగారు, మరి సుబ్బమ్మ గారి సమాధానం ఏంటి తెలుసుకోవాలి అంటే వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 2:53 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. అయితే ఒకసారి సుబ్బమ్మ గారిని సో ఆపేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో ఆపేసి మీరు క్షమాపణ అంటే సారీ చెప్తేనే విడిచిపెడతాం అన్నారు. అంతే ఆవిడ నా కాలి కోరు కూడా ఆ పని చేయదని గంభీర స్వరంతో చెప్పిన దేశాలి దువ్వూరి సుబ్బమ్మ. అంటే స్వాతంత్ర్యం కోసం ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించింది. జైల్లో కూడా ఆమె గట్టిగా పాటలు పాడుతూ అధికారులను సైతం భయపెట్టేదన్నమాట. ఇక జైల్లో అధికారులు కూడా వాళ్ళకి వాళ్ళని ఏమంటారు కమాండ్ చేసేసి కావలసినవన్నీ తెప్పించుకునేది. అప్పుడే మహిళా విద్యా అవసరాన్ని గుర్తించిన సుబ్బమ్మ విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పించేది. సనాతన స్త్రీ పాఠశాల అంటూ ఒక పాఠశాలను కూడా నడిపింది. స్వేచ్ఛను పొందండి, ఆనందాన్ని అనుభవించండి అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టేది. తనకున్న ఆస్తినంతా కూడా దేశం కోసమే తను ఇచ్చేసింది. అంటే 16 ఏళ్ల పాటు ఏఐసీసీ సభ్యురాలుగా ఉండి తన ఆస్తినంతా ఉద్యమానికి అర్పించిన సుబ్బమ్మ చివరి దశలో ఇంట్లో కూర్చోవడానికి ఒక చైర్ కూడా లేదట. అంటే ఆవిడికి బాగాలేదు అన్న టైంలో ప్రకాశం పంతులు గారు చూడ్డానికి వెళ్ళినప్పుడు అసలు కూర్చోడానికి కూడా చేరలేదు. అంటే అంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపింది ఆమె. అయితే ఆమె ప్రకాశం పంతులతో చివరి దశలో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒరే పంతులు ఎలా ఉందిరా ఈ నల్లూళ్ళ పరిపాలన అని అడిగిందట. అంటే ఆ చివరి శ్వాసలో కూడా ఆవిడ ఆలోచన స్వాతంత్రోద్యమం కోసమే. సో అంటే అహర్నిశలు అంటారే, సో అహర్నిశలు దేశం కోసమే పరితపించింది సుబ్బూరి దువ్వమ్మ గారు, సారీ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశ బాంధవి అని పిలిచారు. 1964లో ఆమె తుదిశ్వాస విడిచారు. తర్వాత చాలా ఏమంటారు రకరకాల మార్పులు అన్నీ వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ విషయం మనకు తెలుసు. 1864లో ఆవిడ మనలందరినీ వదిలేసి వెళ్లారు. నారీ శక్తికి స్ఫూర్తి అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేమీ లేదు. అందుకే అంటారు ఒక మాట ఏంటంటే సొసైటీ అంట మన చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఉందో భయపెడితే భయపడతారు, భయపడితే భయపెడతారు. ఎగ్జాక్ట్లీ కదా. మరి దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా అదే ఫాలో అయ్యారు, అదే చేశారు రైట్. మరి మీరు కూడా ఆవిడ ఆ నారీ శక్తిని స్ఫూర్తిని మీరు కూడా అడాప్ట్ చేసుకుని మీరు మీ కెరీర్లో ముందంజలోకి వెళ్లాలని కోరుకుందాం. రైట్, మరి 2:56 అవుతుంది స్టూడియో క్లాక్ లో. ఇది వాళ్ళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ లైట్లో. టైం ఎగ్జాక్ట్ గా 5:00 అవుతోంది. న్యూస్ హెడ్లైన్స్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం.

ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 గంటలకొట్టేదాకా మన యాస మన భాషలో ప్రసారమవుతున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు మీరు ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్స్ పై ట్యూన్ చేసి లేదంటే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పైన కూడా వినొచ్చు. మరి ఇవాళ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మాటలు పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురు అవుతుంది. అదైనాక 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ, స్నేహితులు కథ సంపుటి నుండి ధర్మబుద్ధి కథల్ని వినొచ్చు. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో అమ్మపాలు అమృతం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. అప్పటిదాకా ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. മാട ചെപ്പുണ്ട്രി പാട്ട അതിനുണ്ട്രി. శ్రోతలు, ఈ కార్యక్రమం పేరులోనే ఉంది కదా, మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి అని. అర్ధగంట సేపు సాగే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీరు చెప్పాలనుకుంటున్న మాటలు చెప్పొచ్చు, అట్లనే మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినొచ్చు. మరి కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. కార్యక్రమంలో ముందుగా విందాం అందాల రాక్షసి సినిమా నుండి హరిహరన్ పాడిన ఈ పాట.
1: క్షపించని నన్ను నా గతం ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం, నువ్వేనడా ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

ఇది మనయాసా మన బస్సులు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మాట చెప్పుండ్రి పాట ఎనుడి కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు కార్యక్రమానికి 5:30 వరకు ఫోన్ చేయొచ్చు, ముచ్చట చెప్పొచ్చు, అట్లనే మీకు నచ్చిన పాటను కూడా వినొచ్చు. ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 200081, ఇంకొక నంబర్ 295081. అయితే శ్రోతలు ఫోన్ ద్వారా మీకు నచ్చిన పాటను అడగడమే కాకుండా ప్రతిరోజు మీరు పొద్దుగల సింగిడిలా పుజ్జమట్ట 5 గుట్టంగుండే ఈ మాట చెప్పుండ్రి పాట ఎన్నిలో ఉత్తరం ద్వారా కూడా కోరుతున్న పాటను వినిపించడం జరుగుతుంది కదా. మరి ఇవాళ మాట చెప్పుండ్రి పాట ఎన్నుండి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా పాలకుర్తి నుండి మాధవన్, సూర్య, శ్రీలక్ష్మి, ప్రసన్న కుమారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు నువ్వు వస్తావని సినిమా నుండి పాటను కోరుతున్నారు. మరి ఇట్లని శ్రోతలు మీకు నచ్చిన పాటను ఈ కార్యక్రమాలలో వినాలనుకుంటే మీరు కూడా ఉత్తరం రాసి పంపచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ కోడ్ నంబర్ 504001.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభ సాయంత్రం. అంత బాగానే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వడ్డాడి నుంచి గంగన్న గారు. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏం పనులు నడుస్తున్నారు? మస్తు వదిలేదు అనుకుంటా ఫోన్ చేసి.
1: అవును మేడం, నెల రోజులు అయితే ఊరికైతే బాగుండదని అందుకేం చేయలేదు.
0: అవునా,
1: పాటలు వింటా ఎప్పుడు కాని.
0: ఇంకా పనులు నడుస్తున్నాయి మంచిగానే
1: మేడం?
0: మాది ఇక్కడనే ఆదిలాబాద్ లోనే.
1: ఆదిలాబాద్.
0: ఇద్దరు పిల్లలు చెప్పండి. ఈరోజు అంటే కార్యక్రమానికి ఫోన్ చేసి నాకు ఇద్దరు పిల్లలు కాని, ఇంకా ఏం ముచ్చట చెప్తారు మరి? మీ ఊరు ముచ్చట్లు, వడ్డాడి ముచ్చట్లు. వడ్డాడి ఇప్పుడు ప్రాజెక్టులకు నీళ్లు వచ్చినాయి లేవు మరి కొన్ని అన్న?
1: అవునా,
0: కింద సైడ్ కొన్ని ఇట్లా భూములు ఉన్నాయి కదా. ఎక్క నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది చేనులు నెలకు.
1: రెండు చేతులు ఇస్తే మూడు చేతులు ఇచ్చినా కూడా ఐదు చేతులు ఇచ్చినామంటే పంట నుక్కనైనట్టు.

0: అవు ఇక నీళ్ళు ఎక్కచ్చినప్పుడు మరి ఈడనే పడుతుంది కదా.
1: మరి ప్రభుత్వం నుంచి మాకు ఆదాయం ఏముండదు, ఇక నష్టం ఏమి జరగదు.
0: అదిగా ఇప్పుడు కాలంని బట్టి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువైతే నీళ్ళు ఎక్కువైనప్పుడు ప్రాజెక్టు గేట్లను ఈడనే పడుతుంది ఇక ఎట్లా.
1: మేడం ఇప్పుడు ముందు ఇంతకు ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు నష్టపరిహారం ఇస్తుండే ఇట్లా పంటలు కొట్టుకుపోయి.
0: అవునా,
1: ఇప్పుడు ఎవరు పట్టించుకోకలేదు పంటలు కష్టాలు బట్టిగా రాసుకుంటారు.
0: ఏ లేదు, పంటలు నష్టపోకుండా చూసుకుంటారు. కానీ చెప్పాలి మరి ఇలా ఏ పాట విందాం.
1: మీరు మంచి పాటలు వినిపించండి, నేను చెప్పిన ఖచ్చితంగా మా కళ్యాణం.
0: తప్పకుండా,
1: ఏ పాటైనా పర్వాలేదు.
0: సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది.
1: గంట చాలా పాటలు మంచి.
0: అవునవును.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఇది మన యాస. మన బసలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
6: హలో
5: హలో, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
6: నా పేరు శ్రీనివాస అండి. మాది కచ్చకంటి.
5: శ్రీనివాస సాయి కచ్చకంటి నుంచి? చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
6: నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి. ఎన్జిఓలో
5: ఎన్జిఓలో జాబ్ చేస్తున్నారు. అక్కడనే ఉంటారా మీరు, అంటే మరి రోజు అప్ అండ్ డౌనా?
6: అవునండి, అక్కడనే ఉంటాను.
5: మరి అంటే 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు వినడానికి సమయం దొరుకుతుందా?
6: హలో,
5: కార్యక్రమాలు వినడానికి సమయం ఉంటుందా అంటున్నా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు.
6: అప్పుడప్పుడు ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు.
5: అవునా?
6: ఖాళీ ఉన్నప్పుడు
5: అట్లా. మరి ఈరోజు ఫోన్ తప్పకుండా, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది.

ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో చివరిగా విందాం హ్యాపీ సినిమా నుండి ఈ పాట.

0: ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు జమట్టు ఐదు గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట నుండిలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఇంకా ఫోన్ గలవనోళ్ళు మళ్ళా ఇయ్యాల రాత్రి 8 గుట్టంగుండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఇవాళ్టి కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ, స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథల్ని విందాం. ముందుగా ఒక ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ. ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
6: ఒక ఊళ్ళ్యా ఒక రైతు ఉంటుండే. ఆ రైతుకు రమ్య రాణి అనే ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఉంటుండే. రాణి పేరుకు తగినట్టే తెల్లగా అందంగా ఉంటుండే. రమ్య ముఖం బాగున్నా సుక శల్లెలంతా తెల్లగుండకపోయేది. కాని ఓళ్ళకన్నా సహాయం చేయాలన్న మంచి మనసు ఆమె సొంతం. ఇంటి పని బయట పనులల్లా తల్లిదండ్రికి మస్తు సాయపడేది రమ్య. రాణి ఎంతసేపు అందం చూసుకుంటా మిడుసుపడుతూ ఉండేది. ఎవరితోనూ కూడా మాట్లాడేది కాదు, ఎవరిని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. అక్కంటే కూడా చిన్న చూపే రాణికి, ఎందుకంటే ఆమెనే తెల్లగున్నదని బాగా పొగరుంటుండే. రమ్య మనసు బాగా మంచిదవ్వడంతో ఊళ్ళో పిల్లగాళ్ళంతా ఆమె స్నేహితులే. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా అందరితోనూ కూడా రమ్య మంచిగా ఉంటుండే. పెద్దోళ్ళు కూడా రమ్యని బాగా మెచ్చుకునేటోళ్ళు. ఊరంతా అక్కను మెచ్చుకుంటుంటే చెల్లి రాణికి ఒళ్ళంతా కారం పోసినట్టుండేది. ఏడికొయినా కూడా పిల్లలైనా పెద్దలైనా మీ అక్కేదమ్మా మీతో రాలేదా అని అడిగేటోళ్ళు. దాంతో అప్పటికే అక్కంటే వాడది రాణికి. ఇంకేమున్నది, అసూయ కూడా మొదలైతుంది. అది కాస్త వయసుతోని పెరిగి పెద్దయితది. రమ్య రాణి ఇద్దరూ పక్కనే ఉన్న అడవికెళ్ళి పూలు పండ్లు కోసుకొని బుట్టలల్ల నింపుకొని వచ్చేటోళ్ళు. అవిటిని వాళ్ళ తండ్రి తీసుకొని సంతకెళ్ళి అమ్ముకొని తెచ్చేటోళ్ళు. అదే వాళ్ళ జీవనాధారం కూడా. అక్క అడవిలో కష్టపడి పూలు పండ్లు కోస్తే చెల్లెలు మంచిగా ఒక నీడ పట్టున కూసుని ఆమె అందాన్ని చూసుకుంటా మురిసిపోయి కాలక్షేపం చేసేది. తల్లిదండ్రులు ఇద్దరూ చెల్లెని రోజు తిట్టేటోళ్ళు. అక్క బుట్టనేమో రోజు పండ్లతో నిండేస్తుండే, చెల్లెబుట్టనేమో సగమే ఉంటుండే, ఒక్కొక్కనాడు అసలే ఉండకపో. ఇదంతా అస్సలు రాణికి నచ్చకపో. ఏమైనా మా అమ్మ మా నాన్న నన్ను ఊకే తిడుతున్నాను అని అనుకుంటుండే. ఇక రోజు తిట్లు పడద్దని వాళ్ళ అక్క బుట్టలకెళ్ళి సగం కన్నా ఎక్క పూలని పండ్లని రాణి బుట్టలని వేసుకుంటుండే. కాని వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు ఇవన్నీ అక్క బుట్టలకెళ్ళే తీసుకున్నదని. ఊరంతా కూడా

0: రమ్మని మెచ్చుకోవడం అస్సలు రానికి నచ్చేదే కాదు. ఎట్లనైనా అక్క అడ్డు తొలగించుకోలా, అందరి ప్రేమ నాకే దక్కాల అనుకుంటది రాణి. ఆమె ఒకరోజు ఒక చెడ్డ ఆలోచన చేస్తుంది. నిజానికి ఆ రోజు ఆమె బుట్టలో ఒక పండు కానీ పువ్వు కానీ అస్సలు ఏరది. రోజట్లెక్కనే వాళ్ళిద్దరు కలిసి అడవి కోతారు. ఆ రోజు మాత్రం చెల్లే అస్సలు పండ్లు కానీ పువ్వులు కానీ వాళ్ళక్కని ఆమె బుట్టల వేయనియ్యది. నేను గా నది దగ్గర రంగురంగుల పూలను చూసిన, పండ్లను కూడా చూసిన. ఆగో, నేను గవ్వే దింపుకొని నా బుట్టలు వేసుకుంటా, నువ్వేమెయ్యకు అని అంటది వాళ్ళక్కతోని. ఇక ఇద్దరు కలిసి ఆ నది దగ్గరికి వెళ్తారు. నది మీద వాలి ఉన్న ఒక కొమ్మను చూపించి రాణి, అక్క ఆ కొమ్మకు ఉయ్యాల కట్టి కొంచెంసేపు ఆడుకుందామా అని అంటది. ఇద్దరు కలిసి తీగలతోనూ ఉయ్యాల కడతారు. షెల్లెల్ని ఉయ్యాలలో కూసోబెట్టి కొంచెంసేపు మంచి ఊపుతుంది రమ్య. కొంచెంసేపు అయినాక అక్క కూసుండే నువ్వు, నేను ఊపుతా అని అంటది. బాగా గట్టిగా ఊపుతుంది. అదే నాకు బాగా భయం పడుతున్నది, కింత గట్టి ఊపకు అని రమ్య ఎంత ఒరినా కూడా ఏం కాదే అక్క, భయపడకు అనుకుంటా అస్సలు ఆపదు ఉయ్యాలని. ఊపుతనే ఉంటది. అద్దన్నా కూడా గట్టిగట్టిగా ఊపుతనే ఉంటది. ఇగేమున్నది, ఆ గట్టిగా ఊపుడుకు అక్క ఒక్కసారిగా పట్టు తప్పి ముందరున్న నదిలో పోయి పడిపోతుంది, కొట్టకపోతుంది. పీడ విరగడైంది అని అనుకొని రాణి ఏం తెలినట్టు అక్క బుట్టను తీసుకొని ఇంటికోతుంది. అక్కడ తల్లిదండ్రులు ఇంటికి వంగనే రాణిని చూసుకుంటా, అక్కేదే నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు, అక్కేది నీ ఎంబడి రాలేదా అని అడుగుతాడు. అక్కనా, నాకంటే ముందే ఇంటికి వచ్చింది కదా అని అంటది రాణి. అమ్మ నాన్నకేం అర్థం కాదు, పిల్లనైతే ఇంటికి రాలే, ఇదైతే నాకన్నా ముందే వచ్చింది అంటున్నది అని అనుకుంటా గాయగాయ అవుతారు. ఇక రాణి ఏమెరగనట్టు దబదబా పోయి ఆ శాప మీద ఆమె బుట్టను గుమ్మరుచుకుంటుంటది. కానీ రాణికి తెలియని విషయం ఒకటి ఉంటుంది. ఆ అక్క ఎల్లెళ్ళు ఇద్దరూ బుట్టల్ని నది ఒడ్డున పెట్టినప్పుడు అక్క బుట్టలకు ఒక పెద్ద పాము దూరి కూసుంటది. కానీ ఆ సంగతి రాణికి తెలియదు. ఇక ఆమె బుట్టను గుమ్మరియంగానే అది ఆమెని ఠక్కన కరుస్తుంది. అంతే, ఆమె మొహమంతా పొడలు పొడలుగా వికారంగా మారిపోతుంది. అందంతో గర్వపడిన రాణికి బుద్ధి వస్తుంది. అక్కకు చేసిన ద్రోహానికే దేవుడు నాకు తగిన శిక్షణే వేసిండు అని అనుకుంటా లోపల బాగా బాధపడుతుంది. జరిగిన విషయం తెలిసి ఇక తల్లిదండ్రులకు బాధపడుకుంటా, నేను గిట్ల గిట్ల అక్కని గట్టి ఊపిన, అక్క నదిలో పడి కొట్టుకుపోయింది అనుకుంటా చెప్తుంది. జరిగిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఏడ్చుకుంటా రాణిని కొట్టుకుంటా తిడతారు. మరోపక్క నదిలో కొట్టుకుపోతున్న రమ్యను చూసి పొరుగురు రైతులు కాపాడి మంచిగా వైద్యం చేపించి ఆ రైతు ఇంటికి చేరుస్తారు. అప్పటికే చెల్లె ముఖం అంతా ఎట్లనో అయి ఉంటుంది కదా. వాళ్ళందరూ అటు రమ్య పోయిందన్న బాధ, ఇటు చెల్లెకి ఇట్లయిందన్న బాధతోని అప్పటికే ఇంట్లో అందరూ బాధపడుకుంటూ ఉంటారు. రమ్య ఇంటికి చేరేసరికి అందరూ బాధపడుకుంటూ ఉంటారు. ఇక చెల్లె ముఖము పొడులు పొడులుగా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది, వికారంగా కనబడుతుంది. ఇక వికారంగా ఉన్న చెల్లెని చూసి మస్తు బాధపడుకుంటా, ఏమైంది నీ ముఖమంతా గిట్లయిపోయింది, అయ్యో ఏమైంది అని అనుకుంటూ అడుగుతుంది. చెల్లెలే ఆమెను గట్టిగా ఉయ్యలూపి నదిలో వారేసిందని మాత్రం ఊళ్ళకి చెప్పది. నేనే అనుకోకుండా జారిపడ్డా అని అడిగిన వాళ్ళకల్లా అదే సమాధానం చెప్తుంది రమ్య. కానీ అప్పటికే ఊరోళ్లకు ఇంటోళ్లకు అందరికి అర్థమవుతుంది ఇదంతా చెల్లెల పని అని. అక్క గొప్పతనానికి చెల్లెలు చేతులెత్తి దండం పెడుతుంది. విషయమంతా ఊరోళ్లకు తల్లిదండ్రులకు తెలిసినా సుఖ రమ్య గొప్పతనాన్ని వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఏమనకుండా వాళ్ళు కూడా ఏం తెలనట్టే ఉంటారు.
1: ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పింది ఈ వరలక్ష్మి. ఇప్పుడు విందాం కనిగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ. కథ చెప్తున్నది జీ జ్యోతి.

0: చంద్రయ్య ధర్మయ్య ఇద్దరు మంచి దోస్తులు. ఇద్దరు కూడా దేవుని దర్శించుకుందామని కాలినడకతోటి కాశీ బయలుదేరిండ్రు. కొంచెం దూరం నడిచినాక వాళ్ళిద్దరు కూడా అడవిలోకి ప్రవేశించిండ్రు. కొంచెం సేపటికి వాళ్ళిద్దరికీ ఆకలైంది. దగ్గర్లో ఉన్న షెట్టు కింద కూసోని కుసింత విశ్రాంతి తీసుకున్నాక తినేతందుకని తమ దగ్గరున్నటువంటి ఆహార పొట్లాలను తెరిచిండ్రు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడే ఒళ్ళో దబ్బున కింద పడిపోయిన సప్పుడినిపించింది. అటు దిక్కు చూసిండ్రు ఇద్దరు. ఒళ్ళో బాటసారి అటుగా నడుచుకుంటూ పోతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. ధర్మయ్య తను తింటున్న ముద్దను పళ్ళల్లో వెట్టేసి ఉరుక్కుంటూ పోయి అతన్ని లేపి ముఖం మీద నీళ్లు కొట్టి సేవ చేసిండు. కొంచెం సేపటికి తేరుకున్నాడు బాటసారి. అతని మాటలల్లా అతడు అన్నం తిని మస్తు రోజులైందని అర్థమై మస్తు బాధపడ్డాడు ధర్మయ్య. చంద్రయ్య వద్దని అన్నా వినకుండా ధర్మయ్య తన తిండిని మొత్తం వెట్టేసిండు బాటసారికి తినుమని. ధర్మయ్య ఇచ్చిన తిండిని కొంచెం గుడి ఇడిసబెట్టకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు దండం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయిండు బాటసారి. ఏమాత్రం ముందు చూపు లేకుండా తన తిండిని ధర్మయ్య ఆ బాటసారికి వెట్టేసిండు. ఆ బాటసారిలా ఆహారం తినకుండా ధర్మయ్య ఎక్కడ పడిపోతే తనెక్కడ పెట్టాల్సొస్తదోనని మొత్తం తినేసిండు చంద్రయ్య. ఏదో మొహమాటం కొద్దీ తినమని కొంచెం ధర్మయ్యకిచ్చినా వద్దని ఆకలితోటే ప్రయాణం షురూ చేసిండు ధర్మయ్య. తిండి తిన్న తనకంటే ఏం తినని ధర్మయ్యే ఎసుంటి అలసట లేకుండా నడుసుడు చూసి ఆశ్చర్యపోయిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి దారిలా ఒంటిమీద నూలు పోగైన బట్టలు లేకుండా రోడ్డు పక్కన సలికి అణికిపోతున్న ముసలాయన కనిపించిండు మళ్ళా వీళ్ళిద్దరికి. అతని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తనతో తెచ్చుకున్న కంబలిని ఆ ముసలాయనకి కప్పేసిండు. మనం మస్తు దూరం ప్రయాణం చేయాలా, నువ్వు ఇబ్బంది పడతావు అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య. కడుపుల తిండి లేదు, ఒంటిమీద కంబల్లేదు, అయినా ఎంతో ఉత్సాహంగా నడుచుకుంటా పోతున్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూసిండు చంద్రయ్య. ఇంకొంచెం దూరం పోయేసరికి పగటి ఎండలా నడవలేక నడుస్తున్న ఒక ముసలావిడ కనబడ్డది. ఆమెను చూసి జాలేసి తన గొడుగుని ఆ ముసలామెకిచ్చేసిండు ధర్మయ్య. అట్లాగే చెప్పులు, చేతిలోని కట్టె గిట్లా ఒక్కొక్కటి ఇచ్చేసుకుంటా మరింత ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నాడు ధర్మయ్య. ఇక ఉండబట్టలేక అడిగేసిండు చంద్రయ్య, ధర్మయ్య కడుపుల తిండి లేదు, ఒంటిమీద కంబల్లేదు, తలమీద గొడుగు లేదు, కాళ్ళకి చెప్పులు, చేతిలోని కర్ర ఏం లేవు నీ దగ్గర, అయినా నీ నడకలగాని నడతలోగాని ఏం మార్పు లేదు. ఇవన్నీ ఉన్న నాకంటే నువ్వే మస్తు ఆనందంగా హాయిగా అనిపిస్తున్నావు, నాకు ఆశ్చర్యంగా ఉన్నది, కారణమేందో తెలుసుకోవచ్చా అని అన్నాడు చంద్రయ్య. అట్లా ఇచ్చేయడమే అని అన్నాడు ఏమాత్రం తొనకకుండా ధర్మయ్య. ఏమాత్రం అర్థం కానట్టు చూసిండు చంద్రయ్య ధర్మయ్య దిక్కు. నా దృష్టిలో ఎదుటోడి ఇబ్బంది పట్టించుకోవటం కంటే ముఖ్యమైంది ఆనందమైంది ఏదీ లేదు చంద్రయ్య. ఉన్నోళ్ళు లేనోళ్లకియ్యడమే ధర్మం, ధర్మంలో ఆనందమున్నది చంద్రయ్య. గా ఆనందం ఎక్కడా లేని శక్తినిస్తది మనకు, ఆ శక్తే మనల్ని నడిపిస్తది. పళ్ళిచ్చే చెట్టు ఎన్ని గాలానలచ్చినా కూడా అదరక బెదరక పచ్చగా కలకలలాడుతున్నదంటే ఉటి మనం పోసే చెంబుడు నీళ్లే కాదు చంద్రయ్య. ప్రతిరోజు పండ్లు ఇయ్యడం ద్వారా అది చేసేటి మేలు, ఇచ్చే సంతోషమే దానికి ఆ పచ్చదనమిస్తది. ఒక్క చెట్లే కాదు, చెరువులు, చేన్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ మన నుంచి ఏం కోరకుండానే అన్నీ మనకిస్తూ అవి సంతోషాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఇవ్వటంలో ఉన్న శక్తేందో? అర్థమైందన్నట్టుగా తలూపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోనే నమస్కారం పెట్టుకుంటా అతన్ని అనుసరించిండు చంద్రయ్య.
1: కన్నగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ విన్నారు. కథ చెప్పింది జి జ్యోతి. రేపు జమటో 5:30 ప్రసారమయ్యే కథిందాం కార్యక్రమంలో ఎగరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పాముకు బుద్ధి చెప్పిన వృషభరాజు కథ, మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి దోస్తులు ఈ కథల్ని వినొచ్చు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. ఇప్పుడు అమ్మపాలు అమృతం ప్రత్యేక కార్యక్రమం విందాం. కూర్పు కేలెనిన్.
2: తల్లి కావటం ఒక అపూర్వమైన అనుభవం. ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకం చేసుకోవడానికి బిడ్డ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్య అంశాల పట్ల శ్రద్ధ వహిస్తే చాలు. అందుకే వైద్య ఆరోగ్య శాఖ ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి గ్రామంలో అనేక సేవలను అందిస్తున్నారు.

0: కానుపు అయిన వెంటనే వచ్చేవి మురుపాలు. ఈ మురుపాలు బిడ్డకు సంజీవని వంటివి. ఇవి అమృతంతో సమానం. రోగాలను ఎదుర్కొనే శక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అంతటి ప్రాధాన్యమున్న తల్లిపాల విశిష్టత గురించి చెప్తున్నారు జైనత్ మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య స్రవంతి.
1: ఈరోజు మనము తల్లిపాల ప్రాముఖ్యత గురించి విషయాలు తెలుసుకుందాము. అయితే ఈ తల్లిపాల ప్రాముఖ్యత మొట్టమొదలుగా మురుపాల నుంచి మొదలు పెడదాం. సృష్టిలో కల్తీ కాని పదార్థాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఒక్క అమ్మపాలు మాత్రమే. అమ్మపాలు అమృతంతో సమానం. బిడ్డ యొక్క ఆకలిని తీర్చడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు బిడ్డకు కలుగుతాయి. ఈ మురుపాలు అనేటివి ఏమిటంటే, కాన్పు అయినాక మొదటి 3 రోజులు తల్లి రొమ్ము నుంచి వెలువడే పాలని మురుపాలు అని మనం అంటాం. అవి కొంచెం చిక్కగా ఉంటాయి. అవి పట్టడం వలన బిడ్డకు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారి నుండి కాపాడుతుంది. అవి పట్టినన్ని రోజులే కాదు, బిడ్డకి జీవితకాలం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందుతుంది. మురుపాలు అనేక రకాల వ్యాధులు మరియు అలర్జీలు రాకుండా జీవితకాలం బిడ్డను కాపాడుతుంది. మురుపాలలో బిడ్డకు కావలసిన మాంసకృత్తులు, విటమిన్ ఏ మరియు అవసరమైన పోషకాలు లభిస్తాయి. అదనంగా అంతేకాకుండా శిశువు యొక్క పేగులను శుభ్రం చేసి బిడ్డ తొలి మల విసర్జనకు కూడా తోడ్పడుతుంది. ఇది అమృతం లాంటి మురుపాలని అరగంటలోపు మీ బిడ్డకు పట్టించడం మరవకండి. పుట్టగానే చక్కెర నీళ్లు, తేనె అలాంటివి తాగించరాదు, తల్లిపాలు మాత్రమే తాగించాలి. అలా మొదటి 6 నెలలు తేనె, చక్కెర నీళ్లు అలాంటివి ఏమీ లేకుండా కేవలం తల్లిపాలు మాత్రమే తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు బిడ్డకు లభిస్తాయి. కంగారు పద్ధతిని పాటించడం వలన బిడ్డకు కావలసిన వెచ్చదనాన్ని తల్లి వద్ద పొందుతుంది. బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. పుట్టిన బిడ్డకు 6 నెలలు నిండే వరకు అవసరమైన పోషక పదార్థాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. కాబట్టి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే. బిడ్డకు అవసరమైన మాంసకృత్తులు, కొవ్వులు, ఐరన్, విటమిన్లు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇతర పదార్థాలు అనగా తేనె, పంచదార, పోతపాలు, బెల్లం నీరు మొదలగునవి ఇవ్వవలసిన అవసరం ఉండదు. తల్లిపాలలో బిడ్డకు కావలసిన నీరు ఉంటుంది. అందువల్ల తల్లిపాలు తాగే బిడ్డకు నీరు పట్టనక్కర్లేదు. వేసవి కాలంలో కూడా నీరు ఇవ్వకూడదు. తల్లిపాలు తాగే పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా అలర్జీలు మరియు వ్యాధులు బారి నుండి రక్షించబడతారు. ఈ పిల్లల్లో శారీరక మరియు మానసిక వికాసం పోతపాలు తాగే పిల్లల కన్నా ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు అవసరమైనంత రోజుకు 8 నుండి 10 సార్లు ఇవ్వాలి. తల్లికి లేదా శిశువుకు జ్వరం వచ్చినప్పుడు కూడా తల్లిపాలు పట్టించవచ్చు. బిడ్డకు టీకాలు ఇప్పించినప్పుడు కూడా తల్లిపాలు ఇవ్వవచ్చును. అయితే తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమనగా, తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. తల్లిపాలకు అదనంగా ఏ ఇతర పదార్థాలు కలపాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా రుచికరమైనవి. అమ్మపాలు బిడ్డకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి, ఖరీదు అవసరం లేదు. తల్లిపాలు వల్ల తల్లి బిడ్డల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది. తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రసవానంతరం రక్తస్రావం నియంత్రించవచ్చు. తల్లి పాపకు పాలు ఇవ్వడం ద్వారా ప్రసవ సందర్భంలో వ్యాకోచించిన గర్భసంచి తిరిగి యథాపూర్వ స్థానానికి చేరుకుంటకు సహకరిస్తుంది. ఇవి అదనపు ప్రయోజనాలు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికి రొమ్ములలో ఎలాంటి గడ్డలు ఏర్పడకుండా ఉంటాయి. బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్లు మరియు అండం విడుదలను నిరోధిస్తుంది. కాబట్టి అండాశయం మరియు గర్భసంచి క్యాన్సర్లు రాకుండా ఉంటుంది. ఇలా పాలు ఇవ్వడం వలన అండం విడుదల కాకుండా చేసి తద్వారా గర్భం రాకుండా చేస్తుంది. అంటే బిడ్డకి ఎడం ఉండడానికి కూడా ఈ తల్లిపాలు అనేటివి తోడ్పడతాయి. తల్లిపాలు అధిక మోతాదులో రావాలంటే తల్లి పుట్టిన వెంటనే మరియు తరచుగా పాలు ఇవ్వడం వలన తగినంత మోతాదులో పాలు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. తల్లి తగినంత విశ్రాంతి, నిద్ర మరియు పౌష్టికాహారం తీసుకోవడం వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా పౌష్టికాహారంలో ఆకుకూరలు అనగా పాలకూర, తోటకూర, కూరగాయల్లో చిక్కుడుకాయ, పప్పు ధాన్యాలు లాంటివి, బాదాం ఇలాంటివి తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
0: అమ్మ ప్రేమ అమృతం, అమ్మపాలు కూడా అమృతమే. పరిశుభ్రమైన, బలవర్ధకమైన ఔషధ గుణాలున్న తల్లిపాలకు మరేదీ సాటిరాదు. అందుకే తల్లిపాలు నోచుకున్న పిల్లలు అదృష్టవంతులు అంటారు.

0: తల్లిపాలు బిడ్డకి అత్యంత సహజమైన, సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం. అంతటి విశిష్టతను కలిగి ఉన్నాయి తల్లిపాలు. అందుకే ప్రపంచ దేశాలు ఈ తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి అవగాహనను పెంపొందించేందుకు ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఆరు నెలల దాకా తల్లిపాలే బిడ్డకు క్షేమం. అందుకే ఆరు నెలలు పూర్తయ్యే వరకు బిడ్డకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహార పదార్థాలు ఇవ్వద్దు. మరి బిడ్డకు తల్లిపాలను ఎలా పట్టాలి అనే దాని గురించి వివరిస్తున్నారు గతంలో ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి వెళ్లిన మీరా బెనర్జీ.
1: బిడ్డకి ఎప్పుడు మీరు తాగిస్తున్నారు పాలు అంటే దానికి సరైన భంగిమము, రైట్ అలైన్మెంట్ అండ్ రైట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బిడ్డ ఉట్టి నిప్పుల మీద నోరు పెట్టవద్దు. బిడ్డ నిప్పుల్ చుట్టుపక్కల నల్లగా ఉంటుంది, వి కాల్ ఇట్ ఏరియోలా. ఆ ఏరియోలా భాగంలో నోరు పెట్టి ఆ బిడ్డ సరిగా క్విజ్ చేసి చేస్తే పాలు చీక్తే అది పాలు స్ప్రింకిల్ లాగా వస్తుంది. పాలు ఉట్టి ఒక్క రంధ్రం నుంచి రాదు, దాదాపు 8 to 12 రంధ్రాల నుంచి పాలు వస్తున్నాయి స్ప్రింక్లింగ్ గా. ఆ స్ప్రింకిల్ లాగా పాలు వస్తే అప్పుడు ఫుల్ పాలు
2: వచ్చి
1: జస్ట్ లైక్ షవర్.
2: సరే,
1: సో ఆ విధంగా వస్తేనే అది కరెక్ట్ పొజిషన్ తాగనే కోసం. ఇంకోటి పనుకొని బిడ్డకి పాలు ఇవ్వద్దు. ఎప్పుడన్నా తల్లి నైట్ లో కూడా కూర్చొని బిడ్డకి పాలు ఇవ్వాలి. ఎందుకంటే నైట్ టైంలో ప్రోలాక్టివ్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ ప్రోలాక్టివ్ యాక్టివ్ గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ పాలు వచ్చి పిల్లలు సఫోకేషన్ తోటి చనిపోతారు. తల్లి కూడా నిద్ర మొప్పుల్లో ఉంటుంది. దానికోసం నైట్ పూటలో కూడా ఆమె కూర్చోబెట్టి తన బిడ్డకి పాలు ఇవ్వాలి. రోజుకి తన బిడ్డకి కనీసం 10 to 12 టైమ్స్ బిడ్డకి పాలు పట్టించాలి.
0: తెలిసింది కదా తల్లిపాల ప్రాధాన్యత గురించి. అందుకే శిశువు పుట్టినప్పటి నుంచి తల్లి తన పాలను 6 నెలల వరకు శిశువులకు ఇవ్వాలి. ఇది చేయడం వల్ల కలిగే లాభాలు అనంతమైనవి. తల్లి బిడ్డల సంబంధం బాగుపడుతుంది, తల్లి ఆరోగ్యం బాగా ఉంటుంది, శిశువు అనేక రకాలుగా అంటే మానసికంగా శారీరకంగా బాగా ఎదుగుతాడు, అన్ని రకాలుగా మంచికే దారితీసే ఈ పనిని చాలా శ్రద్ధగా తల్లులు చేయాలి. అందుకు అందరూ సహకరించాలి.

0: ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు మొదటి భాగం. తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం వినొచ్చు. ఇయాల రాత్రి ఏడుంబావుకి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇయాల అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇయ్యాల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగంలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. గీతం కి బహార్ కార్యక్రమంలో ఇయ్యాల రాత్రి 9:45 అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇంకా రాత్రి 8:00 ఉషారులో జోరైన సినిమా పాటలుంటే రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటల్ని వినిపిస్తా. రేపొద్దిగల 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అంబటాల సంగతులు కార్యక్రమంలో పొద్దిగల ఏడుంబావుకి ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగ మధుబాబు సంభాషణలు 14వ భాగంలో వొకాబులరీ గురించి 2వ సంభాషణ వినొచ్చు. ఇంకా తెలంగాణ పల్లెటూరు జీవితాలను పట్టిచ్చే యశోదమ్మ కథలు, పాకాల యశోదారెడ్డి రచనల్లోని భాషా శైలి వైవిధ్యం, డాక్టర్ యశోదారెడ్డిపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన కరీంనగర్కు చెందిన డాక్టర్ అడవాల సుజాత ప్రసంగం వినొచ్చు. ఇంకా కర్మయోగం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ఉంటుంది. కతిందాం కార్యక్రమంలో రేపొద్దు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పాముకు బుద్ధి చెప్పిన వృషభరాజు కథ, మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి దోస్తులు కథ వినొచ్చు. రేపొద్దు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరాదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ మొదటి భాగం ప్రసారమవుతుంది. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 వానాకాలం పంటల్లో తొలిదశలో ఆశించే పురుగుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో ట్రాక్టర్ ఉపయోగాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిగూడ గ్రామానికి చెందిన లావుడియా సురేందర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 షామే గజల్లో అనూప్ జలటో పాడిన గజల్లు మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయల్ల రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. చేనేత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రులు పేర్కొన్నారు. నేతన్న పొదుపు, నేతన్నకు భద్రత, నేతన్న భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేత రుణమాఫీకి 49.27 కోట్ల విడుదల చేశామని తుమ్మల చెప్పారు. చేనేత రంగానికి సుమారు 1300 కోట్ల వెచ్చించామని సీతక్క వెల్లడించారు. ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను పాలనలో విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. పౌరుల డేటా భద్రత కోసం త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేపడతామన్నారు. టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టుతో ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లెస్ పాలనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో మహావరుణ యాగం నిర్వహించనున్నట్లు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రత్విక్కులు 11 హోమకుండాలతో యోగం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, జలాశయాలు చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే 2047 లక్ష్యాలు సాధించవచ్చునని మంత్రి చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చిన్న రోడ్డు కాంట్రాక్టర్లపై మైనింగ్ శాఖ అధికారులు 10 రెట్ల పెనల్టీలు విధించడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. 5 కోట్ల రూపాయల పనికి 54 కోట్ల రూపాయల పెనల్టీ విధించడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ నరికట్టడంతో పాటు చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్టడీ టూర్లో భాగంగా ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ తెలంగాణ శాసనమండలి శాసనసభను సందర్శించింది. కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథ్ జోషి నేతృత్వంలోని సభ్యులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రెండు రాష్ట్రాల శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చించారు. వన సంరక్షణ, జలసిరి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురు, మామిడి మండలాల్లో మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు ఆయిల్ పంప్ సాగు చేయాలని ఆయన చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంకోల్ సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దీపూర్ సుల్తాన్పూర్ నేరడిగుంట పిహెచ్సిల నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిర్గతంగా లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలు నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలైన నేతన్న భీమా, నేతన్నకు చేయూత పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలుగం సాంబయ్య చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సాంబయ్య ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 15% కాటన్ యార్న్ మీద సబ్సిడీ కూడా అందజేస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా సంస్కృతిని కాపాడడానికి సబ్సిడీతో కూడినటువంటి అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: నాగార్జున సాగర్ లోని విజయ విహార్ వద్ద ఈ నెల 15వ తేదీన వరుణ యాగం నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఏర్పాట్లను సమీక్షించారు. యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, బ్యారికేడ్లు, పగోడాల ఏర్పాట్లు, పర్వచనశాల, టెంట్లు, ఎల్ఈడీలతో పాటు రత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యం వంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పారు. ఈ రోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చేనేత కార్మికుల సంక్షేమం అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలనగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడతారు. రోడ్లు, నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కుల వద్ద పేరుకుపోయిన పాత చెత్త, నిర్మాణ వ్యర్థాలు మొదలైన వాటిని తొలగిస్తారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించే హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పోను ఐటీ మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమన్వయం చేసుకుని సమీకృత వ్యవసాయ విధానం చేపడితే రైతులకు ఏడాది పొడవున ఆదాయం లభిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో రైతు సంపత్ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. విశేషాలు మరొకసారి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 15వ తేదీన నాగార్జున సాగర్ లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఎలా భీంపూర్ మండలం గుబడిపల్లి గ్రామానికి చెందిన

ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు మొదటి భాగం. తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం.

0: ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఇది మన యాస. మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. భిన్న జాతుల సమాహారమైన మన భారతదేశంలో ఆదివాసీ గిరిజనులు తమదైన ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. వారు జరుపుకునే పండుగలు గాని వివాహ వేడుకలు గాని అన్నీ ప్రత్యేకమైనవే. ఇలా ఆదివాసీ గిరిజనుల కథాగానాలను ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో గిరిపదం కార్యక్రమంలో ప్రతిరోజు పొద్దున 6:20 వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి ఈ అల్టి గిరిపదంలో ముందుగా విందాం భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు మొదటి భాగం. డేమ్సా పాటలంటే గిరిజనులు జరుపుకునే పండుగలు, వివాహాలు మరియు ఇతర సామాజిక వేడుకల్లో వలయాకారంగా చేతులు పట్టుకుని చేసే లయబద్దమైన నృత్యాలతో కూడి ఉంటాయి.

0: ఇప్పటి వరకు భీంపూర్ మండలం గుబడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు మొదటి భాగం విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
0: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం.

తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అత్తరం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో 6:30 గంటల 20 నిమిషాలకు ప్రసారం అవుతుంది.

రేపు జమట 6 గంటల 20 నిమిషాలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా దిమ్మా గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ మొదటి భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగంలోని ఖాళీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర

ప్రాజెక్టు కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.schooledu.telangana. ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో 2వ విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు, వెబాప్షన్లు 15 వరకు స్వీకరిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు.

మరొక సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిజైన్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 14 ఆగస్టు. ఇందులో ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ పోస్టులున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. 2026 ఆగస్టు 14వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ ద్వారా 5 సెప్టెంబర్ 6వ తేదీలో పరీక్ష జరగనుంది.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అవకాశం కల్పించింది. 2026 సంవత్సరానికి గాను స్ప్రింగ్ ఇంటెక్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

0: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్లో జరిగే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఈపాటికే మొదలైంది. ఆగస్టు 17వ తేదీ వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: చదువుతున్నది త్వరగా హుషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షిత రామరాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం MFN హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటరీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడొకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
2: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
1: భారతీయ నౌకలు, నావికుల భద్రత రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణలో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అంతరాయాల మధ్య కూడా పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని

0: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన మూడేళ్లలో ఐఆర్సీటీసీ కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ జీఎంబీ సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ను మార్చేందుకు జెమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ సీఈఓ మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ ఐఐటి నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జెమ్లో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, ఆస్మిత చలిహాస్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగా జోడీ మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిందా.

ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. యోసం చేసే ప్రతి రైతన్నకు ఆయా కాలానికి అనుగుణంగా పండించే ప్రతి పంటలో అధిక దిగుబడికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో, ఏ పంటకు ఎలాంటి మందులు వాడాలనో, ఇలా అన్ని రకాలుగా రైతన్నలకు ఉపయోగపడే విధంగా ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట రూపంలో అందించే కార్యక్రమమే ఇల్లు యోసం. అయితే ప్రతి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతన్నలు వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యక్షంగా ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇలా అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్

0: వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, మరి ఈ అంశం గురించి సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యుండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిందా. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రైతు సోదరులు ఇలా ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంది. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమారు సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం
0: సార్. ముందుగా చెప్పండి, అసలు ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏంటి?
1: అంటే గత మనం ఒక ఆదిలాబాద్ జిల్లాలో 4-5 సంవత్సరాలు చూసినట్లయితే, సాంప్రదాయ పద్ధతిలో మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి చాలా సంవత్సరాలను సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దూరంగా పెట్టి, అంటే దాదాపు 4 ఫీట్లు 2 ఫీట్లు, వరుసకు మధ్య 4 ఫీట్లు, మొక్క మధ్య 2 ఫీట్లు, లేదా 4 ఫీట్లు ఇప్పుడు పాపులేషన్ పద్ధతిలో 1 ఫీట్ పెట్టుకోవడం, లేకపోతే 3 ఫీట్లు వరుస మొక్క మధ్య 2 ఫీట్లు, ఆ విధంగా పెట్టుకొని మనకు సాగు చేస్తుంటారు. సో సాధారణ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఏంటంటే, మనకు మొక్కల సంఖ్య ఒక ఎకరంలో మనం చేసే విధానం బట్టి దాదాపు ఒక మ్యాక్సిమం 7,000 నుండి ఒక మ్యాక్సిమం 11,000 మొక్కలు, అంటే దాదాపు
0: 1.5 మాసమే
1: మనకు రావడానికి.
0: హలో
2: సార్. మేడం నమస్తే.
0: నమస్తే సార్, చెప్పండి మీ పేరు.
2: నా పేరు ప్రకాష్, జైనత్ మండల్, జైనత్ విలేజ్ మేడం.
0: ప్రకాష్ గారు జైనత్ నుంచి, చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు?
2: నేను సార్ తోటి
0: మాట్లాడండి.
1: హలో హలో
2: హలో
1: చెప్పండి. చెప్పండి
2: సార్. ఏం లేదు సార్, వర్షంకు మొత్తము కింది ఆకులంతా కమిలిపోయినాయి పత్తి.
1: ఓకే. అంటే వర్షం నీళ్ళ అన్ని అమ్మునిగా
2: కింది ఆకులన్నీ ఎర్రబడ్డాయి సార్.
1: ఆకులు ఎర్రబడ్డాయి, అదే కొద్దిగా పదన తోట.
2: హలో సార్.
1: వినబడుతుంది. పదన తోట, పదన ఎక్కువ ఉన్నదా భూమిలో?
2: పదన ఎక్కువ ఏం లేదు సార్.
1: కొద్దిగా జోకులాగా ఉన్నా కూడా మనకు పదన అట్లా ఉంటా కూడా మనకు ఆకులు ఎర్రబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎర్రబడడం అంటే కొద్దిగా గులాబీ రంగు కలర్ లోకి అట్లా వస్తూ ఉంటాయి, అంటే కొద్దిగా పదన ఉంటే ఆ విధంగా ఉంటాయి. ఒకవేళ మీకు ఆకులు ఎర్రబడ్డా కూడా మీరు కొద్దిగా ఆ యూరియా వేసుకున్నా, పైకి వెళ్ళి మీరు యూరియా స్ప్రే చేసుకున్నా కూడా మళ్ళీ ఆకులు పసుపచ్చ రంగులోకి వస్తాయి, ఏం ప్రాబ్లం ఉండదు. కింద యూరియా పొటాషి. హలో
2: సార్, ఒక్క సార్ మొన్న 3rd స్టేజ్ పోసిన సార్, బట్టి యూరియానే పోసిన సార్, ఇంకా పదకు దాకులే సార్. మళ్ళా పచ్చ దోమ తెల్ల దోమ రెడీ అయింది సార్. ఉన్నది ఇంకా
1: యూరియా ఎక్కువ వస్తే కూడా పచ్చదోమ. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆకాశం ఇట్లా మేఘావృతంగా ఉంటుంది, మబ్బులు పట్టి ఉంటున్నాయి కదా, కొద్దిగా పచ్చదోమ మనకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వర్షం కొద్దిగా పడ్డా మబ్బుల్లాగా ఉన్నా కూడా కొద్దిగా పచ్చదోమ వృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా మనం యూరియా ఎక్కువ వేసినప్పుడు కూడా కొద్దిగా ఆకు మనకు కొద్దిగా ఈ పచ్చదోమ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అంటే దోమ ఎక్కువ. యూరియా పోసారు ఇప్పుడు? ఓకే ఓకే. అదే మీరు పెరుగుదల లేదు, కింద ఆకులు ఎర్రగా పడి ఉన్నాయన్నారు, ఎర్రగా అయిపోయి అన్నారు కాబట్టి యూరియా పోస్తే కొద్దిగా ఆకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు అట్లా ఇంకా రాకపోతే పైకి వెళ్ళి కూడా ఒకసారి యూరియా స్ప్రే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యూరియా స్ప్రే చేసుకోవచ్చు, లేదా మీకు ఆకులు అంటే ఒకవేళ మరీ ఎర్రగా కనబడుతున్నాయి అంటే, కింది ఆకులు ఎర్రగా కనబడుతున్నాయి అంటే కూడా ఈ మెగ్నీషియం దొరుకుతుంది, మెగ్నీషియం సల్ఫేట్ అని, అది తీసుకొని 2 కిలోలు మనం 1 ఎకరానికి సరిపోతుంది. ఒక డమ్మర్ నీళ్ళలో మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఆకులు ఎర్రగా ఉన్నాయి కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఇప్పుడు రోగాలతో సంబంధం లేకుండా ఆకులు మామూలుగా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల భూమిలో పదనం ఉండడం వల్ల లేకపోతే దానివల్ల ఎర్రగా అయినట్టయితే మనం ఈ మెగ్నీషియం అనే మందును స్ప్రే చేసుకున్నట్టయితే ఆకులు మళ్ళీ చేంజ్ కావడానికి అవకాశం ఏం ప్రాబ్లం ఉండదు అట్లా.

0: మెగ్నీషియం సల్ఫేట్ అని దొరుకుతుంది మనకు, అది ఒక 2 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది మనకు. ఒక 200 లీటర్ డమ్ము నీళ్ళు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదంటే ఇంకా ఆకులు, ఇప్పుడు మీరు ఆల్రెడీ యూరియా కింద వేసినా అంటున్నారు, ఇంకా ఒకవేళ మీకు పెరుగుదల బాగా లేదనిపిస్తే పై పాటుగా పైన కూడా మీరు యూరియా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే నానో యూరియా అని కూడా మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకున్నట్టయితే మళ్ళీ ఆకులు ఆకుపచ్చ రంగులోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: సరే సార్,
0: ఓకే. సో ఇక్కడ అధిక సాంద్రతలో పత్తి మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, సాంప్రదాయ పద్ధతిలో మనకు 1 నుండి 2 ప్యాకెట్ల విత్తనం మాత్రమే రైతులు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనము ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి తీసుకుని, అంటే రెండో పంటగా మనం, అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నవంబర్ మాసంలో రావడం, ఇవన్నీ కూడా కొన్ని సమస్యల వల్ల పంటను పొడిగించకుండా తక్కువ ఏరియాలో ఎక్కువ మొక్కల్ని పెంచుకొని మనం దిగుబడిని తీసుకొని, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా మినిమం 10 నుండి 12 క్వింటాలు తీసుకునే విధంగా చేసే విధంగా మనము నేల యొక్క స్వభావాన్ని బట్టి దాదాపు ఒక మధ్యస్థంగా ఉన్నటువంటి నల్లరేగడి భూముల్లో అయితే 4 ప్యాకెట్ల విత్తనాల వరకు, లేదా ఇంకా కొద్ది తేలికపాటి భూములు అయితే 6 ప్యాకెట్ల విత్తనం వరకు పెట్టి, అంటే మొక్కల సంఖ్యను ఒక ఎకరం పొలంలో దాదాపు 14,000 నుండి 30,000 వరకు మొక్కలను పెంచి సాగు చేసే విధానం.
2: తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు,
0: తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు. అంటే సాంప్రదాయ పద్ధతులు మనం సాగు చేసినప్పుడు ఏంటంటే, ఒక్కోసారి దూరదూరంగా పెట్టినప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, లేదా వివిధ రకాల చీడపీడలు ఆశించినప్పుడు ఏమవుతుందంటే, మన దిగుబడి అంటే మొక్కల సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా
2: దిగుబడి
0: తగ్గడానికి. అలా కాకుండా మొక్కలు మనం మ్యాక్సిమం ఉంచగలిగినట్టయితే, చెట్టుకు మనకు దాదాపు ఒక చెట్టుకు 10 కాయలు వచ్చినా కూడా సరాసరిగా మనం ఒక 10 క్వింటాల దిగుబడి తీసుకునే విధానాన్ని రావడాని కోసమని మనం ఈ అధిక సాంద్రత పద్ధతిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది.
2: అయితే మరి ప్రస్తుతము పై అంటే ఈ దశలో పత్తి అంటే ఏ దశలో ఉందని చెప్పొచ్చు?
0: అంటే ప్రస్తుతం అందరూ కూడా జూన్ 1వ వారం 2వ వారం అంటే మన వర్షాలు స్టార్ట్ అవడం కొద్దీ, ఈ సంవత్సరం మనందరూ తెలుసు 2వ వారం తర్వాత 3వ వారం ఆ సమయంలో మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దాదాపు 45 నుండి 50 రోజుల దశలో, అంటే ఇంకా మొక్క ఎత్తు కూడా చూసినట్టయితే దాదాపు ఒక 40 నుండి 50 సెంటీమీటర్ల హైట్ వరకు, 1.5 ఫీట్ నుండి పై వరకు, అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి మనకు ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏంటంటే మొక్క పెరుగుదల కూడా కొద్దిగా తక్కువగా
2: ఉంటుంది.
0: ఒకవేళ మంచి వర్షాలు బాగా పడ్డప్పుడు, నేలలో మంచి సారాంతత ఉన్నప్పుడు మొక్క కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అధిక సాంద్రతలో పద్ధతిలో మనం పత్తిని సాగు చేసినప్పుడు ఏమైతుంటే, దగ్గర దగ్గర పెడుతూ ఉంటాం కాబట్టి మంచి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి వర్షం పడి భూమిలో సారవంతత ఉన్నట్టయితే మొక్క పైకి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గుబురుగా దగ్గర దగ్గర వేస్తూ ఉంటాం కాబట్టి మొక్క నిటారుగా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా పెరిగినప్పుడు ఏంటంటే, కొద్దిగా మనకు సరి అయిన యాజమాన్య పద్ధతులు మనం తీసుకోకుండా, అంటే ముఖ్యంగా ఎక్కువగా ఎరువులు వేయడం వల్ల కావచ్చు, లేకపోతే సరి అయిన పంట పెరుగుదల నియంత్రకాలను వాడకపోవడం వల్ల కావచ్చు, మొక్క ఏపుగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎప్పుడైతే మొక్క ఏపుగా పెరుగుతుందో మనకి ఏమవుతుందంటే, కనుపల మధ్య దూరం పెరిగిపోతుంది, తర్వాత పూత కాత అనేది కూడా, అంటే పూత పట్టడం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పట్టినా కూడా పూత ఎక్కువగా రాలడానికి, గూడ రాలిపోవడానికి కానీ పూత రాలిపోవడానికి కానీ స్కోప్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో అటువంటిని ఏ విధంగా మనం ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు, మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అది ఆ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రము మనకు సాంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నష్టం కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
2: సార్ ఫోన్ కాల్ తీసుకుందాం. హలో,
0: హలో చెప్పండి.
2: నమస్కారం, మీ పేరు? రవీందర్ గారు, ఎక్కడి నుంచి?
0: హలో
3: సార్, నమస్కారం.
0: చెప్పండి రవీందర్ గారు. వినబడట్లేదు, మీరు కట్ అవుతుంది. హలో,
3: కట్టల మీద
0: కట్టల మీద వేశారా? ఓకే. అర్థం కాలేదు.
2: నీళ్ళు?
3: హలో,
0: చెప్పండి. నీళ్ళు
3: మొత్తం పచ్చగా అయిపోయింది,
0: పత్తి పచ్చగా అయిపోయింది అంటున్నారు. నీళ్ళు ఎక్కువ ఉండే

0: ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక 10 నుండి ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉంది కాబట్టి ఒక 10 గ్రాములు లీటర్ నీటికి అట్లా కలుపుకొని, అంటే దాదాపు 2 కిలోలు ఒక డ్రమ్ము వాటికి మొత్తం ఒక ఎకరానికి సరిపడే విధంగా అట్లా చేసుకున్న ఆకులు కొద్దిగా మళ్ళీ ఆకుపచ్చ రంగులకు వస్తాయి. లేదు అంటే వెంటనే రావాలంటే నానో యూరియా లాంటిది కూడా స్ప్రే చేసుకున్నట్టయితే కూడా ఆకులు ఆకుపచ్చ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు మొక్క పెరుగుదల. అట్లా
1: హలో
0: చెప్పండి.
1: దోమ కూడా ఉంది.
0: ఇప్పుడు పచ్చదోమ అనేది అంతటా ఈ సమయంలో ఉంది, ఎందుకంటే ఆకాశం కొద్దిగా మబ్బులు పట్టి ఉంటుంది కాబట్టి చిరుజల్లు మబ్బులు ఉన్నప్పుడు దోమ ఉంటుంది. ఈ దోమకు మీకైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైనా కూడా కాన్ఫిడార్ లేకపోతే లేకపోతే అక్టారామంద ఇటువంటి ఏదైనా కూడా మీరు ఏది ఉంటే అందుబాటులో ఉంటే ఎస్పేట్ లాంటివి ఏదైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇటువంటి మందులు ఏదైనా కూడా మీరు పిచికారి చేసుకోవచ్చు, తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే ఆకులు పసుపచ్చ రంగులో ఉన్నాయి కాబట్టి వెంటనే కొద్దిగా పైపాటుగా స్ప్రేలు చేసుకొని కింద ఒకసారి యూరియా పొటాష్ చేసుకున్నట్టయితే మళ్ళీ కొద్దిగా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే అదే పోసారు, అదే నీళ్లు ఎక్కువ రోజులు ఆగి ఉన్నాయి కాబట్టి మీకు కింది నుండి మీరు పోసినటువంటి ఎరువు మొక్క వేర్ల ద్వారా తీసుకోలేదు కాబట్టి ఆకులు పసుపచ్చ రంగులకు మారిపోయినాయి. అవి మళ్ళీ కలర్లోకి రావాలంటే కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ యాజమాన్య చర్యలు చేపట్టాలి. అట్లా
2: ధన్యవాదాలు.
3: पुतला बोल रहा है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हैं? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहां,
4: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఎల్లా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ వివరంగా చెప్తున్నారు. మరి రైతు సోదరులు ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి అడగవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. సో చెప్పండి మరి, ఇప్పటివరకైతే ఈ పత్తి పంట ప్రస్తుతం ఏ దశలో ఉందని ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పిండు కదా, ఇంకా దీనిలో ప్రత్యేకంగా ఏదన్నా ఇప్పుడు మొక్క పెరుగుదల అని చెప్పిండు కదా, మరి మొక్క పెరుగుదల ఎక్కువగా పెరగకుండా ఏ విధంగా నియంత్రించాలి?
0: ఇప్పుడు అంటే ఒకటి ప్రస్తుతము అంటే ఇంకా 40-50 సెంటీమీటర్ల స్టేజ్లో ఉన్నది, కొన్ని చోట్ల తక్కువ కూడా ఉండొచ్చు పరిస్థితుల బట్టి. నీళ్ళు ఆగిన ప్రాంతాల్లో లేకపోతే నీళ్లు వర్షాలు పడలేని ప్రాంతాల్లో కూడా కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూసినట్టయితే దాదాపు ఒక 1.5 ఫీట్ నుండి 2 ఫీట్ల హైట్లో మనకు కొద్దిగా మనకు పత్తి కనబడుతూ ఉంది. సో అధిక సాంద్రతలో పద్ధతిలో రెండు, ఇప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వర్షాలు అధికంగా ఉన్న నేల సారవంతత అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఒక దఫ మనకు 45 సెంటీమీటర్ల హైట్ అంటే 1.5 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత ఈ చమత్కారిన మందు మనకు మెపిక్వాట్ క్లోరైడ్ అంటారు. ఈ చమత్కారిన మందును ఒక 1 ml నీటికి కలుపుకొని అంటే ఎకరానికి దాదాపు 200 ml మందు మనకు అవసరం పడుతుంది. 200 ఇది కంపల్సరీ ఒకసారి పిచికారి చేసుకోవాలి. అది పిచికారి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఏపుగా పెరగకుండా కొద్దిగా స్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తూ అంటే మన పంట ఏ విధంగా పెరుగుతుంది వాతావరణ పరిస్థితిని గమనించి మాత్రం చేసుకోవాలి. ఒకవేళ మొక్క చిన్నగా ఉన్నట్టయితే మనం ఈ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మొక్క మంచిగా అరుగం పెరిగింది దాదాపు 1.5 ఫీట్ దాటి హైట్ పెరిగింది అనుకుంటే మనం ఒకసారి పిచికారి చేసుకోవడం వల్ల అంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో దిగుబడి సక్సెస్ అనేది కేవలము ఈ మొక్క పెరుగుదలను నియంత్రించడం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ మొక్క పెరుగుదల నియంత్రించకపోయినట్టయితే మనకు ముఖ్యంగా స్టార్టింగ్లో నుండి గూడ రాలిపోవడం కావచ్చు, పూత రాలిపోవడం కావచ్చు, కాయ రాలిపోవడం జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కింద మొక్క ఎప్పుడైతే ఏపుగా పెరిగిపోతుందో కింద ఏర్పడినటువంటి కాయలు కూడా మనకు ఈ కాయకుళ్ళు కూడా

0: రావడానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పెరుగుదల నియంత్రించడం మీద మాత్రమే మనకు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక్కొక్క రైతు పొలం వాళ్ళు వేసిన విధానం బట్టి సమయాన్ని బట్టి మొక్క పెరుగుదలలో వేరే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 1.5 to 2 feet హైట్ ఉన్నట్టయితే ఒకసారి తప్పనిసరిగా మనం ఈ చమత్కారిని మందును ఒకసారి పిచికారీ. అంటే చాలామందికి రైతు వరకు అపోహ ఏముంటుందంటే చమత్కారి ఇప్పుడే కొట్టాలన్నా ఇంత జరిగే స్టేజ్లో చిన్నగా ఉన్న దశలో కొడితే తర్వాత ఇదేం పెరుగుతుంది అనేది ఉంటుంది. చమత్కారిని మందు పూర్తిగా మొక్క పెరుగుదలని పూర్తిగా ఆపదు, మెల్లగా కొద్దిగా చేస్తుంది,
1: పెరగకుండా
0: చేస్తుంది. కనుపల మధ్య దూరం ఎక్కువ ఉంచకుండా దగ్గర దగ్గర చేయడానికి ఉండడానికి అవకాశం, అంటే కొమ్మలు దగ్గర దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి మనం కొట్టకుండా తర్వాత ఎక్కువ పెరిగిన తర్వాత 3 feet దాదాపు 2 సెంటీమీటర్లు అంత వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగిన తర్వాత కొట్టుకుంటానంటే మనకు దీనిలో కొద్దిగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతులు ఈ సమయంలో ఇంకా చిన్నగా ఉంది మేము కొట్టలేము అనుకున్నట్టయితే మళ్ళీ ఒక 60-65 రోజుల దశలో అప్పుడైనా ఒకసారి, అంటే జనరల్గా అయితే మన రికమెండేషన్లో ఒక మొక్క వేసిన తర్వాత మనము 45 రోజులకు ఒకసారి, తర్వాత దాని నుండి మరొక 20 రోజులు అంటే 65 రోజుల దశలో ఒకసారి తప్పనిసరిగా 2 సమయాల్లో మనము ఈ చమత్కారిని మందును మనము పైపాటిగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో చేయలేని పరిస్థితులు అంటే మొక్క పెరుగుదల సరిగా లేదు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు పెరగలేదు అనుకున్నట్టయితే 65 రోజుల దశ అంటే 2 నెలలు దాటిన తర్వాత తప్పనిసరిగా ఈ చమత్కారాన్ని మందును ఒకసారి కంపల్సరీ, అంటే 2 సార్లు మనం చేయమని చెప్తున్నాం, అట్లీస్ట్ ఒక్కసారైనా చేసినట్టయితేనే మనకు మొక్క పెరుగుదలను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పూత రాలిపోదు ఫస్ట్, అది ఒకటి మనం గమనించుకోవాల్సిన అంశం. అది ఆ జాగ్రత్తలు తప్పకుండా ఈ అధిక సాంద్రత పద్ధతిలో తీసుకోవాలి. రెండో విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా ఈ పూత గూడ రాలిపోవడం కానీ పూత రాలిపోవడం కానీ సర్వసాధారణంగా పత్తిలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాతావరణ బెట్ట పరిస్థితులు వచ్చినా లేకపోతే వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ గూడ రాలిపోవడం పూత రాలిపోవడం ఇంకెక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ అధిక సాంద్రతల పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ గూడ పూత రాలిపోకుండా పైపాటుగా తప్పనిసరిగా వివిధ రకాలటువంటి మనం మంచి యాజమాన్య పద్ధతులు అంటే పైపాటుగా స్ప్రేలు చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా DAP కావచ్చు, లేకపోతే 1919 19 కావచ్చు, దాదాపు 5 నుండి 10 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని మనం పైపాటుగా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతూ ఉండాలి. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు ఒక నానో యూరియా కావచ్చు, నానో DAP కానీ ఈరోజు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా మనం ఒక 2.5 నుండి 5 ml లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత గూడ పూత రాలకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఒకవేళ ఇంకా పూత ఎక్కువ రాలిపోతుంది, గూడ రాలిపోతుంది అనుకోండి, ఇంకా ప్రస్తుతం గూడ పూత వచ్చే దశ ఇంకా రాలేదు మనకు, సో అవి రాకుండా ఫ్యూచర్లో మనకు అధిక సాంద్రత పద్ధతిలో ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లానోఫిక్స్ అనే మందు దాదాపు ఒక 40 to 50 ml 200 లీటర్లు కలుపుకొని దాంట్లో కావాలంటే ఇంకా యూరియా DAPని కూడా కలుపుకోవచ్చు. దాదాపు ఒక 2 kg DAPని దాదాపు 40 to 50 ml మనకు ఈ ప్లానోఫిక్స్ అనే మందును కలుపుకొని ఒక ఎకరం పైన పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా పత్తిలో గూడ కానీ పూత కానీ రాలకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ గూడ పూత మీదనే మనకు దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు ఇది
1: రాలకుండా చూసుకుంటేనే
0: మనకు మంచి దిగుబడి అనేది తీసుకోవడానికి అధిక సాంద్రతలో అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా, అంటే పైపాటుగా మనం వారంలోకి ఒకసారి పైపాటుగా తప్పనిసరిగా ఈ పైన ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని రకాల మందుల్ని ఒక తరువాయి ప్రకారం మనం పిచికారీ చేసుకుంటూ పోయినట్టయితే మంచి దిగుబడులు, అంటే చెట్టుకు దాదాపు మనకు తక్కువలో ఒక 10 నుండి 12 కాయలు ఉండే హైయెస్ట్గా 20-25 కాయలు కూడా మనం ఈ అధిక సాంద్రత పద్ధతిలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఒక దిగుబడి పరంగా చూసినప్పుడు కూడా దాదాపు తక్కువలో 10 నుండి 12 కింటాల నుండి 16-17 కింటాల వరకు కూడా మనం ఒక ఎకరానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఏ పంట సాగు చేసినా కూడా ఖచ్చితంగా ఆ పంటకి పోషకాలు అవసరము, మరి ప్రస్తుతం ఉన్న దశలో ఈ ఇప్పుడు ఈ పత్తి పంటకు కానీ ఎటువంటి పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది?
0: అంటే ఇక్కడ మనకు సాధారణ పద్ధతులు ఏ విధంగా అయితే ఎరువులు వేసుకుంటామో ఈ అధిక సాంద్రత పద్ధతులు కూడా అలాగే వేసుకోవాలి. అయితే చాలా మంది రైతు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనం మొక్కల సంఖ్య పెంచుకున్నాం కాబట్టి ఎరువులు ఎక్కువ వేసుకున్నట్టయితేనే దిగుబడి వస్తుంది, ఒక అపోహలు ఎక్కువ ఎరువులు వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం మొక్క యొక్క పెరుగుదలను నియంత్రిస్తున్నాం. మొక్క పెరుగుదల అనేది దాదాపు 3 feet 3.5 feet మించకుండా మనం కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఎరువుల అవసరం కూడా అంత ఉండదు. ఇప్పుడు ఏదైతే మనం ఒక ఎకరానికి ఒక బ్యాగు DAP, 2 bags యూరియా, ఒక బ్యాగ్ పొటాషియం మనం జనరల్గా సిఫారసు చేస్తూ ఉంటాము. అవి మనకు సర్వసాధారణంగా ఒక ఎకరానికి సరిపోతుంటుంది. అయితే ఇంతకు మించి మనం ఎరువుల్ని ఎక్కువ వేసినప్పుడు ఏమైందంటే మొక్క గుబురుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏదైతే గుబురుగా పెరుగుతుందో కింద మనకు గాలి ప్రసరణ అనేది
1: తగ్గిపోతుంది.
0: తగ్గిపోవడం వల్ల ఇప్పుడు అధిక వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే కింద ఏర్పడిన కాయలకంతా కూడా మనకు ఈ బాహ్య కాయకుళ్ళు తెగులు రావడానికి అంటే మొత్తం కూడా కాయ కుళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే కింది కాయలన్నీ కూడా పూర్తిగా మనకు ఉపయోగపడని స్టేజ్కి అయిపోతాయి కాబట్టి. సో మనం ఎరువుల్ని ఎంత సిఫారసు చేస్తామో, ఎంత అయితే రికమెండ్ చేస్తున్నామో అంతకు మించి ఎరువులు వేయకుండా పైపాటుగా మనం ఎంత ఎరువుల్ని స్ప్రే చేయగలిగితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో అంత రావడానికి అవకాశం ఉంటుంది. సో సర్వసాధారణంగా అంటే అధిక సాంద్రత పద్ధతి కాదు, మామూలు పద్ధతిలో సాగు చేసినా కూడా ఈ యాజ సర్వసాధారణంగా మనకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో కనబడే పోషక లోపాలు చూసినట్టయితే మనకు మెగ్నీషియం అనేది సర్వసాధారణంగా కనబడుతుంటాయి. ఆకులు ఎరుపు రంగులోకి పూర్తి ఫస్ట్ స్టార్టింగ్లో పసుపచ్చ రంగులోకి మారిపోయి, ముఖ్యంగా ముదురాకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం, ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండడం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేవారు ఆకు అంతా కూడా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే అది ఒక మెగ్నీషియం లోపంగా మనం భావించుకోవాలి. సో మెగ్నీషియం లోపం ఉన్నట్టయితే దాదాపు మెగ్నీషియం సల్ఫేట్ దాదాపు ఒక 2 కిలోలు మనం పైపాట పిచికారి తీసుకుంటే ఆ మెగ్నీషియం సల్ఫేట్తో పాటు కొద్దిగా యూరియా కూడా కలుపుకొని మనం పైన పిచికారి చేసుకున్నట్టయితే వీలైనంత వరకు మెగ్నీషియం లోపం అరికట్టడంతో పాటు ఆకులు కూడా మళ్ళీ నార్మల్ ఆకుపచ్చ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు సాధారణంగా మన జిల్లాలో చూసినట్టయితే ఈ జింకు లోపం అనేది కూడా సర్వసాధారణంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ చౌడు భూములలో మనకు ఈ జింకు లోపం అనేది సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. దీని లోప లక్షణాలు చూసినట్టయితే ఆకులు చిన్నగా ఉండడము, కణుపుల మధ్య దగ్గర దగ్గర చిన్న దగ్గర దగ్గరగా ఉండడము, గుబురుగా పెరగడము, ఒత్తినట్టుగా కనబడము, అంటే మొక్క పెరుగుదల పూర్తిగా దెబ్బతినడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఒక ఏదైనా ప్రాంతంలో జింకు లోపం వల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోరాన్ లోపము, ముఖ్యంగా పూత రాలిపోవడము, గూడ రాలిపోవడము, కాయ పగుళ్ళు ఇవన్నీ కూడా, లేకపోతే ఆకులు కాండము అయితే దలసరిగా ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఈ బోరాన్ లోపంలో ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా జింక్ లోపం అయితే జింక్ సల్ఫేట్ అనేది ఒక ఎరువులు మనము పైపాటుగా పిచికారి చేసుకోవచ్చు. లేదంటే బోరాన్ అయితే బోరాన్ కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ లేనట్టయితే మనకు అన్ని కాంబినేషన్లు దొరికేటువంటి ఫార్ములా ఫై అని అట్లా మనకు మందులు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఒక 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఇవన్నీ ఒక పంటలో ఒకటి ఒకసారి లేదా మినిమం 2 సార్లు ఒక 15 రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకోగలిగినట్టయితే ముఖ్యంగా ఈ ఏదైతే ముఖ్యంగా ఈ జింక్ కానీ బోరాన్ కానీ ఈ లోప లక్షణాల వల్ల జరిగే నష్టాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు కింద ఎరువు ఎంత వేయడం ఇంపార్టెంటో పైపాటుగా మనం పిచికారి చేయడం, ముఖ్యంగా ఎరువులను పిచికారి చేయడము, ఆ తర్వాత ఆరోగ్యవంతంగా మొక్కను పెంపొందించే విధంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం వేసినటువంటి ఎరువు, భూమిలో వేసినటువంటి ఎరువు మొక్క తీసుకునే పరిస్థితిలో ఉండదు కాబట్టి మనం పైపాటుగా వేసినప్పుడు ఆ పైన పిచికారి చేసినప్పుడు వెంటనే మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గూడ రాలిపోవడం కానీ, పూత రాలిపోవడం కానీ, కాయ రాలిపోవడం కానీ అరికట్టడానికి అవకాశం ఎక్కువ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए
2: कोई डर नहीं,
3: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
4: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
5: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
6: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
5: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
6: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
5: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
7: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారం అవుతున్న ఇల్లు యోసం. యోసం దారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఇలా. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు. సార్ చెప్పండి, మరి అంటే ఇంకా సమయం అయితే ఇంకా చాలా తక్కువ ఉంది, మరి మామూలు సాగు చేసే పద్ధతి కంటే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ఇంకా రైతన్నలు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ దిగుబడి పొందవచ్చు?
8: అదే, దీంట్లో ఒకటే ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక పంట యొక్క పెరుగుదలను నియంత్రించుకోవాలి, తప్పనిసరిగా ఈ చమత్కారిన మందును ఒకటి లేదా రెండు సార్లు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఎరువులు మోతాదు మించి కింద వేయకూడదు, వేసినట్టయితే మొక్క పెరుగుదల ఎక్కువ ఉండడానికి అవకాశం, తద్వారా కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. వీలైతే వరకు పైపాటుగా తప్పనిసరిగా మనము వివిధ రకాలైన పోషకాలని, అది సూక్ష్మ పోషకాలు కావచ్చు లేదంటే నానో యూరియా, నానో డిఏపి, ఇటువంటి నానో ఫిక్స్ లాంటి వాటి కంపల్సరీ మనం పైపాటుగా పిచికారీ ఎప్పటికప్పుడు చేసుకుంటున్నట్టయితే ఈ గూడ పూత రాలకుండా చేయడం వల్ల మనకు మంచి దిగుబడి అంటే చెట్టుకు. ఇందులో ఒకటే, మనము వీలైనంత వరకు ఒక మొక్కలో 10 కాయలు ఉంచేటట్టు చూసుకోగలిగినట్లయితే మనకు సరాసరి దిగుబడి 8 నుండి 10 క్వింటాల్ ఎటువంటి భూమిలో అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు రైతు సోదరులు ఆ చెట్టుకు 10 కాయలు వచ్చే విధంగా, 10 నుండి 12 కాయలు వచ్చే విధంగా మనం కాపాడుకోగలిగినట్టయితే పూత కూడాను కాయను మనకు మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చివరిగా అంటే కాయకుళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాయకుళ్ళు రాకుండా మనము వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా ఈ కాపరాక్స్ ఫీవర్ లాంటి మందుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఒక ఎర్లీ స్టేజ్ని మనం ప్రికాషనరీగా అంటే కాయకుళ్ళు ఎక్కువ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, దగ్గర దగ్గర ఉన్నప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది, కాబట్టి కాయకుళ్ళు రాకుండా కూడా మనము ఈ పిచికారీ వివిధ రకాల ఫంగిసైడ్స్ని పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
7: ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్ని వివరాలు చెప్పినందుకు

ఇది ఇయాల్టి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. రేపు రాత్రి 7:00 ప్రసారమయ్యే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తొలి దశలో ఆశించే పురుగుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో ట్రాక్టర్ ఉపయోగాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన లావుడ్యా సురేందర్ తో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45 మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
1: నమస్కారం.
0: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా బెడ్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ నంబర్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
0: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
1: ఇంతకుముందు పాలసీలో 10+2లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
0: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
1: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ గా పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకి ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
0: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
1: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్ గా లేకపోతే ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్ కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడమైంది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనిషియల్ స్టేజ్ లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం, ఎవరికి ఏ స్టేట్ లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనిషియల్ ఏజ్ లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటర్, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
0: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
1: ఇంతకుముందు స్టడీస్ ఎట్లా ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమైతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకి లేదు. అంటే 360 డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులో ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
0: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
1: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. ప్రతి 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్ అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సిందంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదే విధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
0: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటుంది?
1: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకు ముందు ఓన్లీ దాని కొరకు ఐటీఏ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్ట్ చేసినా గానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకు ముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నో దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40% లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్ గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్ లో లైఫ్ లో ఏదైనా అన్ఫార్చునేటీ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలు అవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
0: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
1: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్ గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు. 12th class ఏపో ఉన్న అన్ని డిగ్రీ గానీ ఇంజనీరింగ్ గానీ లా గానీ మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్స్ గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్ గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
0: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
1: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 year నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సెపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సెపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సెపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా

0: డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుండా ఉంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైలు లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఏపి పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏముంది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఏపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు వచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి నీ తోడు, నీ నీడ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా.

ఉషారు. సరదా ముచ్చట్లు, ఉషారైనా జోరైనా సినిమా పాటలతో సాగే కార్యక్రమం. శ్రోతలు, రోజట్లెక్కనే మరి ఇవాళ కూడా 8:45 వరకు సాగే ఈ కార్యక్రమంలో మీరు చెప్పే ఉషారైన ముచ్చట్లు, కోరుకునే జోరైనా సినిమా పాటలు. మరి ఫోన్ చేసి సరదాగా ముచ్చట పెట్టి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన నంబర్లు 0872 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకి. ఇయాల్టి ఉషారు కార్యక్రమాన్ని చురు చేసేద్దాం. ముందుగల్లా గజిని సినిమా నుండి కార్తిక్ పాడిన ఈ పాటతో

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. మరి మీరు కూడా ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే ఫోన్ నంబర్లు 0872 3232, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081. ఇప్పుడైతే కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: ప్రశాంత్ బంగారిగూడ.
0: బంగారిగూడ నుంచి ప్రశాంత్ గారు, ఏం చేస్తుంటారు? కూరగాయలు అమ్ముతుంటారు. అంటే మరి మీరు సాగు చేస్తారా లేకపోతే ఇట్లా బయట నుంచి తీసుకుంటారా? మీరే సాగు చేస్తారు? ఎన్ని ఎకరాలలో, ఎన్ని ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తారు అంటున్నా? మరి మొత్తం కూరగాయలైనా? మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ కూరగాయలు పండిస్తున్నారు? టమాటా, బీరకాయ, అన్ని రకాల అన్నట్టు. మరి అంటే ఇట్లా సంవత్సరం సంవత్సరం కొత్త కొత్త వేస్తారా లేకపోతే ఇప్పుడు పాత పండించింది ఏదైనా ఉంచుకుంటారా అట్లా నారు ఇంత? ప్రతి అంటే సంవత్సరం సంవత్సరంకి కూరగాయలు సాగి ఏమైనా మారుస్తుంటారా అని అడుగుతున్నా. మరి ఇప్పుడు కొత్త రకం కూరగాయలు వేయాలంటే దానికి విత్తనాలు, నారు ఎట్లా? మీరే చేస్తారు, ఇంట్లోనే తయారు చేస్తారా? దాన్ని తీసుకుపోయి మళ్ళీ చేనులకు చేస్తారు. దాన్ని అంటే ఇంట్లో అలికిన దాన్ని తీసుకుపోయి మళ్ళీ చేనులా సాగు చేస్తారు అంటున్నా. సరే చెప్పండి మరి ప్రశాంత్ గారు, ఇయ్యలా ఏ పాట వింటారు హుషారు కార్యక్రమంలో? తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిందా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మీకు కూడా శుభ సాయంత్రం మేడం. మాది నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ పాడికే విలేజ్ మేడం.
1: నిర్మల్ జిల్లా పాడికే నుంచి?
2: అవును మేడం.
1: ఆదిలాబాద్ జిల్లాలో కూడా పాడికే పాడి బి ఉన్నది ఊరు.
2: అవును మేడం, మా కుబీర్ మండల్లో కూడా రెండు ఉన్నాయి మేడం, పాడి కే ఉంది, పాడి బి ఉంది.
1: పాడి బి కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది పాడి.
2: అవును మేడం.
1: అంటే మరి ఊరి పేరు అట్లా మీకు ఏమైనా ఐడియా ఉందా, ఊరి పేరు ఎందుకు అట్లా వచ్చింది అని? మీ ఊరి పేరు
2: మేడం? మా మండల్లో రెండు ఉన్నాయి కదా, అయితే మాది పాడి కే అంటే కుర్ద్ అంటారు, బి అంటే బుజురుక్ అంటారు.
1: అవును, అట్లా.
2: అవును మేడం.
1: ఊరి పేరు సేమే గానీ అందులో కొంచెం భాగాల్ని మాత్రం కొత్తగా పెట్టుకున్నారు కదా.
2: అవును మేడం.
1: తొందరగా గుర్తు పెట్టుకుంటారు అన్నట్టు, కే ఒకటి బి ఒకటి అని.
2: అవును మేడం.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: మేడం నేను వ్యవసాయం మేడం.
1: వ్యవసాయం చేస్తుంటారు. మరి ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు వింటూ ఉంటారా?
2: రోజు వింటాను మేడం, డైలీ వింటాను. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అయితే
1: భారతి,
2: సాయంత్రం, ఇప్పుడు, పొద్దున.
1: అవునా? సరే,
2: కంపల్సరీ వింటా.
1: చెప్పండి మరి.
2: మన ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా ఉంటాయి మేడం.
1: అవును, అందరికి ఉపయోగపడే విధంగా, అంటే ఒక్కరికి అని కాకుండా అన్ని రకాలుగా, చిన్నపిల్లల నుంచి అయితే పెద్దవాళ్ళ దాకా అందరూ వినొచ్చు. మరి ఈరోజు ఏ పాట విందాం హుషారు కార్యక్రమంలో?
2: ఈరోజు మేడం మన శంకర వరప్రసాద్ చిత్రం నుండి మీసాల పిల్ల.
1: తప్పకుండా పాట విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ఓకే మేడం.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు సినిమా కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 07732. హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. మేము కూడా బాగున్నాం. మీరు? నరేంద్ర రెడ్డి గారు చిత్తూరు నుంచి. హలో
1: మేడం, చెప్పండి.
0: వినిపిస్తుందా? చెప్పండి. మస్తు రోజులు అయింది అనుకుంటా. మరి ఏం చేస్తున్నారు? ఏం పనులతో బిజీగా ఉన్నారు? కొంచెం తక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం, కొంచెం కాదు బాగానే.
1: అవును మేడం. ఒక్కొక్కసారి విశాఖపట్నం అంటే నిన్న చాలా గుర్తుందంట మేడం,
0: కానీ ఇక్కడ సైడ్ లేదు ఇంకా. అవును, అంటే ఆకాశం అయితే అంటే వర్షం పడేలా వస్తుంది కానీ పడట్లేదు, అంతేనా? చెప్పండి మరి. ఇలా హలో
1: మేడం, నాకు వీరసింహారెడ్డి సినిమా నుంచి జై బాలయ్య సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా. ఎట్లే మీ మరి ఈరోజు బాలయ్య గారి పాట వినాలనిపించింది?
1: మా హీరో మేడం అతను.
0: అవును, అందరికి అభిమాన హీరోనే.
1: అవును మేడం.
0: సరే విందాం మరి పాట.
1: అన్ని బాగుంటాయి మేడం.
0: అవునవును, విందాం మరి పాట.
1: విందాం మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, మనలో చాలామంది తాగే పాలల్లో ఆవు గేదె పాలకు బదులుగా ఈ మధ్యన కొంతమంది బాదాం, ఓట్స్, సోయా వంటి మొక్కల ఆధారిత పాలను కూడా తీసుకుంటున్నారు. రెండింటి నుంచి ఒకే రకం పోషకాలు అందుతున్నా కూడా ఏ పాలైతే ఏముంది అనుకుంటాం. కానీ రెండింటిలోనూ పైకి మాత్రం సమాన పోషకాలున్నట్టు కనిపించినా మన శరీరం మాత్రం డైరీ పాల నుంచి వచ్చే ఎక్కువ పోషకాలనే గ్రహిస్తుందట. దీనికి కారణం మిల్క్ మ్యాట్రిక్స్ అనే సహజ నిర్మాణమే. ఎందుకంటే గేదె లేదా ఆవు పాలల్లో ప్రోటీన్లు, కొవ్వులు, మినరల్స్తో పాటు ఎన్నో 100కు పైగా పోషకాలుంటాయి. ఇవన్నీ కలిపి మిల్క్ మ్యాట్రిక్స్ అనే సహజ నిర్మాణంగా కూడి ఉంటాయి. ఈ నిర్మాణం వలనే మన శరీరం

0: హలో,
1: మేడం.
0: నమస్తే. శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి? హలో
1: హలో మేడం.
0: ఎక్కడి నుంచి? విద్యానగర్ నుంచి. ఎవరు?
1: విష్ణువర్ధన్.
0: విష్ణువర్ధన్, ఏం చేస్తుంటావు? గజిటెడ్ నెంబర్ వన్ స్కూల్లో నైన్త్ క్లాస్. ముత్తు సినిమా నుంచి తిలానా తిలానా పాట. తప్పకుండా పాట వినిపిస్తా. మరి నువ్వు 9th క్లాస్ అంటున్నావు కదా, వచ్చే సంవత్సరం 10th క్లాస్ ఉంటావు. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్ కావాలనుకుంటున్నావు. దానికోసం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మరి దానికోసం ఏం ప్లాన్స్ వేసుకున్నావు నువ్వు అంటున్నా? తర్వాత తర్వాత ఏం చేయాలా, ఎట్లా ప్రాక్టీస్ అవ్వాలా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలా, ఏమేమి ప్రిపేర్ అవ్వాలా అని నేర్చుకుంటున్నావా? అవునా? ఇంటికాడ ఉంది మరి అట్లయితే. ఇంకా 10వ తరగతి తర్వాత ఎక్కువ శ్రద్ధ పెట్టి నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకోవాలా మరి. సరేనా? తప్పకుండా. నా ఆశీర్వాదం కాదు, నీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. సరే, మరి నువ్వు అడిగిన పాట వస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్యూ మేడం.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്ദ പുസ്തകംതോ കാര്യക്രമంలో ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగంలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గురించి విశేషాలు రచన పఠనం ఎస్ రాజవర్ధన్
1: హిందుస్థానీ సంగీతం గురించి రాస్తున్న వ్యాసాల్లో భాగంగా అక్టోబర్ నెలలో జన్మించి అక్టోబర్ నెలలోనే పరమపదించిన సరస్వతీ రాణే గురించి రాసిన వ్యాసం అక్టోబర్ నెల మూసీలో ప్రచురితం కావడం యాదృచ్ఛికమే. తర్వాతి వ్యాసం ఖాన్ సాహెబ్ అల్లాదియా ఖాన్ సాహెబ్ గురించి రాయాలనుకున్నాను. ఈ వ్యాసాన్ని రాయడానికి పూనుకున్న సమయంలోనే అక్టోబర్ నెల మూసి నా చేతికి వచ్చింది. ఆ సంచిక ముఖచిత్రం పైన కొల్హాపూర్లో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చింది. ఇదీ యాదృచ్ఛికమేనా? అయితే ఏంటి, కొల్హాపూర్ మహాలక్ష్మీదేవికి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ గురించి రాయబోతున్న వ్యాసానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదా, అదే మనవి చేసుకుంటున్నాను. గంధర్వాంశతో భూలోకానికి వేంచేసి తమ అలౌకిక సంగీతామృతాన్ని పంచిపెట్టి తిరిగి గంధర్వలోకాలకు చేరుకున్న మహాసంగీత దిగ్గజాలలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కీర్తి గౌరీశంకర శిఖరం వంటిది. అటువంటి వారిని స్మరించుకునే అవకాశం నాకు మూసీ వలన లభించింది కనుక అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కొల్హాపూర్ సంస్థానాధీశుడైన రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్, ఆస్థాన గాయకుడైన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ఉదయం సాయంకాలం మహాలక్ష్మి ఆలయంలో తమ సశక్తమైన గంభీర స్వరంతో స్వరార్చన చేసేవారు. కొల్హాపూర్తో రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్తో ఖాన్ సాహెబ్కు ఆత్మీయ అనుబంధముండేది. దాదాపు 40 సంవత్సరాలు ఖాన్ సాహెబ్ కొల్హాపూర్లోనే ఉండిపోయినాడు. ఎందరో రాజులు మహారాజులు అడిగిన దానికన్నా మించిన పారితోషికాలిస్తామని ఆహ్వానించిన సాహూ మహారాజును విడిచి వెళ్లలేదు ఖాన్ సాహెబ్. సాహూ మహారాజ్ మరణానంతరమే ముంబాయి చేరుకున్నారు. అది కూడా ఖాన్ సాహెబ్ ఆప్తమిత్రుడు సేట్ విఠల్ దాస్ భరద్వాజ్ ఆహ్వానంపై కేసర్బాయి కేర్కర్కు సంగీతం నేర్పడానికి వెళ్లినారు. అదే సమయంలో సుశీలాబాయి బాబురావు పటేల్కు కూడా తమ ఘరానా సంగీతాన్ని నేర్పినాడు ఖాన్ సాహెబ్. ఈ బాబురావు పటేల్ ఆనాడు ముంబై నుండి వచ్చే మదర్ ఇండియా అనే ఆంగ్ల పత్రికాధిపతి. అల్లాదియా ఖాన్ సాహెబ్ రాజస్థాన్లోని జైపూర్ దగ్గరి ఉన్యారా గ్రామంలో 10 ఆగస్టు 1855లో ఒక సంప్రదాయ సంగీత కుటుంబంలో జన్మించినారు. అతని తండ్రి అహ్మద్ ఖాన్ సంగీత విద్వాంసుడే, కానీ ఖాన్ సాహెబ్కు ఎక్కువ కాలం సంగీతాన్ని బోధించలేదు. చిన్ననాటనే స్వర్గస్థుడైనాడు. ఆ తర్వాత ఖాన్ సాహెబ్ పినతండ్రి అంటే తల్లి సోదరి భర్త ఉస్తాద్ జహంగీర్ ఖాన్ సాహెబ్ వద్ద 12 సంవత్సరాలు ద్రుపద్ పద్ధతిలో, తరువాత ఖ్యాల్ పద్ధతిలో సంగీతం నేర్చుకుని పారంగతుడై ఉస్తాద్గా తయారైన అల్లాదియా ఖాన్ సాహెబ్ తన తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ను వెంట తీసుకుని ఉత్తర భారతదేశమంతా సంగీత దిగ్విజయ యాత్ర చేసినాడు. అతని కీర్తి నేపాల్ వరకు పాకింది. ఎక్కడికి

వెళ్లినా సంగీత రసలుబ్ధులు అతనికి నీరాజనాలు పట్టినారు. బొంబాయి చేరుకుని కచేరీలు చేస్తూ మహారాష్ట్రలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర్ పైదా కర్తీ హే దఖన్ దాద్ దేతీ హే అనే మాట ఖాన్ సాహెబ్ తరచుగా అనేవారు. తన సంగీతానికి నిజమైన రసజ్ఞ శ్రోతలున్నది మహారాష్ట్రలోనే అనే విషయం అతనికి పూర్తిగా అవగాహనలోకి వస్తున్న కాలంలోనే ఉస్తాద్ గాన మాధుర్యాన్ని తెలుసుకున్న రాజర్షి సాహూ మహారాజ్ ఉస్తాద్ను కొల్హాపూర్కు ఆహ్వానించి తన సంస్థానంలో నిలుపుకున్నాడు. అతని ప్రవాస జీవితానికి ఒక నివాసం లభించింది. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ సంగీత సాహిత్యాల మర్మ మెరిగిన జ్ఞాన సంపన్నుడు. అతని సమక్షంలో తమ సంగీతాన్ని వినిపించడం తమ అదృష్టంగా భావించినాడు ఖాన్ సాహెబ్. ప్రతి ఉదయం సాయంకాలాల్లో మహాలక్ష్మి ఆలయంలో స్వరార్చన చేసేవారు. ఆనాడు కొలాపూర్ను కళాపూర్ అనేవారు. అన్ని కళలకు ఆళవాలమైనది ఆ సంస్థానం. ప్రతిరోజు దర్బారు హాల్లో సంగీత సభనో నాట్య సభనో జరగవలసిందే. దేవల్ క్లబ్లో కూడా సంగీత సభలు జరిగేవి. అక్కడికి చేరుకున్న కళాకారులు తమ కళను ప్రదర్శించి ఛత్రపతి సాహూ మహారాజ్తో సన్మానాన్ని అందుకునే కంటే వారి ఎదుట తమ కళను ప్రదర్శించగలిగినందుకు అధికంగా సంతోషించేవారంటే రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ కళాభిజ్ఞత ఎంత గొప్పదో, అతని ఔదార్యం ఎంతటిదో ఊహించవచ్చు. ఆలయంలో స్వరార్చనతో పాటు ఖాన్ సాహెబ్కు సాహూ మహారాజ్ తమ్ముడు బాబురావు కాగల్కర్ ఉపపత్ని తానీబాయికి సంగీతం నేర్పడం కూడా ఒక బాధ్యతనే. అంటే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తమ ఘరానా అనగా జైపూర్ అత్రోలీ ఘరానా సంగీతాన్ని మహారాష్ట్రలో తొలుత నేర్పించింది తానీబాయికే అనేది స్పష్టమవుతున్నది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ను అందరూ బడే ఖాన్ సాహెబ్ అనేవారు. మనము అట్లాగే సంబోధించుకుందాం. బడే ఖాన్ సాహెబ్ది నిలువెత్తు విగ్రహం, స్ఫురద్రూపం, గౌరవర్ణం, తెల్లని మీసాలు, మర్సరైజ్డ్ ధోతి, జోధ్పూర్ లాంగ్ కోటు, తలకు రాజస్థానీల సహజ సుందరమైన పొడవాటి మల్మల్ సాఫా అంటే తలపాగ, చూడగానే దండం పెట్టుకోవాలనిపించేది. బడే ఖాన్ సాహెబ్కు ముగ్గురూ కొడుకులే, బడ్జీ, మంజీ, భుర్జీ అన్న వారి ముద్దు పేర్లు. పెద్దవాడు కనుక బడ్జీ, అసలు పేరు నషీరుద్దీన్ ఖాన్. మధ్యముడు గనక మంజీ, అసలు పేరు బద్రుద్దీన్ ఖాన్. గౌరవర్ణంతో ఉండేవాడు కనుక చిన్నవాణ్ణి భుర్జీ అనేవాళ్లు, అసలు పేరు శంషుద్దీన్ ఖాన్. వీళ్ళూ సామాన్యులు కారు, తండ్రి వారసత్వాన్ని నిలిపిన సుపుత్రులు. బడే ఖాన్ సాహెబ్ తానీబాయికి సంగీతం నేర్పుతూనే కొడుకులకు తమ సంగీతంలో శిక్షణనిచ్చినాడు. అతని తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ కూడా చాలామందికి సంగీతం నేర్పినారు. ఈ ఘరానాలో సంగీతం నేర్చిన ప్రతివారు కూడా ఏ ఒక్కరి దగ్గరనో కాకుండా ఈ నలుగురి దగ్గర సంగీతం నేర్చినారు. చివరికి బడే ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద కూడా నేర్చుకున్నారు. అతన్ని బాబా అని పిలుచుకునేవారు. ఈ ఘరానా గాత్రాన్ని చివరగా నేర్చుకున్న ధొండుతాయి కులకర్ణి చాలా కాలం బాబా వద్ద తర్ఫీదు పొందింది. చివరికి బాబా ఆమెను తీసుకుని కేసర్బాయి కేర్కర్ వద్దకు వెళ్లి ఈమెకు సంగీతాన్ని నేర్పవలసిందిగా ఆదేశించినప్పుడు తన సంగీతాన్ని ఎవరికీ నేర్పననే అహంకారంతో ఉన్న కేసర్బాయి గురువు మనుమని మాట కనుక తనకు శిరోధార్యమని భావించి ధొండుతాయికి సంగీతం నేర్పింది. ఇప్పుడు ఆ ధొండుతాయే కేసర్బాయి సంగీతోత్సవాలు అంటే జయంతులు వర్ధంతులు జరిపేది. తానీబాయి రాజాస్థానానికి చెందిన గాయిక గనుక ఆమె బహిరంగ కచేరీలు ఎప్పుడూ చేయలేదు. రాజదర్బారులో ప్రముఖుల ఎదుట మాత్రమే పాడేది. కాని ఆమె సంగీతంలో చాలా పరిశ్రమ చేసిందనేది మాత్రం నిజం. అదే సమయంలో మొగుబాయి కురుడీకర్కు కూడా బడాయ్ ఖాన్ సాహెబ్ సంగీతం నేర్పినాడు. ఆమె కంఠాన్ని విని ముగ్ధుడైన బడే ఖాన్ సాహెబ్ తనకు తానే తమ జైపూర్ అత్రోలీ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్పినారు. ఆమె కూడా శ్రద్ధగా నేర్చుకుని గాన సరస్వతి బిరుదు పొందింది. మొగుబాయి కూతురు కిషోరి అమోణకర్ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈ తరంలో గొప్ప గాయికగా పేరు సంపాదించుకుని ఈ మధ్యనే స్వర్గస్థురాలైంది.
కిషోరి అమోణకర్ మనుమరాలు.

తేజస్విని అమోణకర్, శిష్యుడు రఘునందన్ పన్షీకర్, శిష్యురాలు నందిని బేడేకర్ల వలన బడేఖాన్ సాహెబ్ సంగీత పరంపర కొనసాగుతున్నది. బడేఖాన్ సాహెబ్ వద్ద కొంత, అతని తమ్ముడు హైదర్ ఖాన్ సాహెబ్ వద్ద అధికంగా సంగీతాన్ని నేర్చిన లక్ష్మీబాయి జాదవ్ ఆనాటి మేటి గాయికగా పేరు పొందింది. ముంబాయి రేడియో ఆస్థాన గాయికగా పేరు పొందిన సుందరాబాయి లక్ష్మీబాయి జాదవ్ సోదరే. లక్ష్మీబాయి జాదవ్ గాత్రాన్ని విని పులకించిన హీరాబాయి బరోడేకర్ అంతటి గాయక సంగీతమంటే ఇట్లా ఉండాలనుకున్నది. అంటే ఆమె గానాన్ని మనం బేరీజు వేసుకోవచ్చు. మేనకాబాయి శిరోడ్కర్ కూడా ఈ ఘరానాకు చెందిన గాయకనే. ఆమె అసమాన సౌందర్యవతి. తర్వాత ఎందుకో గానాన్ని వదిలి నాట్యం వైపు వెళ్లిపోయి అక్కడా గొప్ప పేరు సంపాదించుకున్నది. ఈనాటి ప్రఖ్యాత టొమ్రీ గాయిక శోభా గురుటు మేనకాబాయి శిరోడ్కర్ కూతురే. బడేఖాన్ సాహెబ్ వద్ద ఎంఎస్ సుబ్బులక్ష్మి కూడా కొంత సంగీతాన్ని నేర్చినట్లు చెప్తారు. బడేఖాన్ సాహెబ్ పక్కన కూర్చున్న సుబ్బులక్ష్మి ఛాయాచిత్రాలు అదే ఘరానా గాయిక సురశ్రీ కేసర్బాయి కేర్కర్ సరసన నిలిచిన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఛాయాచిత్రాలు దొరుకుతున్నాయి. వామన్రావు సాడోలీకర్, అతని తమ్ముడు మధుకర్ సాడోలీకర్ అతన్ని నానా అనేవాళ్లు, ఇద్దరూ కూడా కొల్హాపూర్లో బడేఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకున్నారనే కంటే ఖాన్ సాహెబ్ను దేవునిలాగా కొలుసుకున్నారనటం సమంజసం. వారింట్లో ఖాన్ సాహెబ్కు దొరికిన మర్యాద మన్నన మరే కళాకారునికి తమ జీవితకాలంలో లభించి ఉండకపోవచ్చు. వీరికి తమ అభిజాత్య సంగీతమేగాక బడేఖాన్ సాహెబ్ నాట్య సంగీతం కూడా నేర్పినాడు. ఈనాటి మేటి గాయిక శృతి సాడోలీకర్ వామన్రావు సాడోలీకర్ కూతురే. ఆమె వలన ఆత్రోళి జైపూర్ ఘరానా సంగీత వారసత్వం ఇంకా కొనసాగుతున్నది. ఇంకా గుల్లుబాయి జస్దన్వాలా, రతన్ పాయిగా పిలువబడే రత్నాకర్ పాయి కూడా ఈ ఘరానా పండితులే. గుల్లుబాయికి స్వయంగా బడేఖాన్ సాహెబ్ సంగీతమే దొరికింది. ఇంకా బడేఖాన్ సాహెబ్ ముఖ్య శిష్యుడు భాస్కర్ బువా భక్లే, అతని శిష్యులు మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు రాజహంస్, ఇతనే బాలగంధర్వగా ప్రసిద్ధుడు, మొగుబాయి కురడీకల్ శిష్యురాలు పద్మా తల్వల్కర్, సుహాసిని ముల్గావ్కర్, ఈవిడ కొన్నాళ్ళు హీరాబాయి బరోడేకర్ వద్ద కిరాణా సంగీతాన్ని కూడా నేర్చింది. ఇంకా మానిక్ భిడే వంటి గాయికలు జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందినవారే. మానిక్ భిడే కూతురు అశ్విని భిడే దేశ్పాండే తల్లి వద్దనేగాక కొంతకాలం పాటు రతన్ పాయి వద్ద కూడా సంగీతాన్ని నేర్చింది. ఆమె ఈ తరం గాయికల్లో మేటి గాయికగా పేరు పొందుతూ అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతానికి వారసురాలిగా నిలిచింది. బడేఖాన్ సాహెబ్ తమ్ముడు హైదర్ ఖాన్, తమ అన్న బడేఖాన్ సాహెబ్ అంతటి గాయకుడే అయినప్పటికీ అన్నయ్య ముందు అనకువగా ఒదిగి ఉండేవాడు. అదతని సంస్కారం. బడేఖాన్ సాహెబ్ పెద్ద కొడుకు బడ్జీ తండ్రంతటి గాయకుడే. అయినా అతడు అనివార్య కారణాల వల్ల సంగీతాన్ని వదిలి ఉన్యారా వెళ్లి వ్యవసాయం పనులు చూసుకున్నాడు. బడేఖాన్ సాహెబ్ కొడుకులు ముగ్గురు రాజస్థానంలో రాజకుమారుల వలె పెరిగి గుర్రపు స్వారీలు నేర్చి ఆంగ్ల చదువులు చదివినా తమ వంశ పారంపర్య సంగీతాన్ని వదులుకోలేదు. మంజీఖాన్ బుర్జీఖాన్లిద్దరూ సంగీతాన్ని నేర్పి ఎందరికో మార్గదర్శకులైనారు. బడేఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ కూడా గొప్ప సంగీతజ్ఞుడే. అతని శిష్యులు గొప్పవాళ్లున్నారు. మంజీఖాన్ శిష్యుడైన పండిత్ మల్లికార్జున్ మన్సూర్ కొంతకాలం బుర్జీఖాన్ వద్ద కూడా సంగీతాన్ని నేర్చినాడు. అతని కొడుకు రాజశేఖర్ మన్సూర్ కూడా ఈ ఘరానా సంగీతానికి వారసుడుగా నిలిచినాడు. జైపూర్ అత్రోలీ ఘరానా సంగీతం అత్యంత కష్టసాధ్యమైనది. పేచిదార్ తాన్లు, పల్టేదార్ తాన్లతో ఈ ఘరానా సంగీతం శ్రోతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ప్రచారంలో ఉన్న రాగాలను పేచిదార్ తాన్లతో, పల్టేదాన్ తాన్లతో కఠినంగా పాడటం, అప్రచలిత రాగాలను అలవోకగా గానం చేయటం ఈ ఘరానా ప్రత్యేకత. ఈ గాయన శైలి మహారాష్ట్రులకు కొత్త సంగీతమనిపించింది. ఇటువంటి సంగీతాన్ని వాళ్లు అంతకు ముందు విని ఉండలేదు. అందుకే
బడేఖాన్ సార్.

0: సాహెబ్కు మహారాష్ట్ర శ్రోతలు బ్రహ్మరథం పట్టినారు. బడేఖాన్ సాహెబ్ కూడా మహారాష్ట్రుల ప్రేమాభిమానాలకు ముగ్ధులై ఇక్కడే చివరి వరకు ఉండిపోయినారు. 91 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన బడేఖాన్ సాహెబ్ కంఠమెత్తి రాగాలాపన చేసి తాను ముగించి సమ్మీదికి వచ్చేంత వరకు శ్రోతలు ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూసేవారట. ఏమా గాత్ర సౌందర్యం, స్వరం మీద ఎంతటి అధికారం, పాడుతున్నది మానవ మాత్రుడేనా అనిపించేదట. ఆ గానాన్ని చూసి ఆశ్చర్యచకితుడైన ఆగ్రా ఘరానా గాన సామ్రాట్ ఉస్తాద్ నత్తన్ ఖాన్ సాహెబ్ ప్రశంసిస్తూ, ఖాన్ సాహెబ్ ఆప్కా గళా జహాన్ తక్ జాతి వహాన్ తక్ హమారా నజర్ బీ నహీ జాతి అన్నారు. అంటే మీ కంఠం ఎంత దూరం పోగలదో అంత దూరం మా దృష్టి కూడా వెళ్ళదు. మహారాష్ట్రుల ఆదరాభిమానాలను ఇంతగా చూరగొన్న గాయనాచార్యులు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ విగ్రహాన్ని కొల్హాపూర్ చౌరస్తాలో నిలుపుకున్నారు. కొల్హాపూర్లోని ఒక వీధి పేరు కూడా బడైఖాన్ సాహెబ్ పేరుతో ఉన్నదంటే అతన్ని మహారాష్ట్రులు ఎంత గౌరవించినారో అర్థమవుతుంది. బడేఖాన్ సాహెబ్ శిష్యుల్లో నేను పేర్కొనని వాళ్లలో గోవింద్ బువా శాలిగ్రామ్, పద్మావతి శాలిగ్రామ్, లీలాబాయి సిర్గాంవ్కర్, నివృత్తి బువా సర్నాయక్ వంటి గొప్ప వాళ్లున్నారు. ఇంకా వారి శిష్య ప్రశిష్యులెందరో అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతాన్ని పరిపుష్టం చేస్తున్నారు. 1944వ సంవత్సరం బొంబాయిలోని విక్రమాదిత్య హాల్లో బ్రహ్మాండమైన సంగీత సభ ఏర్పాటైంది. ఆ సభలో అన్ని ఘరానాలకు చెందిన ఉస్తాదులు సమావేశమైనారు. రాత్రంతా సంగీత సభలు జరిగినాయి. హిందుస్థానీ సంగీతంలోని రివాజు ప్రకారం సర్వశ్రేష్ఠుడైన గాయకునితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆ గాయకుని తరువాత మరెవరూ పాడరు. అటువంటి మహాసభ చివర్లో ఉదయం 6 గంటలకు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ప్రాతకాల రాగాలైన రామ్కలి, బిబాస్ వినిపించి శ్రోతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినారు. అప్పుడతని వయస్సు 9 సంవత్సరాలు. ఖాన్ సాహెబ్ పక్కన అతని శిష్యురాలు కేసర్బాయి కేర్కర్ తాంబూర వాయిస్తూ స్వర సహకారం అందించింది. ఆ సభలోనే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్కు ద మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అల్లాదియా ఖాన్ సాహెబ్ కొన్ని కొత్త రాగాలను కూడా కనుగొని వాటికి బాణీలు కట్టి శిష్యుల చేత ప్రచారం చేయించినాడు. అవి నటకామోద్, భూప్నట్, కౌశీ కానడ, సంపూర్ణ మాల్కౌన్స్, బసంతీ కేదార్, శుద్ధ నట్, మాళవి, సావనీ కళ్యాణ్, ధవలశ్రీ మొదలైనవి. ఆనాటి కళాకారులు తమ గానాన్ని రికార్డు చేయనిచ్చేవారు కాదు. బడేఖాన్ సాహెబ్ కూడా రికార్డింగులకు దూరంగా ఉండిపోయినారు కనుక వారి కంఠాన్ని ఈ తరం వారు వినలేరు. వారి గాత్రాన్ని కొంతవరకు కేసర్బాయి కేర్కర్ కంఠంలో వినవచ్చు. ఆమె కూడా అంతే, ఎంతో కష్టంగా కొన్ని రికార్డులను మాత్రం చేయించగలిగినారు. ఆ సంగీత సంపద వారి శిష్య ప్రశిష్యుల వలన విని ఆనందించడమే ఇప్పుడు మనం చెయ్యవలసిన పని. బడేఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ రాసిన జీవిత చరిత్ర మై లైఫ్ పేరిట ఆంగ్లంలో అనువదించబడింది. కేసరిబాయి కేర్కర్ ఏకైక శిష్యురాలు గానయోగిని ధొండుతాయి కులకర్ణి శిష్యురాలు నమితాదేవి దయాల్ ఆంగ్లంలో రాసిన ద మ్యూజిక్ రూమ్ గ్రంథంలో అత్రోలీ జైపూర్ ఘరానా విశేషాలెన్నో తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఉస్తాద్ అలాదియా ఖాన్ సాహెబ్ జయంతులు, వర్ధంతులు ముంబైలోనూ ధార్వాడలోనూ ఘనంగా జరుగుతాయి. ప్రఖ్యాతులైన గాయికా గాయకులు అక్కడ గానం చేసి బడేఖాన్ సాహెబ్కు ఘనంగా నివాళులర్పిస్తారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ 1946వ సంవత్సరం మార్చి 16వ తేదీన స్వర్గస్థులైనారు. అతని శిష్య ప్రశిష్యుల వలన అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతం ఇంకా సజీవంగా ఉన్నది, ఉంటుంది కూడా.
1: పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగంలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గురించి విశేషాలు విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపొదిగల

0: 8:30 పునః ప్రసారం అవుతుంది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగంలో ప్రముఖ గాయని గిరిజాదేవి గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా గీతం కీ బహార్ కార్యక్రమంలో ఇప్పుడు అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
2: పురాణి హిందీ ఫిల్మో మే కై ఐసీ యాక్ట్రెస్ దిఖాయి దీ హై జిన్హోనే అప్నే సౌందర్య నాచ గానో తథా యాక్టింగ్ సే లోగో కో మోహిత్ కర్ దియా కింతు వే టాప్ కే హీరోయిన్ కభీ నీ బన్ పాయీ సమయ కే థపేడో నే ఉన్హే గుమ్నామీ మే ధకేల్ దియా లేకిన్ ఉన్కీ యాదే రసిక్ దర్శకో కే దిలో దిమాగ్ మే ఛాయీ రహతీ హై. ఐసీ హీ ఏక్ అదాకారా థీ కుమ్కుమ్. బుజుర్గ్ పురాణీ ఫిల్మో కే శౌకీన్ ఉన్ పర్ ఫిల్మాయే గయే గీత్ సున్కర్ ఉన్కీ యాదో మే అవశ్య ఖో జాయేంగే. ఆజ్ హమ్ కుచ్ గీతో కే జరియే కుమ్కుమ్ కీ యాదో కో తాజా కరేంగే. బిహార్ కే ముస్లిం పరివార్ మే జన్మీ కుమ్కుమ్ నే లఖనౌ మే కథక్ నృత్య కీ ట్రేనింగ్ లీ. లఖనౌ కే హీ టాప్ కే సంగీతకార్ నౌషాద్ కో జాంతీ థీ. 1952 మే వే బంబై ఘూమ్నే ఆయీ థీ. నౌషాద్ కే జరియే బాత్ ఫైల్ గయీ కీ ఏక్ నయీ లడ్కీ డాన్స్ అచ్చా కర్ లేతీ హై. 1952 కీ ఫిల్మ్ శీషా మే ఉన్హే ఏక్ ఛోటా సా నృత్య గీత్ మిల్ గయా. ఫిల్మో మే జైబున్నిసా కో కుమ్కుమ్ నామ్ దే దియా గయా. మిర్జా గాలిబ్ జైసీ బడీ ఫిల్మే ఉన్హే ఛోటే ఛోటే రోల్ మిల్నే లగే. ఇత్తిఫాక్ సే మహాన్ నిర్దేశక్ గుర్దత్ కీ 1954 కీ ఫిల్మ్ ఆర్ పార్ మే సెన్సర్ కీ ఆపత్తి కే బాద్ జగదీప్ వాలా రోల్ కుమ్కుమ్ కో మిల్ గయా. గీత్ థా కభీ ఆర్ కభీ పార్ జిసే శంషాద్ బేగమ్ నే గాయా థా. గుర్దత్ నే అప్ని అగ్లీ హిట్ ఫిల్మ్ మిస్టర్ అండ్ మిసిస్ 55 మే ఉన్హే 5 బచ్చియో కీ మా కా రోల్ దే దియా. ఉన్కీ జిందగీ కీ బాత్ హమ్ ఆగే కరేంగే. పహలే 1954 కీ గుర్దత్ కీ హీ సుపర్ హిట్ ఫిల్మ్ జో ఏక్ క్రైమ్ థ్రిల్లర్ థీ CID మే ఉన్ పర్ జానీ వాకర్ కే సాథ్ ఫిల్మాయా గీత్ సునేంగే జిసే ఓపీ నయ్యర్ కే సంగీత్ నిర్దేశన్ మే రఫీ తథా గీతా దత్త నే గాయా హై. యహ గీత్ అప్నే సమయ కా టాప్ కా గీత్ థా. సునియే.

0: 1950 के दशक में ही कुमकुम को हीरोइन के ऑफर आने लगे। इसमें कुछ बी ग्रेड की लो बजट की फिल्में थीं। कुमकुम अच्छी अभिनेत्री तो थी, लेकिन डांसर के रूप में उनकी लोकप्रियता ज्यादा थी। डांस के दौरान गीत के रस के अनुसार चेहरे पर हाव भाव लाना उनकी खासियत थी। 1950 के दशक में उन्होंने बारिश, नवरात्रि, मैम साहब, जिंदगी के मेले, घर नंबर 44, फंटूश आदि अनेक फिल्में की। कुमकुम पर फिल्माया एक और गीत मैं आपको अब सुनवा दूंगा। यह गीत मैंने 1959 की एफसी मेहरा की फिल्म उजाला से लिया है। इसके निर्देशक थे नामी डायरेक्टर रमेश सहगल। शम्मी कपूर, माला सिन्हा और राजकुमार की इस फिल्म में बड़ी भूमिकाएं थी। यह बड़ी म्यूजिकल हिट साबित हुई। मजे की बात यह है कि इस फिल्म में सभी रोमांटिक गीत मन्ना डे से गवाए गए, जबकि रफी को शम्मी कपूर अपनी आवाज मानते थे। मन्ना डे के इस फिल्म के सभी गीत काफी लोकप्रिय हुए। आज तक ये गीत बड़े चाप से सुने जाते हैं। इसका मधुर संगीत दिया था शंकर जयकिशन ने।
1: గీతం కీ బహార్ కార్యక్రమంలో ఇప్పటి వరకు అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో అనూప్ జలోటా పాడిన గజల్లు మొదటి భాగం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మన పురాణాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం. భారతీయ జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, చిందు యక్షగానం, బుర్రకథ లాంటి కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు.

ఇయలటి లక్ష్మీ నరసింహస్వామి యోగకథ మొదటి భాగంలో విందాం. లక్ష్మీ నరసింహస్వామి కన్నముందు విష్ణుమూర్తి అవతారంలో ఉండగా ఒకరోజు మునులు ఋషులందరూ విష్ణుమూర్తి దర్శనానికి వస్తారు. అక్కడే కాపలాగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు మునులను లోపలికి వెళ్ళడానికి అడ్డుకుంటారు. దాంతో మునులు శపించగా ఆ ఇద్దరు అన్నదమ్ములు విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి, నాకు ఎప్పటికీ భక్తులుగా ఉండడం పుడతారా, లేదంటే శత్రువులుగా పుడతారా 3 సంవత్సరాల వరకు, అంటే వాళ్ళు తొందరగా మిమ్మల్ని చేరుకునే మార్గం శత్రువులుగా పుట్టడమే అని కోరుకుంటారు. ఆ తర్వాత మహేంద్రగిరిని పరిపాలించే రాజు రతీదేవుడు తన భార్య గిరిజాదేవికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హిరణ్య కశిపుడు హిరణ్య హశిపుడులాగా పుడతారు. ఇలాంటి మొదటి భాగంలో విందాం హిరణ్య కశిపుడు జన్మించడం గురించి.

ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. నాలుగు భాగాలు. ప్రధాన కథకులు జడ సింగరి, సహాయకులు అడశంకరి, జడ వీరేష్, డోలు వైద్యం అడే మహేష్, తాళం సూరశేఖరు, జడ మహేందర్, గ్రామం శిర్ష, మండలం కౌటల్, జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్. అరి అరియా.

పోవు. జైడు విజయుడైన గానీ దర్బార్ దగ్గరికి వెళ్ళి మాత్రం విష్ణుమూర్తి దగ్గరికి పోకుంటా. ద్వార భారతులందరు జైడు విజయుడు మాత్రం దర్బార్ దగ్గర కావాలన్నప్పుడే విష్ణుమూర్తి కళ్ళ చూసి అరే రే రే రే ఎంత పాపిష్టి వాళ్ళు రా, నా భక్తులు నా దగ్గరే రానెత్తలేరు, ఎంత పాపిష్టి వాళ్ళు రా మీకు శాపం పెడితే అని చెప్పి విష్ణుమూర్తి కళ్ళ చూసినాడు. విష్ణుమూర్తి కళ్ళ చూసిన ఆయన దార పలకల దగ్గర చేరవచ్చి ఏమంటూ ఉన్నాడంటే, మీరు నా దగ్గరికి మాత్రం భక్తులు రానియకుంటే దర్వాజ కాడ కావాలుంటాను, కాబట్టి ఎంత పాపానికి ఎత్తుకుంటాను రా, మీకు ఈ పాడికి వెళ్ళి మాత్రం పాపం వచ్చిన పెడతానని చెప్పి, రాబోయే కాలం లోపల మీరు నాకు భక్తులు అయిపోతారా కొడుక, మిత్రులు అయిపోతారా అని చెప్పి విష్ణుమూర్తి అడుగుతాంటే, ద్వారపాలకులు ఇద్దరు జైడు విజయుడైనా విష్ణుమూర్తి తోటి ఏమన్నారంటే, మరి ఒకవేళ ఇట్లా నీకు భక్తులమై పుట్టినట్టు అయితే మేము సచ్చదాకా నీకు సేవ చేయాలి, నీకు మాత్రం మేము భక్తులై పుట్టము, నీకు ఈ కాడికి వెళ్ళి మేము మాత్రమే శత్రులమై పుడతామన్నారమ్మా, శత్రులమై పుడతాము, పుట్టినాక మాత్రం అయినా నిన్ను మేము వతిస్తామని చెప్పి జైడు విజయుడు ఎప్పుడైతే అనుకున్నారో, మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నాక భూలోక నగరంలో

ఏదో ధర్మశమాధులు అయి పేనరు. మరి గిరిజవి మాత్రం ధర్మసమాధులు అయినంతలో బలం. వీరన్నకశిపుడు మాత్రం ఒక లీలవాది ఆమె అనే అమ్మాయిని మాత్రం లగ్గం ఆడినాడు. వీరన్నకశిపుడు ఏమో మరి ఎన్నంటే రాజ్యం పరిపాలన చేస్తాడు. వీరన్న కశిపుడు మాత్రం లీలావాదిలో

అంతస్పుడా మనవాదిన లీలవాది దేవికి మాత్రమైన తొలిముట్టు గర్భిడైంది కాబట్టి ఎక్కడికన్నా వెళ్లిపోయి మాత్రం పిడికడంతా సారడంతా ఏంటంటే పుల్లడి మట్టి తీసుకురమ్మన్నది. మట్టి జాడల్లో నేను వెళ్లిపోతున్నా వన్నయ్య అనుకుంటే అది ఎప్పుడైతే వన్నదో

0: అన్నా
1: అవునవును,
0: మరి మనకి ఇద్దరం చూడు పెద్ద పిల్లలు ఎక్క ఉండంగా.
1: అవునవును,
0: మనకు మాత్రమే ఇదేం కష్టం రానే రాదు. ఒకవేళ అయితే నాకేమన్నా అతివారం వచ్చినట్టయితే మన ఊరి లోపల ఏంటంటే రక్త కలవలై సాగుతాయి.
1: అవునవును,
0: అలనాడు మాత్రమైనా మా తమ్మునికి ఏదో ఆపదొచ్చిందని చెప్పి అడవి లోపల చేరవచ్చి మాత్రం దిక్కు లేనోనికి దినవారం చేయమన్నయ్యా. ఇదనే వెళ్ళి పోదనని చెప్పిన ఆయన ఉక్కు కదా చేద్దాం అబ్బుదమ్మే.

0: ఏకంగానే విష్ణుమూర్తి కళ్ళ చూసి మాత్రం శ్రీమన్ నారాయణ ఏమంటున్నాడంటే, మా బుద్ధి గల భూదేవి
1: కాను
0: నీకు ఆపదేమి వచ్చింది, వాళ్ళ రేమి వచ్చింది అనగా, మరి చూసినవా ఈరన్న వసిపుడు చేర వచ్చిన మాత్రం పుల్లడి మట్టి దొరకపోయింది దానికి, ఎద్దోన పడి శక్తి మధ్యం లోపల మాత్రం ఎడలేని చిప్పలు పెడతాడు. వాడి బాధ కాగలేక నీ దగ్గరికి వచ్చిన విష్ణుమూర్తి వాడిని వంత చేసుడు, నీ వల్ల కావాలి కాని ఎవరి వల్ల కాదన్నాడు. అన్నప్పుడే నాయన విష్ణు

0: నిన్ను చంపడానికి మాత్రమే దశ అవతారాలు ఎంత పంతం ఉన్నది.
1: ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ, నాలుగు భాగాలు. మొదటి భాగం ముగిసింది. ప్రధాన కథకులు జడ సింగరి, సహాయకులు అడ శంకరి, జడ వీరేష్, డోలు వాయిద్యం అడ మహేష్, సహాయకులు సూరశేఖర్, జడ మహేందర్, శిర్ష గ్రామం, మండలం కౌటల్, జిల్లా కుమరంభీం, ఆసిఫాబాద్, మంగళ.

ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు. ఇది మొత్తం 4 భాగాల కథ. ఈ మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొజామట 6:20 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మధురిమా హాయ్ అయినా పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం భాగమతి సినిమా నుండి శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట.

ఇది మన యాస మన బస్సులు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. తెలుగు సినిమా పాటల పూదొట్టులో ఎన్నో సుమధుర గీతాలు, మనసులో చెప్పుకోలేని భావాలను కూడా అభివ్యక్తం చేసే గొప్ప సాహిత్యం ఉన్న పాటలు ఎన్నెన్నో. ఇప్పుడు విందాం రాఘవేంద్ర సినిమా నుండి ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హాయ్ అయిన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. మనసుకు నచ్చే మధుర గీతాలు ఎన్నెన్నో ఉంటాయి. ప్రతి పాటకు ఒక్కో ప్రత్యేకత. ఏ పాట విన్నా అది మనసుకు నచ్చిందైతే ప్రతిరోజు ప్రతిక్షణం పాటలోని మధురానుభూతి మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మధురిమలో విందాం శాకుంతలం సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట. సంగీతం అందించింది మణిశర్మ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న మధురిమలో హాయైన పాటలు. జీవితం అనేది కలలు కనడం, వాటి కోసం కష్టపడి పనిచేయడమే, మరియు ఆచరణలో శ్రమనే కలగా మలుచుకోవడం. కలలు కనడం సులువే, కానీ కళ్ళ ముందు లక్ష్యం నిలపాలి అంటే కష్టపడితేనే దొరుకుతుంది ఫలితం, చెమటతోనే పండుతుంది జీవితం. అవును కదా, మరి శ్రమని నమ్ముకున్న వాడికి ఓటమి ఎప్పుడూ ఉండదు. అడుగు ముందుకు వేస్తే భయం లేదు, అది తప్పైనా ఒప్పైనా. ఒకవేళ తప్పు చేస్తే దాని ద్వారా సరైన పాఠాన్ని నేర్చుకుంటాం, ఒకవేళ అదే ఒప్పైతే ఆ దారిలోనే నడిచి సరైన గమ్యాన్ని చేరుకుంటాం. ఇలా రంగుల కళలకి రూపమిస్తూ జీవితాన్ని ఒక కళలా తీర్చిదిద్దుకోవాలి.

ఇది మనయాస మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. జీవితంలో మొదటి తప్పడుగు వేసినప్పటి నుంచి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు ఆశ ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ నాన్న కూడా. మన పెదవిపై చిరునవ్వు కోసం, మనం జీవితంలో ఎదుగుదల కోసం వాళ్ళు పడే ప్రతి కష్టం అమూల్యమైనదే. ఇయాల్టి మధురిమలో చివరగా విందాం ఈ పాట.

వినిపిస్తారు మా రేడియో నిస్తం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపొద్దుగల్లా 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాలలో ముఖ్య వివరాలు: అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల్లా 7:00 ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగ మధుబాబు సంభాషణలు 14వ భాగంలో, వొకాబులరీ గురించి 2వ సంభాషణ, ఇంకా తెలంగాణ పల్లెటూరు జీవితాలను పట్టి ఇచ్చే యశోదమ్మ కథలు, పాకాల యశోదారెడ్డి రచనల్లోని భాషా శైలి వైవిధ్యం, డాక్టర్ యశోదారెడ్డిపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన కరీంనగర్కు చెందిన డాక్టర్ అడవాల సుజాత ప్రసంగం వింటారు. ఇంకా కర్మయోగం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం వినొచ్చు. కథిందాం కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పాముకు బుద్ధి చెప్పిన వృషభరాజు కథ, మాదాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి దోస్తులు కథలు వినొచ్చు. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా దిమ్మా గ్రామానికి చెందిన పుండు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 వానాకాలం పంటల్లో తొలిదశలో ఆశించే పురుగుల యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో ట్రాక్టర్ ఉపయోగాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన లావుడియా సురేందర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. షామే గజల్లో రేపు రాత్రి 9:45 అనూప్ జలోటా పాడిన గజల్లు మొదటి భాగం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:53 ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురు అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.